శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ 4 గురువారం. ఇప్పుడు సమయం 5:59.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో షిరిడి పురవాస శ్రీ సాయి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి ప్రేమ భక్తి గురించి శ్రీ ఆర్ కామేశ్వరరావు గారి వ్యాఖ్యానం వింటారు.
1: రసం ఒక చక్కని ఔషధం. అది రోగాలను పోగొట్టగలదు, ఆకలిని పెంచగలదు, శోకాన్ని దూరం చేయగలదు. అనేక సమస్యలతో సతమతమయ్యే మానవ జీవితానికి ఉత్తేజాన్ని కలిగించి ఉల్లాసాన్ని పెంచగలది హాస్యం.
2: ప్రేమ అనేది విశ్వవ్యాప్తమైన భావన. ప్రేమించడం అంటే అందరినీ, అన్నింటినీ ప్రేమించడం. భక్తి అంటే ప్రేమే. ఎలాంటి ప్రేమంటే భగవంతుడి పట్ల శుద్ధమైనటువంటి ప్రేమ.

ప్రపంచం వైపు ఉన్న ప్రేమ పరమాత్ముడి వైపు ఏ రోజైతే కదులుతుందో అప్పుడది భక్తి అవుతుంది. ఒక గురువు తన శిష్యులకు, ఒరేయ్, భగవంతుడి దగ్గరికి ఎవరు వెళ్తారా అని అడిగాడు. శిష్యులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఒక పిల్లాడు, గురుదేవా, నేను పోతే పోతాను అని అన్నాడు. ఇతర శిష్యులందరూ వీడికి మతి చెల్లించింది అనుకున్నారు. కాని గురువుగారు ఆ శిష్యుణ్ణి మెచ్చుకున్నారు. దీనికి విస్తుపోయిన శిష్యులకి గురువుగారు, వాడు చెప్పింది నిజం, మీకు సరిగ్గా అర్థం కాలేదు. నేను పోతే పోతాను అంటే నేను అనేది కనుక పోతే అక్కడికి పోతాను అని చెప్పాడు. నిజమైన భక్తిలో భయం, కోరికలు, ఆశలు ఇలాంటివేవీ ఉండవు. నిజమైన ప్రేమలో స్వార్థం, అలాగే నేను అనే అహంకారం కూడా ఉండదు. భక్తి కూడా అలాంటిదే. ఒక ఋషి హోమం చేస్తున్నాడు. అప్పుడు అతని శిష్యుడొచ్చి, స్వామి, హోమగుండంలో అగ్ని చల్లారిందా లేదా అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ సాధువు, అగ్ని చల్లారిపోయిందని సమాధానం చెప్పాడు. శిష్యుడు, లేదు స్వామి, అగ్ని ఇంకా ఉంది అన్నాడు. లేదన్నాడు సాధువు. ఇలా మూడుసార్లు జరిగాక ఇక నాలుగవసారి ఆ సాధువు విసుక్కున్నాడు. కోపంతో ఊగిపోయాడు. అప్పుడు ఆ శిష్యుడు అంటాడు, లేదు స్వామి, అగ్ని చల్లారిపోలేదు, అది హోమగుండం నుండి మీ మదిలోకి బదిలీ కాబడింది అని. కావున మనం ఎప్పుడూ చైతన్యం కలిగి ఉండాలి, స్వాతిశయం కాదు. మనకు తెలిసిన భక్తి భయం వల్ల వచ్చిందే గాని జ్ఞానం వల్ల కాదు. నిజమైన భక్తిలో భయం, కోరికలు, ఆశలు ఇలాంటివేమీ ఉండవు. భగవంతుణ్ణి మనం నిజంగా ప్రేమిస్తే ఆయన వేరు అని ఎలా అనుకుంటాం? భక్తిలో కూడా ఈ స్థితి రావాలి. నేను వేరు, పరమాత్మ వేరు అనే ద్వైత భావన కంటే నేనే పరమాత్మ అనే ప్రేమ యొక్క పూర్ణ వ్యక్తీకరణే ఎంతో ఉత్తమమైనది. భగవంతుడి పట్ల పరమప్రేమే భక్తి. అలాంటి భక్తి లభించిన వ్యక్తి సమస్తాన్ని ప్రేమిస్తాడు, దేన్ని ద్వేషించడు, నిత్య సంతుష్టుడవుతాడు. భక్తి అంటే దానికదే ప్రతిఫలం, అదే సాధన సాధ్యము. పూజ చేసేటప్పుడు నేను వేరు, భగవంతుడు వేరు అని చాలామంది అనుకుంటారు. ఇది నిజమైనటువంటి భక్తి కాదు. అది మనల్ని నిజమైన ఆనందస్థితికి ఎన్నడూ తీసుకుపోదు. భేదభావంతో కూడిన భక్తి కంటే ఆయనే నేననే భావంతో కూడిన భక్తి ఉత్తమం. అందుకే ప్రేమను పెంపొందించుకోవాలి. ప్రేమ లేకుండా భక్తి రాదు. ప్రేమ పెరిగి పెరిగి చివరకు భక్తి అనే స్థితికి వస్తుంది. జ్ఞానానికి భక్తికి పెద్ద వ్యత్యాసం లేదు. సూక్ష్మంగా పరిశీలిస్తే రెండిటి గమ్యస్థానం ఒకటే. భక్తి అంటే భగవత్సేవే. ఆయన నావాడనే మమకారం, విశ్వాసం ముఖ్యం. ఇది రాజమార్గం. అందరికీ అర్హత ఉంది. ఏ రకమైన నిషేధం లేదు. ఈ నిరంతర స్మరణమే ఉపాసన. ప్రేమలో కూడా అద్వైత భావన ఉంది. ఆ భావన భక్తిలో ఇంకా ఎంత ప్రగాఢంగా ఉంటుందో ఆలోచించండి. భేదభావంతో కూడిన భక్తి కంటే ఆయనే నేననే భావంతో కూడిన భక్తి ఉత్తమం.

0: చేను ముచ్చట్ల కార్యక్రమంలో ఇప్పుడు మొక్కజొన్న సాగు వివరాలు వింటారు.
1: ఏ పంటలో అయినా గణనీయమైన దిగుబడులు సాధించాలి అంటే ఆ పంటలో ప్రధానంగా చీడపీడల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చీడపీడల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని సమగ్రమైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ పద్ధతులను ఆచరించినట్లయితే ఏ పంటలో అయినా కూడా మంచి దిగుబడులు సాధించవచ్చు. ఇవాళ మొక్కజొన్నను ఆశించు కత్తెర పురుగు సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి తెలుసుకుందాం. మొక్కజొన్నకు ముఖ్యంగా ఈ మొక్కజొన్నకు ప్రధానంగా కత్తెర పురుగు అనేది ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. మరి ఈ కత్తెర పురుగు అంటే ఏమిటి, ఇది ఎందుకు వస్తుంది, ఇది ఎక్కడ పుట్టింది, ఏ విధంగా వ్యాప్తి చెందుతూ వస్తుంది, ఏ విధంగా పంటకు నష్టాన్ని కలుగజేస్తుంది అన్న అంశాన్ని గమనించినట్లయితే ఈ పురుగు అమెరికాకు చెందిన కత్తెర పురుగు. ఇటీవలే భారతదేశంలో వ్యాప్తి చెంది మొక్కజొన్న పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నది. మే 18, 2018లో మన దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ ప్రాంతంలో మొట్టమొదటగా ఈ కత్తెర పురుగును మన శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఈ కత్తెర పురుగును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్

राजस्थान, मध्य प्रदेश, गुजरात, महाराष्ट्र, केरला, ओडिशा, छत्तीसगढ़, झारखंड, सिक्किम, पश्चिम बंगाल, अरुणाचल प्रदेश, नागालैंड, मणिपूर, त्रिपुरा, मेघालय मरियु मिजोरम ललो कूडा ई कत्तिर पुरुगुनु जोन्न पंटलो गुर्तिंचडं जरिगिंदी। ముఖ్యంగా ఈ కత్తెర పురుగు ఏ రకమైన పంటను ఆశిస్తుంది అన్న అంశాన్ని మనము తీసుకున్నట్లయితే ప్రధానంగా మొక్కజొన్న పంటను ఆశించి నష్టపరుస్తుంది। మొక్కజొన్న అందుబాటులో లేని సమయములో జొన్న పంటను కూడా ఆశిస్తుంది। మొక్కజొన్న మరియు జొన్న ఈ రెండు పంటలు కూడా అందుబాటులో లేని సమయములో గడ్డి జాతి పంటలైన చెరకు, వరి, రాగి, గోధుమ, పశుగ్రాస గడ్డి మరియు ప్రతి కూరగాయల పంటలను కూడా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది। కూరగాయల పంటలను కూడా ఆశించి నష్టపరుస్తుంది। పంట పొలాల్లో కత్తెర పురుగు ప్రవేశించిందని ఎలా గుర్తించాలి అన్న అంశాన్ని గమనించినట్లయితే రెక్కల పురుగు ఒక రాత్రిలో 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు। మగ రెక్కల పురుగులలో ముందు రెక్కలు గోధుమ రంగులో ఉండి మధ్యలో స్పష్టమైన తెల్లని చుక్క మరియు రెక్క చివరి భాగములో తెల్లని మచ్చలను పోలిన గుర్తులు ఉంటాయి। ఆడ రెక్కల పురుగులలో రెక్కలపై ఈ విధమైన గుర్తులు మాత్రం ఉండవు। అయితే రెక్కల పురుగులు వాటికి ఇష్టమైన పంటలో ప్రవేశించి ఏమి నష్టం చేస్తుంది, ఏ విధంగా పంటల దిగుబడిని ప్రభావితం చేస్తుంది అన్న అంశాన్ని గమనించినట్లయితే ఆడ రెక్కల పురుగు 1000కి పైగా గుడ్లను ఒక్కొక్కటిగా లేదా సమూహంగా

0: ఎక్కువగా నష్టపరుస్తుంది అన్న అంశాన్ని గమనించినట్లయితే గొంగళి పురుగు దశలో మొక్కజొన్న పంటను ఇది బాగా నష్టపరుస్తుంది. లద్దె పురుగు పిల్ల దశలో లేత పచ్చ వర్ణంలో ఉండి పెరిగే కొద్దీ గోధుమ వర్ణం నుండి బూడిద రంగుకు మారుతూ ఉంటుంది. పంటను నష్టపరిచేది కత్తెర పురుగే అని మనం ఎలా నిర్ధారించుకోవాలి అన్న అంశాన్ని గమనించినట్లయితే కత్తెర పురుగు తలభాగం మీద త్రిప్పి రాసిన వై ఆకారంలో తెలుపు రంగులో గీత ఉంటుంది. లార్వా చివరి భాగంలో 8వ ఖండితంపై చదరపు ఆకారములో 4 నల్ల మచ్చలు మరియు 9వ ఉదర ఖండితాల మీద 4 నల్లని మచ్చలు చతురస్రాకారంలో స్పష్టంగా కనిపిస్తాయి. మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు ఆశించి నష్టపరిచే లక్షణాలు మరియు ఆ లక్షణాలను గుర్తించిన వెంటనే తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఏంటి అన్న అంశాన్ని తెలుసుకోవాల్సిన అవసరం రైతాంగానికి ఎంతైనా ఉంది. కత్తెర పురుగు నష్టపరిచే లక్షణాల ఆధారంగా యాజమాన్య పద్ధతులు చేపట్టడం చాలా ముఖ్యమైనది. వివిధ దశల్లో నష్టపరిచే ఉత్పత్తిని బట్టి గొంగళి పురుగు యొక్క పెరుగుదల దశను సూచిస్తాయి. గొంగళి పురుగు యొక్క పెరుగుదల దశను బట్టి కీటకనాశినీల ఎంపికను లేదా యాజమాన్య పద్ధతులను సూచిస్తాయి. మొక్కజొన్న పంటను మొలక దశ నుంచే గమనించాలి. మొదటి మరియు 2వ దశలో ఉన్న పిల్ల పురుగులు మొదటి ఆకులపైన పత్రహరితాన్ని గోకి తినడం వలన వివిధ పరిమాణంలో వరుసక్రమంగా ఆకులపై రంధ్రాలు కనపడతాయి. పంట తొలిదశలోనే కత్తెర పురుగును గుర్తించి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఈ కత్తెర పురుగును సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అయితే లార్వా మొదటి మరియు 2వ దశలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అన్న అంశాన్ని చూసినట్లయితే ఈ దశలో వృక్ష సంబంధిత మరియు సూక్ష్మజీవుల సంబంధిత కీటకనాశినీలను వాడి కత్తెర పురుగును చాలా సులువుగా అరికట్టవచ్చు. ఇకపోతే 5% వేపగింజల కషాయంను లేదా అజాడిరిక్టిన్ 1500 ppm 5 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారు చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్టీరియా సంబంధమైన మందును బాసిలస్ తురంజనియస్ 2 gl/L నీటికి కలిపి పిచికారు చేసుకున్నట్లయితే కొంతవరకు దీనిని అదుపు చేయవచ్చు. కీటకనాశక శిలీంధ్రాలు ముఖ్యంగా మెటరైజియం ఎనైసోఫ్లీ 5 gl లేదా నుమెరో రిలేయి 3 gl 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారు చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును కొంతవరకు అదుపు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. పంట పొలాల్లో 10% కంటే ఎక్కువ పురుగు ఉధృతిని గమనిస్తే రసాయనిక కీటకనాశినులే కాకుండా ఇసుక లేదా మట్టిని లేదా సున్నము లేదా బూడిదను 9:1 నిష్పత్తిలో మొక్క యొక్క మువ్వులో వేయాలి. మువ్వు బాగా ఏర్పడిన తర్వాత ఇలా ఇవి వేయడం ద్వారా వాటి బరువును తట్టుకోగలదు. ఇలా చేయడం ద్వారా గొంగళి పురుగును నేరుగా హాని చేసి పిచికారు చేసిన కీటకనాశినుల యొక్క సమర్థతను పెంచుతుంది. గొంగళి పురుగు 3వ దశలో ఆకులను తినడం వలన ఆకులపై గుండ్రటి మరియు పొడవాటి రంధ్రాలు ఏర్పడతాయి. లార్వ పెరుగుతున్న కొద్దీ ఆకుల చివరలను తింటూ ఆకులు కత్తిరించినట్లుగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. లార్వ 3వ దశలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అన్న అంశాన్ని తెలుసుకున్నట్లయితే ఈ దశలో లక్షణాలను గుర్తించిన వెంటనే అవసరాన్ని బట్టి రసాయనిక కీటకనాశినులను వాడాల్సి ఉంటుంది. ముందుగా చూసినట్లయితే స్పైనిటోరం 11.7% SC లేదా క్లోరామ్ ట్రినీలిఫ్రోల్ 18.5% SC 0.4 ml లేదా థయోమిథాక్సమ్ 12.6% ల్యాండా సైహలోత్రిన్ 9.5% ZC 0.25 ml మందును లీటర్ నీటిలో కలిపి పిచికారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే గొంగరి పురుగు 5వ దశలో ఆకులను పూర్తిగా తినివేయడం గమనించవచ్చు. 6వ దశలో గొంగళి పురుగు మొవ్వును పూర్తిగా తినివేయడం వలన మొవ్వు కత్తిరించినట్లుగా కనిపిస్తుంది. పురుగు విసర్జించిన మల పదార్థంతో మొవ్వంతా నిండి ఉండటం మనం గమనించవచ్చు. లార్వ 5వ మరియు 6వ దశలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే ఈ కత్తెర పురుగు ఉధృతిని మనము పంట చివరి దశలో అరికట్టుకునేదానికి అవకాశం ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గొంగళి పురుగు 5వ మరియు 6వ దశలో కీటకనాశినులు పనిచేయకపోవచ్చు. ఈ దశలో విషపు ఎర్రలను ఉపయోగించడం ద్వారా ఈ కత్తెర పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు. 10 kg తౌడు ప్లస్ 2 kg బెల్లం మరియు 2 L నీరు కలిపి 24 గంటల పాటు పులియబెట్టి ఆ మిశ్రమానికి 100 gl తయోడీకార్బు మందును జోడించి సాయంత్రం వేళల్లో సుడులు లేదా పత్రగుచ్చం లేదా మువ్వులో వేసినట్లయితే ఈ దశల్లో ఉన్నటువంటి పురుగును మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. మొక్కజొన్న పునరుత్పత్తి దశలో మగ పుష్పగుచ్చాలను మరియు కన్యను ఎక్కువగా ఆశించి నష్టపరిచే అవకాశముంది. పుష్పగుచ్చమును ఆశించినప్పటికీ ఎటువంటి ఆర్థిక నష్టం ఏమీ ఉండదు. కానీ కంకిలోకి ఈ పురుగు చేరి లేత కండభాగాన్ని తిని ఎక్కువగా నష్టపరుస్తుంది.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:40 వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్టంలో ఓఎన్జీసీ చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఓఎన్జీసీ మధ్య సమన్వయంతో ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. చమురు, సహజవాయువుల అన్వేషణ జరిగే ప్రాంతాల అభివృద్దికి కార్పొరేట్ సామాజిక బాధ్యత, సీఎస్ఆర్ నిధులను వినియోగించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈరోజు పాలమూరు ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించి వాటి పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకుని మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం సోమశిలకు చేరుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. రేపు కూడా పలు నీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలోని శాఖమూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఆయన నిన్న సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి అసలైన గుర్తింపును, ఉనికిని పొట్టి శ్రీరాములు కల్పించారని చెప్పారు. ఆయన ప్రాణత్యాగం వల్లే స్వతంత్ర భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగిందని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి భారతదేశం సమిష్టిగా ఉండాలి, దీని సమగ్రత భంగం కలగకూడదు, దానివల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బలిదానం జరిగింది కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున సేనాగళమని మా హైపవర్డ్ ఈ కమిటీ భవిష్యత్తులో ఎవరు కులం గురించి మాట్లాడినా సమిష్టిగా మా నాయకులందరూ దీన్ని వాళ్ళు ఎదుర్కొంటారు. మా అందరికీ తెలియజేస్తున్నాను.
0: కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామదాస్ అథవాలే అధ్యక్షతన జాతీయ సామాజిక న్యాయమండలి సమావేశాన్ని ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద అందిస్తున్న నిధులను అదనంగా 50 లక్షల రూపాయలు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్రానికి కొత్తగా 58 సంక్షేమ వసతి గృహాలను మంజూరు చేయాలని, నిర్మాణాల కోసం ప్రస్తుతం ఇస్తున్న 3 లక్షల రూపాయల నిధిని 5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

0: తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలోని ఆర్మూరు జగిత్యాల జాతీయ రహదారి NH 63 విస్తరణకు ఆమోదం లభించగా హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఈ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి NH 563 విస్తరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని, మొత్తం 7,597 కోట్ల రూపాయల వ్యయంతో 190 కిలోమీటర్ల మేర ఈ రెండు జాతీయ రహదారులను 4 వరుసలుగా విస్తరించనున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో ప్రాంతీయ అభివృద్దికి మరింత ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. వర్షాకాలానికి ముందే నీటి కాలుష్య నివారణ చర్యలను వేగవంతం చేయాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలో నిర్వహించిన మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల రాష్టస్థాయి కార్యశాలలో ఆయన నిన్న మాట్లాడుతూ పురపాలక సంఘాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛభారత్ గ్రీన్ కార్పొరేషన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: విశాఖపట్నం 1,400 టన్లు, విశాఖపట్నం మరొక 600 టన్లు దాని యొక్క కెపాసిటీ పెంచుతున్నారు. గుంటూరులో పెంచడానికి లేదు, అందుకని విజయవాడ కూడా పెడుతున్నాం. కానీ నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అయితే ఆ ప్లాంట్ వచ్చేకి మనకు 100 ఫీట్స్ పడుతుంది. ఈ లోపల ఏం చేయాలంటే ప్రాసెసింగ్ యూనిట్లు, అంటే వచ్చిన చెత్తని ప్లాస్టిక్ సపరేట్ చేయటం, డ్రై సపరేట్ చేయటం, వెట్ సపరేట్ చేయటం, మెన్యూ చేయటం, ఆ ప్రాసెసింగ్ ఉంది. అవి 107 ప్లేసుల్లో శాంక్షన్ చేశాం.
0: రష్యా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాస్కోలోని అధునాతన రవాణా అభివృద్ది కేంద్రాన్ని నిన్న సందర్శించారు. ఇందులో భాగంగా కేంద్రంలోని సమాచార సాంకేతిక వ్యవస్థ కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధికారి పావెల్ బోక్షా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్కో రవాణా కేంద్ర అభివృద్దిని వివరించారు. అనంతరం మాస్కో ట్రాఫిక్ నిర్వహణ కేంద్రం పనితీరు, రవాణా నిర్వహణ వ్యవస్థల గురించి అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోనూ ఆధునిక సాంకేతిక ఆధారిత ప్రజాసేవల అభివృద్దికి ఇటువంటి నమూనాలు దోహదపడతాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 101 మంది లబ్దిదారులకు 61,72,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. పేద కుటుంబాలు వైద్య ఖర్చులను అధిగమించి ఆర్థికంగా నిలదొక్కునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని మంత్రి సందర్భంగా తెలియజేస్తూ,
2: ఇంత ఉదారంగా పేద ప్రజల సమస్యను అర్థం చేసుకుని గొప్ప మానవత్వంతో దాదాపు 120 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,71,882 రూపాయలు ఎవరైతే ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుంచి సహాయం కావాలని చెప్పేసి కోరుకున్నారో వారందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 14.5 కోట్ల రూపాయలు CMRF కానివ్వండి, ఎల్ఓసీలు కానివ్వండి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.
0: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలుస్తామని వైఎస్సార్సీపీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆయనతో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని భావిస్తున్న అభ్యర్థులకు వైఎస్సార్సీపీ లీగల్ విభాగం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు రేపు రాష్ట్రంలోని పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. అలాగే ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాతో పాటు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పుట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం ప్రసారం. ఇక 7:30 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రముఖ కవి ఆరుద్ర గారి వర్ధంతి సందర్భంగా విశేషాలు. అనంతరం పానుగంటి వారి కంఠాభరణంలో హాస్యం గురించి డాక్టర్ సూరం శ్రీనివాసులు గారి ప్రసంగం. ఊడలమర్రి కథానిక వింటారు. పట్టణం శ్రీ జిఎస్ఎస్ దివాకర్ దత్తు. అనంతరం 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి కార్యక్రమంలో మరి ప్రముఖ నేపథ్య గాయకులు, గాన గంధర్వులు, సంగీత దర్శకులు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40,000 పైగా పాటలు పాడినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, పాడిన పాటల్లో కొన్ని పాటలు మీకోసం.

మరి 1946 జూన్ 4న బాలసుబ్రహ్మణ్యం గారు జన్మించారు. సుమారు 40,000కు పైగా పాటలు పాడిన చరిత్ర ఆయనది.

మరి ఈ విశేషాలన్నీ ఈ ఉదయం 7:40 ప్రసారమయ్యే భావలహరిలో వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం శ్రీలే వింటారు. ఇక 8:30 అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం 8:30 హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. 9:30 మహిళా భారతి శ్రీల కార్యక్రమంలో సాటి లేని చారిత్రక శిల్పకళ క్షేత్రం సత్యవల్ గురించి శ్రీమతి వి శైలజ గారి ప్రసంగం వింటారు. ఇక ఈ ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఈ సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇక ఈ సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 6:30 ప్రసార విశేషాలు వింటారు. అనంతరం 6:30 రంగస్థల కార్యక్రమంలో మహేసభ ఘట్టం నుంచి సుయోధన ఏకపాత్ర అభినయం వింటారు. అభినయం శ్రీ డి కాసిం సాహెబ్, హార్మోనియం శ్రీ జీవి నాగార్జున. అనంతరం రాత్రి 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక ఈ రాత్రి 7:00 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవి

ఇంట్లో పాడి పశువులు మరియు కోళ్ల యాజమాన్యం గురించి బేస్తవారిపేట మండలం పూసలపాటు పశు వైద్యులు డాక్టర్ ఏ నాగార్జున రెడ్డి గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గేయాలు ప్రసారమవుతాయి. రాత్రి 7:45 వికసిత భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం శ్రీ వింటారు. ఇక 8 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, ఫిల్మ్ సాంగ్ తెలుసుకుందాం. రండి, భారతదేశ ఎల్లలు సరిహద్దులు వివరాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో అనుబంధం ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రీ వింటారు. ఇక 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం శ్రీ వింటారు. 8:40 చిత్రమంజరిలో సినిమా పాటలు వింటారు. రాత్రి 9 ఆంగ్లంలో వార్తలు, 9:30 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం శ్రీ వింటారు. రాత్రి 9:30 మళ్లీ విందాం ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు. ఇందులో భాగంగా నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారితో పరిచయం వింటారు. ఇక రాత్రి 10 మధురి గీతాలు వింటారు. 11 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 11:10 ప్రసారాలు సమాప్తం. ఇవి ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం సరిగ్గా 7 కార్యక్రమంలో ఇప్పుడొక దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో రెండు రోజుల పాటు జరిగే రెండవ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి రెండు రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాధి వ్యాప్తి విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో భారత్ వెనుజులా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వర్తకం, పెట్టుబడులు, ఫార్మాసూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడానికి వెనుజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాసూటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. ఇంధన పెట్టుబడి రంగాల్లో వెనుజులాకు భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంటూ వస్తోంది. ఇంధన రంగంలో భారతీయ పిఎస్యులు వెనుజులాలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. అలాగే అక్కడ తమ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. వారణాసిలో 2 రోజుల పాటు 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయి. ఈ సదస్సులో చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాలతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. సీనియర్ దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలు, సాంస్కృతిక రంగానికి చెందిన నిపుణులు వివిధ అంశాలపై చర్చిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గు

0: అలాగే అక్కడ తమ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. వారణాసిలో 2 రోజుల పాటు 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయి. ఈ సదస్సులో చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాలతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. సీనియర్ దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలు, సాంస్కృతిక రంగానికి చెందిన నిపుణులు వివిధ అంశాలపై చర్చిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలు ఉంటే మే నెల నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF प्राइस स्टेबिलाईजेशन फंड में बेसिकली एक सेल्फ सस्टेनिंग रिवॉल्विंग फंड बनाया. ATF प्राइस फॉर द एयरलाइन कैरियर्स हु वांट टू पार्टिसिपेट इन दिस, उनको एक स्टेबल ATF प्राइस अभी करंट क्राइसिस के दौरान मिले कि इससे हमारे एंटायर एविएशन सेक्टर में करीब 70 लाख से अधिक जो जॉब्स हैं जिनके ऊपर इम्पैक्ट पड़ना आरंभ होने लगा था बिकॉज ऑफ द स्ट्रेस इन द सेक्टर, वो इससे सिग्निफिकेंटली मिटिगेट हो.
0: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు, 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कॉन्ट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का, वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है. और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कॉन्ट्रीब्यूटर है हैवी ट्रक्स और बसेस, पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. केंद्र होम मंत्री अमित शाह ఈ రోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంత ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమూర వద్ద ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటన పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉన్నతస్థాయి పరిపాలన భద్రతా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత్ లావో PDR జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి థాంగ్స్ వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్, కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్యాల పెంపుదల సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిణామాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ భారత్, లావో, PDR మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని గుర్తు చేశారు.
3: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during your ASEAN chairship in 2024.
0: ప్రపంచవ్యాప్తంగా యోగాకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహిస్తున్న 1వ ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో పాల్గొంటారు. ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభిమానులను ఒకచోటకు చేరుస్తుందని మోదీ అన్నారు.

0: అంతర్జాతీయ క్రీడారంగంలో యోగాసనాలకు ఇదొక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి అభివర్ణించారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ, ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరీ ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగుదేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఉదయ కిరణాలు

0: ఈనాటి ఉదయకినాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ఆరుద్ర గారి వర్ధంతి విశేషాలు, అనంతరం పానుగంటి వారి కంఠాభరణంలో హాస్యం గురించి డాక్టర్ సూరం శ్రీనివాసులు గారి ప్రసంగం, ఊడల్లమరి కథానిక వింటారు, పఠనం శ్రీ జిఎస్ఎస్ దివాకర్ దత్తు, అనంతరం సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రముఖ తెలుగు కవి, రచయిత, గేయ రచయిత ఆరుద్ర గారి వర్ధంతి రోజు. తెలుగు సాహిత్యంలో, సినిమా రంగాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమే. ఆరుద్ర గారు 1925 ఆగస్టు 31 విశాఖపట్నంలో జన్మించారు. ఆయన అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు. కవి, గేయ రచయితగా, పరిశోధకునిగా, విమర్శకునిగా, అనువాదకునిగా, నాటకకర్తగా ఆరుద్ర గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు సాహిత్య చరిత్రను విస్తృతంగా అధ్యయనం చేసి సమగ్ర ఆంధ్ర సాహిత్యం

0: వంటి విలువైన గ్రంథాలను ఆరుద్రగా రచించారు. పరిశోధనా దృష్టితో తెలుగు భాష, సంస్కృతి, చరిత్రపై ఎన్నో రచనలు చేశారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో సాహిత్యాన్ని అందించారు. మరి సినీ గేయ రచయితగా ఆరుద్రగారు వేలాది తెలుగు సినీ పాటలకు సాహిత్యం అందించారు. భావోద్వేగము, సరళత, కవిత్వము కలగలిసిన ఆయన పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తున్నాయి. గేయ రచయితగా, సంభాషణ రచయితగా కూడా తెలుగు చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. 1987 సంవత్సరంలో సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఇంకా అనేక సాహిత్య, సాంస్కృతిక సంస్థల నుంచి ఆరుద్ర సత్కారాలు పొందారు. కవి మాత్రమే కాదు, తెలుగు సాహిత్యానికి నడిచే విజ్ఞాన సర్వస్వం అని ఆరుద్రను సాహిత్యవేత్తలు కొనియాడుతుంటారు. పరిశోధన, కవిత్వము, గేయరచన ఈ మూడింటిని సమానంగా సమన్వయం చేసిన అరుదైన మహనీయుడు ఆయన. 1998 సంవత్సరం జూన్ 4 పరమపదించారు ఆరుద్ర గారు. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: పోగొట్టగలదు, ఆకలిని పెంచగలదు, శోకాన్ని దూరం చేయగలదు. అనేక సమస్యలతో సతమతమయ్యే మానవ జీవితానికి ఉత్తేజాన్ని కలిగించి ఉల్లాసాన్ని పెంచగలది హాస్యరసం. తెలుగువారి జీవితాల్లో అడుగడుగున హాస్యం కనిపిస్తుంది. అయితే తెలుగు సాహిత్యంలో హాస్యరస స్థితి విలక్షణమైనది. సూక్ష్మంగా పరిశీలిద్దాం. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో హాస్యరసం పాళ్ళు చాలా తక్కువ. ద్రౌపదుణ్ణి అవహేళన చేసే ద్రోణుల్లోనో, ప్రగల్భాలు పలికే ఉత్తర కుమారుల్లోనో కొంత హాస్యాన్ని చూసి మురిసిపోయాం తప్ప దాని ఉనికి పెద్దగా లేదు. యక్షగానాలలో కొంతమేర హాస్యం కనిపిస్తుంది, కానీ అవి పఠన పాఠనాలకు దూరంగానే నిలిచిపోయాయి. కాబట్టి ఆ రుచి తెలుగు పాఠకులకు తెలియదు. ఆధునిక కాలంలో ఆంగ్ల నాటక పరిచయంతో సహా సంస్కృత ఆంధ్ర సాహిత్యాలను అధ్యయనం చేసిన తరువాత రచయితలలో హాస్య పోషణ విషయంలో గుణాత్మకమైన మార్పు కనిపిస్తుంది. కందుకూరి వీరేశలింగం గారు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు హాస్య రచనలకు శ్రీకారం చుట్టి అధిక్షేపణలతో దానిని అలంకరించిన తరువాత గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో, కాళ్లకూరి నారాయణరావు గారు వరవిక్రయంలో దానిని పొంగి పొరలింపచేశారు. కన్యాశుల్కంలో దాదాపు పాత్రలన్నీ హాస్యాన్ని పండించగా, వరవిక్రయంలోని సింగరాజు లింగరాజు ఇప్పటికీ సజీవంగా ఉన్నాడు. ఆ మార్గంలో 40 నాటకాలకు పైగా వ్రాసి ఆంధ్ర కాళిదాసు అని, ఆంధ్ర షేక్స్పియర్ అని ఖ్యాతినార్జించిన పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు హాస్యరస ప్రధానంగా 3 నాటకాలు రచించారు. అవి వృద్ధ వివాహం, కంఠాభరణం, విచిత్ర వివాహం. ఈ మూడింటిలో కూడా కంఠాభరణం అత్యుత్తమంగా భావించబడుతోంది. వేశ్యా వృత్తిని నిరసిస్తూ పానుగంటి వారు వ్రాసిన ఈ నాటకంలో నవ్వుకోవడానికి ఎన్నో విషయాలున్నాయి. కంఠాభరణంలోని సోమావధానుల్లోని ఛాందసం, అతని భార్య బంగారమ్మ, మరదలు సుబ్బలక్ష్మి పడే పాటలు, లుబ్ధుడైన సుబ్బిశెట్టి, వేశ్యా లంపటుడైన కృష్ణారావు, ఆసు కవులు, మతి చెడిన పండితుడు రామశాస్త్రి, తెలివిగా అతని నుండి తప్పించుకునే సుబ్బలక్ష్మి, ఉర్దూ తెలుగు మాట్లాడే నవాబు, అతని పరివారం అందరూ హేళనకు గురి అవుతూ కూడా హాస్యాన్ని పండించిన వారే. వాటిలో కొన్నింటిని వివరంగా ఆస్వాదిద్దాం.

ముందుగా సోమావధానుల విషయం. ఆయన కర్మిష్ఠి, భాషలో ఎన్నో పోకడలు పోతాడు, కర్మ మీద పట్టు ఎక్కువ. నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్ళు, ఆయన కర్మనిష్టను ఆయన మాటల్లోనే. ఇంటికి నలుగురు కోడళ్ళు, నలుగురు ఆడపడుచులు ఉన్నారు కదా, వీరిలో ఎవరికైనా తలచుడుట సిద్ధించిన ఎడల ఆ పరామర్శింపు దినములలో తలదాచుకునుటకు గాను ప్రచ్ఛిన్నముగా కూర్చుండి చీకాకు లేకుండా సావకాశముగా ఓదార్పు మాటలు వినుటకు గాను ఎనమంట్రకు 8 చిన్న కొట్టులను ఎవరి పేరు మీద వారికి తరువాత తగవలేకుండా కట్టించినాను. ఇంత మరకు సోమావధానికి తప్ప లోకంలో మరెవ్వరికి ఇంత దూరదృష్టి లేదు కదా. అందరికీ న్యాయం జరిగింది, కానీ భార్య విషయం ఏమిటంటే ఆమె సుమంగళిగానే పోతుందట. అయితే ఆమెకు కూడా మరొక రీతిగా ఏర్పాటట, అదేమిటో విందాం. ఆమె ఏ కారణము చేతనైనా పరాధీన అయినప్పుడు వెంటనే నేను ఘటశ్రాద్ధం చేసుకునవలసి ఉండును కదా. అందుకొరకు ఒక చిన్న పాక దొడ్డిలో కొంచెము దూరముగా వేయించి దానికి ఒక చిన్న తలుపు తాళంపు టంగు చేయించినాను. ఇక నిశ్చింత. ఆవిడ అట్టే పైకి కాలు పెట్టేసరికి ఇట్టే నేను పాకలో అడుగుపెట్టి తీరికగా యథావిధిగా మనస్సుకు సంతుష్టిగా ఘటశ్రాద్ధపు తంతును ఆచరించుకొనవచ్చును కదా. సోమావధానులను శ్రాద్ధ పురుషుడు అంటానికి ఈ ఆధారాలు చాలవా? ఇంత కాకపోయినా ఇంతలో కొంత అయిన వారు ఇప్పటికీ కనిపిస్తారు. ఇంత తీవ్రతలో కూడా సమాజానికి చెంప పెట్టు లాంటి మాట ఒకటంటాడు సోమావధానులు. గమనించండి, మామిడి తోరణం కట్టుకోటకి ఎవరైనా ఇల్లు ఇచ్చెదరు కానీ దర్భజయకి ఎవరైనా ఇచ్చెదరా? ఇల్లు కట్టుకునేట కర్మమునకు కానీ కాపురమునకు కాదని నిశ్చయముగా నమ్మవలేను. ఈనాటికి మన జీవన శైలి ఇంతకన్నా మెరుగుపడలేదు కదా. సుబ్బిశెట్టి గారి షష్ఠి పూర్తి సందర్భంగా కృష్ణారావు పంతులు రాసిన సన్మాన పత్రం ఆసుకవిత్వం హాస్యానికి మచ్చు తునకలు. సన్మాన పత్రం కాగితాలు నలుగురికి పంచిపెట్టిన తర్వాత సుబ్బిశెట్టి, వెంకటప్పయ్య, అందరి చేతుల్లో నుండి కాగితములను తీసి గల్లా పెట్టే ప్రక్కనున్న బుట్టలో జాగ్రత్త ప్రపము. ధనియాలని, ఇంగువయని, పొట్లములకు వారికే ఉపయోగించును, మనకు కావలేనా ఏమి అని హెచ్చరిస్తాడు. ఎంత పొదుపు, ఎంత జాగరూకత. క్యారీ బాగులకు ముందు నాళ్లను బట్టి ఈ విషయాన్ని మనం పరిశీలించాలి. ఇక సన్మాన పత్రం కళత్ర వియోగమైన తరువాత ఎన్ని విధముల ప్రయత్నించను ఇతనికి కన్నీని చుటకి ఎవ్వరూ అంగీకరించకపోవడం చేత వివాహ వైరాగ్యమును పరిపూర్ణముగా పొంది ఉన్నాడు. సుబ్బిశెట్టు దాతృత్వంను గూర్చి కూడా కృష్ణారావు పంతులు కొన్ని విసురులు విసిరాడు. వైశ్య మహాసభ వారికి సంతర్పణ కొరకు 3 బండ్ల పిడుకలు, ఊడుగులమ్మవారి ఉత్సవమునకు 100 చిట్టిమట్టాకులు, మునసుబు కరణములకు కలిపి మణుగు బెల్లము, శ్రావణికి యజ్ఞోపవీతములు ఇచ్చిన శివయ్య శాస్త్రులు గారికి 1 పావుల, గడ్డిపాటి భాగవతులకు వత్సరమునకు 6 అణాలు, వడలి కోతలవానికి 2 అణాలున్ను. ఇవన్నీ సుబ్బిశెట్టు దాతృత్వానికి ఉదాహరణలట. ఇదంతా మాటల్లోని చెనుకులు, హాస్యం. ఈ సన్నివేశంలో చేష్టాగతమైన హాస్యం పుష్కలం. దానిని ప్రదర్శనలో చూడవలసినదే, లేదా ప్రత్యక్షము చదవవలసిందే. ఆ రోజుల్లో ఇంట ఏ ఉత్సవం జరిగినా మేజువాణిని ఏర్పాటు చేయటం ఒక రివాజు. గొప్ప హోదా కూడా ఆ మేజువాణికి వెళ్ళడం, డాంబికంగా ప్రవర్తించటం అప్పటి నాగరికత. ఆ సందర్భంగా ఎన్ని రకాల నవ్వులో, ఎందరు నవ్వుల పాలు కావటమో. మేజువాణితో పాటు ఆసు కవితా ప్రదర్శన కూడా ఒక ముచ్చట. ఒకనాటి సదస్యం ఆ తరువాత ఆసు కవితా ప్రదర్శనగా రూపొందింది. మేజువాణి ముగియగానే ఆసు కవులు రామలక్ష్మణులు ముందు కురుకుతారు. సుబ్బిశెట్టికి నచ్చకపోయినా తప్పదు. ఇక ఆ ఆసు కవుల విజృంభణ చూడండి. శ్రేష్ఠి శ్రేష్ఠి ఎనుతును శ్రేష్ఠముగా పలికినాము, చెలువుగ లలితో మేష్టరు వగుదువు శెట్లకు సుష్ఠుగా శ్రీ సుబ్బిగుప్త సుఖవుల తృప్త, దుష్కర ప్రాసంబులతో శుష్క ప్రాయంబుగా సురిదిన్ కవితన్ నిష్కపట చెప్పువారము, నిష్కపటములిచ్చి పంపమెపడే మమ్మున్. సుబ్బిశెట్టి చిరాకు పడతాడు. గుమాస్తా వెంకటప్పయ్య వారించబోతాడు. అయినా ఆసు కవితా ప్రవాహం ఆగక వెంకటప్పయ్య మీదకు మళ్ళుతుంది. మంత్రుడవున్, శెట్టికి పరతంత్రివి నీ వఖిల కొట్టు తంత్రంబులకున్, కంత్రీ బుద్ధులు లేవిక జంత్రముదవు కీలుబొమ్మ సద్గుణ దిమ్మ, కాట్రేవు కోన బ్రాహ్మణులు

ఎట్రాకవి చెప్పగలరే ఇలా లలిసరవిన్ భట్రాజు మాంస కవితకు ఎట్రా పపుచారు కవిత ఈడొచ్చిలలో. ఈ అపభ్రంశపు భాష ఆ ధోరణి చిరాకెత్తిస్తుంది, ఎంతైనా నవ్వుకోవచ్చు. ఇంతలో సభాసదుల్లో ఒకరు వ్యాకరణ చర్చ ప్రారంభిస్తారు. వెంటనే ఆసుకవి లంఘిస్తాడు. ఆసు కవిత ఒకటి, ఆవు పేడ ఒకటి, స్వయముగాగ శుద్ధ చేయుము భువిని, వానికెలను వేరు పరిశోధనము కూడదు, అవని చెలగ వెలయు నమర భువిని. పాపం ఆ పండితుడు దోర్ముస్తాడు. ఆసుకవిత్వం ఆవు పేడ అంత పవిత్రమంటే ఇంకేం మాట్లాడగలడు పాపం. ఆసుకవిత్వం మీద పానుగంటి వారి అభిప్రాయం కూడా ఇక్కడ తొంగి చూస్తుంది. శుభ్రి శెట్టి కిటుకు అర్థమైంది, ఎంతైనా తెలివైనవాడు కదా. ఈ మాత్రంపు పని నేను చేయగలను, కవిత్వంలోకి మీరే సృష్టి అది గురువులా ఏమి అంటూ తాను ఆసు ప్రారంభిస్తాడు. చింతపండు తెచ్చి రాచిప్పలో వేసి నీళ్లు పోసి పచ్చి పులుసు చేసి కాలిన వంకాయ ఆ పులుసులో వేసి ఉల్లిపాయ కారము అందువేసి బుట్టలోది కాస్త దాని లోపల చేర్చి బజ్జి చేసి తినగా గజ్జిమల. నిజానికి రామలక్ష్మణుల ఆసు కవిత్వం కన్నా సుబ్బుశెట్టి ఆసు కవిత్వమే వ్యాకరణ శుద్ధంగా ఉంది. కాకపోతే కొంచెం గణాలు తప్పాయి, ఇతులు చెడ్డాయి. సభలో వాదోపవాదాలు. ఏదో ఇవ్వబోయినా చాలదీనే ఆసుకవుల మంకుపట్టు పొగడ్తలో తెట్లలోకి మళ్ళాయి. రెండిచ్చితి రెండిచ్చితి మెండిచ్చితి పొండటంచు మేలంబేల కండోయమాన దేహ మండోకము వంటి కంఠ మరి మరి సుంఠ. 2 రూపాయలైనా ఇవ్వాలని రాముని అభ్యర్థన. అయితే అది లక్ష్మణుడికి నచ్చదు. ఇక చూడండి, ఆసుకవిత్వానికి పరాకాష్ఠ వంటి పద్యంతో అన్నయ్యను హెచ్చరిస్తున్నాడు లక్ష్మణుడు. అన్నా, రెండని పల్కితేల ఇలలో నన్న కవిత్వోరు పెద్దన్న దారిణి బుద్ధిజాతికి హైదరాబాదు అక్కన్న మాదన్న సద్గుణగున్న కీర్తిభరచన్న అన్న భట్రాజు రామన్న మాటల మిన్న కోపమనసున్న అన్న ఎన్నాళ్లకు. ఆపై సుబ్బిశెట్టి పారిపోయే ప్రయత్నం, ఆసుకవుల దౌర్జన్యం, చిరి ఒక రూపాయి ఇచ్చి వారిని వదిలించుకునే వైనం, అంతా సంపూర్ణంగా అధిక్షేపణలతో నిండిన హాస్యం. ఆసు కవిత ధోరణి ఎంత నవ్వుల పాలుగా ఉండేదో ఆనాడు. ఇప్పటికీ మారామా మనం? ఇక సుబ్బలక్ష్మి రామశాస్త్రుల వాదోపవాదాలు హాస్యానికి పరాకాష్ఠ. కాకపోతే కొంతమేర వేదాంత పరిచయం ఉంటే మరీ పసందు. రామశాస్త్రి సుబ్బలక్ష్మి ఒకడే, కాకపోతే చిన్నప్పుడే పారిపోయి బాగా శాస్త్రాధ్యయనం చేసి కొంతమేర మతి చెడినవాడు. సుబ్బలక్ష్మి సువాసిని అయినా బావగారి కర్మనిష్టతో తల గొరిగించుకొని ముసుగు వేసుకొని ఉంటుంది. సర్కసు చూడ్డానికి వచ్చి దారి తప్పి రామశాస్త్రి నుండి తప్పించుకోవటానికి సుబ్బిశెట్టి ఇంట దూరుతుంది. రామశాస్త్రి యాదృచ్ఛికంగా అక్కడికే చేరుతాడు. సుబ్బలక్ష్మి కూడా వెరితనం నటిస్తూ ఉంటుంది. అది సన్నివేశం. ఇక వారి సంభాషణ కొంత గడిచిన తర్వాత వినండి. నీకు జుట్టేది? హేహే, నీకు మతి ఉన్న స్థలమును ఉన్నది, పోయి వెతికి తెచ్చుకొని పో. మాట్లాడక దూరముగా పో. పనిలో పని, నీ జుట్టు కూడా తీసుకుని రమ్మందువా. సవరాలు సౌభాగ్యవతులకు శైలూషులకే చెప్పినారు గాని ఇతులకు వితంతువులకు మనుస్మృతిలో చెప్పి ఉండలేదు. ప్రత్యక్ష ప్రాయశ్చిత్తమే కానీ పనికిరాదన్నచో బ్రహ్మధర్మ. ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం ఉండి తీరవలేను. ఇక సుబ్బలక్ష్మి అంటోంది, నిజమే, ఎల్లకాలము మామిడికాయలు తినవలనన్న ఈశ్వరుడికి తర్మగున. మాగాయ, మెంతికాయ, తోడి మెంతికాయ, ఆవకాయ, బెల్లపుటావకాయ, దప్పలపుటూరగాయ ఉండి తీరవలేను, ఏది తాండ్రక. ఇలా కొంత దూరం చర్చ సాగుతుంది. సుబ్బలక్ష్మి పాకశాస్త్ర పాండిత్యాన్ని గమనించి కూడా రామశాస్త్రి వేదాంత చర్చ ప్రారంభిస్తుంది. ఇలా అడుగుతున్నాడు సుబ్బలక్ష్మిని, ముముక్షువునకు సాధనద్వయమున్నదని చెప్పినారు కదా, వానిలో అంతరంగ సాధనమేది, బహిరంగ సాధనమేది, దాని క్రమము ఎలాగూ, దీనికి దానికి ఉన్న భేదమేమి? ఇక సుబ్బలక్ష్మి తన పాకశాస్త్ర పాండిత్యాన్ని రామశాస్త్ర ప్రశ్నకు జోడించి ఎలా సమాధానమిస్తుందో గమనించండి. పనసకాయ కూర 2 మార్గములుగా వండవచ్చును. పులుసు పెట్టి వండుట ఒకటి, పెసరపప్పు వేసి వండుట ఒకటి. పులుసు పెట్టిన దానికి ఆవ తగిలించిన ఎడల తమాషాగా ఉండును. పప్పు వేసిన దానిలో వట్టి వడియములు వేసిన ఎడల పసందుగా ఉండును. దాని ఎందు కాకగుణం హెచ్చు, దీని ఎందు తక్కువ. సంతర్పణలకు అది సొగసు, సంసార పక్షములు

0: ఇది సొగసు. పర్యవసానమేమనగా ఆవ పెట్టినది అంతరంగ సాధనము, పప్పు వేసినది బహిరంగ సాధనము. పనసకాయ కూరను కూడా వేదాంత శాస్త్రంతో ముడివేసి అంతరంగ బహిరంగ సాధనాలను ఎంత సొగసుగా నిరూపించింది సుబ్బలక్ష్మి. అయితే ఈ స్థితిలో కూడా అంతరంగ బహిరంగ సాధనాలను తారుమారు చేసి అన్వయించటం పిచ్చికి మరొక సాక్ష్యం. ఈ చర్చలతో పాటు వారిద్దరూ ప్రత్యక్ష పురాణానికి దిగుతారు. పట్టుకుంటారు, కొట్టుకుంటారు, బరుక్కుంటారు, చెవులు పట్టి లాక్కుంటారు. ఇదంతా ప్రత్యక్షంగానో ప్రత్యక్షరంగానో గ్రహించి నవ్వుకొనవలసినది. ఇద్దరూ అలసిపోతారు. కడగా రామశాస్త్రి మరొక ప్రతిపాదన చేస్తాడు. అపూర్వ సౌభాగ్యవతి, నీకు నాకు ఘటత్వాత్ పటత్వాత్ వరకు వచ్చుటే కాక గభిత్వాత్ గుభిత్వాత్ వరకు కూడా వచ్చింది. ఇప్పటి యుద్ధమేదో చల్లారిన తర్వాత క్రమముగా పిల్లత్వాత్ జల్లత్వాత్లోనికి దిక్కూడదా? ఇలా పానుగంటి వారి రచనలోని హాస్యం రెండు స్థాయిల్లో కనిపిస్తుంది. భాషా భావగతంగా ఇది ఉన్నత స్థాయి హాస్యం. దీని ఆస్వాదన కూడా కొంత స్థాయి గల వారికి పరిమితి. అయితే దీనితో చేష్టను కూడా జోడించి చూపటం పానుగంటి వారి ప్రతిభ. కాబట్టి ఆ దశలో అది సాధారణ ప్రేక్షకుణ్ణి కూడా ఆకట్టుకుంటుంది. ఈ నాటకంలోని హాస్యం కేవలం హాస్యం కోసం కాదు, మానవ ప్రకృతిలోని వికృతి లక్షణాలను సూక్ష్మంగా నిశితంగా పరిశీలించి వాటిని ప్రక్షాళన చేస్తూ మానవ స్వభావాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దటమే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడువుల కామరా
3: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: अब टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
5: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
6: మండే తారు రోడ్డు పక్క ఎండుటాకులు పడ్డ నేల మీద ఊడల మర్రి క్రింద నిలబడ్డాడు సుకుమార్. బస్సు కోసం నిరీక్షణ. బాబు సుకుమార్, గంభీరంగా ఓ కంఠం పిలిచింది. సుకుమార్ చుట్టూ చూశాడు. కనుచూపు మేర బీటలు పడ్డ పొలాలే, మనిషి జాడే అగుపించలేదు. ఎవరు పిలిచారో అర్థం కాలేదు. బాబు సుకుమార్, బస్సు ఇప్పుడే పోయింది, గంట వరకు లేదు నాయనా. సుకుమార్ తలెత్తి ఊడల మర్రి కొమ్మల వైపు చూశాడు. బాబు సుకుమార్, సాక్షాత్తు నేనే నీతో మాట్లాడుతున్నాను. నీ పేరు నాకెట్లా తెలిసిందని ఆశ్చర్యపోతున్నట్లున్నావు. మీ నాన్న, తాతయ్య, వాళ్ల తాతయ్యలు కూడా నాకు తెలిసిన వాళ్లే నాయనా. అరే గమ్మత్తుగా ఉంది, చెట్టే తనతో మాట్లాడుతున్నది అనుకుంటూ, నీ పేరు చెప్పు, నిన్ను పిలవటం ఎలాగాని ఆలోచిస్తున్నాను. బిగ్గరగా కేక వేశాడు సుకుమార్. మిస్టర్ లెన్సిస్ అను. మర్రి చెట్టు శాస్త్రీయ నామం ఫైకస్ బెంగాలెన్సిస్ట కదా. ఈ మధ్య వృక్షశాస్త్రం అధ్యయనం చేస్తున్న విద్యార్థులు మాట్లాడుకుంటుంటే విన్నాను, లాటిన్ భాషలో నాకు ఈ పేరు పెట్టారు నాయన. మిస్టర్ లెన్సిస్, నాతో నువ్వు మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతున్నాను. సుకుమార్, మెడ పైకెత్తి ఎంతసేపలా నుంచుంటావు? ఓ ఊడ పట్టుకుని పైకెక్కు, నా కొమ్మలపైన కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. మెల్లగా లెన్సిస్ మాట్లాడాడు. సుకుమార్ ఊడ పట్టుకొని కష్టపడి ఎలాగో చెట్టెక్కి ఓ కొమ్మ మీద ప్రశాంతంగా కూర్చున్నాడు. ఎవరెస్టు శిఖరం ఎక్కినంత సాహసం చేశాడు.

ఊడబట్టుకొని ఎక్కుతున్నంతసేపు మిస్టర్ లెన్సిస్ జాగ్రత్త నాయనా అంటూనే ఉన్నాడు. మిస్టర్ లెన్సిస్ మాట్లాడటం కొనసాగించాడు. మా విషయం ఉత్తుత్తి ఊకదంపుడు ఉపన్యాసాలకు ప్రకటనలకే పరిమితమైపోయింది. ప్రభుత ప్రజలు మా కోసం కొద్దిగా శ్రమిస్తే ఈ దేశం హరితవనంగా మారదా? చక్రవర్తి అశోకుడు మమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నట్ట. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నాటబడ్డ వృక్షాన్ని నేను. మిస్టర్ లెన్సిస్, కృష్ణరాయల కాలం నుంచి అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నావన్నమాట. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సుకుమార్ చొక్కా దులుపుకుంటూ అన్నాడు, మా వృక్షాలు వందలు కాదు, వేల సంవత్సరాల జీవన ప్రమాణం కలిగి అనేకం ఉన్నాయి. పైన్ వృక్షాలు, క్లోనల్ వృక్షాలు 5,000 సంవత్సరాల నాటివి, 9,000 సంవత్సరాల నాటివి ఇంకా ఉన్నాయి. తిమ్మమ్మ మర్రిమానంత పెద్ద వృక్షం విశ్వంలో మరొకటి లేదు తెలుసా? సరే, మమ్మల్ని గురించి చెబుతాను. మీరు తినే తిండి కార్బోహైడ్రేట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకోసం నిరంతరం ఎండలో నిలబడి వానకు తడిసి మేమే కదా తయారు చేస్తున్నది. ఈ కిరణజన్య సంయోగ క్రియలో మీకోసం ఆక్సిజన్ను, ప్రాణవాయువును తయారు చేసి ప్రకృతికి, మనిషికి ప్రాణశక్తిని అందిస్తున్నది మేమే. మా పత్రహరితం ఆసరా లేకుండా కార్బోహైడ్రేట్ల తయారీ సాధ్యం కాదు. మీరు కట్టుకునే బట్టలు మా పత్తి నుంచే తయారవుతున్నాయి తెలుసా? మీరు ఉండటానికి కట్టుకునే ఇళ్ల కలప అందిస్తుంది మేమే. మీరు రాసుకునే కాగితాల నుంచి కూర్చునే కుర్చీల వరకు, పడుకోటానికి మంచాల నుంచి ఊగటానికి ఉయ్యాలల వరకు, నడవటానికి ఊతమిచ్చే చేతికర్రల వరకు మా మీదే ఆధారపడటం లేదా? మేము కనుక సమ్మె చేస్తే భూమి మీద జీవులన్నీ గంటలో హరీమంటాయి. మీ ఫార్మకాలజీ నుంచి హోమ్ సైన్స్ వరకు అన్ని సైన్సులు లబోదిబోమంటాయి. మరో విషయానికి వస్తాను. భారతదేశంలో శాసనాలు చక్కగా అమలు కావటం లేదని నా ఉద్దేశం. మొన్న నా స్నేహితుడు ఒకడు ఈ పక్కన ఉండేవాడులే, పాపం చాలా ఒడ్డు పొడువు ఉండేవాడు. మీ వాళ్ళు ముక్కలు ముక్కలుగా నరికేశారు. అది చెప్పి నేను బాధ పెట్టడం ఇష్టం లేదులే నాయన. నాగతి అంతేనేమోనని ఒక్కోసారి అనిపిస్తుంది. అది కాదు సుకుమార్, వర్షాలు కురవాలంటే చెట్ల తోడ్పాటు కావాలట కదా. మీ శాస్త్రవేత్తలు కనిపెట్టారట కదా. అహింసావాదుల్ని ఇలా బాధిస్తారెందుకు నాయన? మీకే నష్టమని గుర్తించరెందుకు? అలా చూడు, వర్షాలు లేక పొలాలు ఎలా బీటలు వారాయో. నీ చుట్టూ ఎక్కడైనా పచ్చని పొలం కనబడుతోందా? రహదారుల అభివృద్ధి కోసం వృక్ష నిర్మూలనం ఏ విధంగా సబబు? వృక్షాలకు దారి వదిలి పక్కన రహదారులు నిర్మించే మంచి రోజులు రావా? నల్లత్రాచులు లాంటి రహదారుల కాటు అందుకొని మా వృక్షాలు వందలు వేలు రోజు మాడి మసైపోతున్నాయి. మీ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతానికి స్ఫూర్తినిచ్చింది మా వృక్షం కాదా? పూర్వం ఆంధ్రప్రదేశ్ దండకారణ్యంలో భాగంగా ఉండేదట హరిహరి. నేడు 1-2 జిల్లాల్లో తప్ప చూద్దామన్న అడవులు కనబడటం లేదే. మమ్మల్ని గతంలో ఓ కవి పరోపకారాయ ఫలంతి వృక్షాహ అంటూ శ్లాఘించాడట. గత చరిత్రను తలుచుకొని ఊరట చెందవలసి వస్తోంది. మాకేం కావాలి నాయన? చిన్నప్పుడు ఏదో కాస్త నీళ్లు పోసి రక్షిస్తే చాలు. వర్షాలు కురుస్తుంటే నీళ్లు కూడా అక్కర్లేదు. మా శక్తి కొలది మానవ సేవే మాధవ సేవ అని మీకు సహాయం చేసుకుంటాం. రాళ్లతో కొట్టినా పళ్ళనిచ్చేవాళ్ళము. కాస్త మీ స్నేహితులకు చెప్పి చూడు. ఉద్యమం లేవదీయాల్సినంత అవసరం లేదు. మా మీద కాస్త సానుభూతి చూపితే చాలు. పొలాల గట్లపైన, రహదారుల ప్రక్కన, మీ ఇంటి పెరట్లో ఉన్న వృక్షాలను కాపాడుకోండి. పల్లెల్లో, పట్టణాల్లో వృక్షాలను రక్షించాలన్న స్పృహ కలిగించాలి. భూమి చల్లంగా 10 కాలాలు ఉండాలంటే మా వృక్షజాతి పైన మనిషి ఎత్తిన గొడ్డల్ని దించివేయాలి. మీ రేడియోలు, టీవీలు, పత్రికలు, సెల్ఫోన్లు అంతర్జాలాల్లో మా కోసం కాస్త ప్రచారం చేయాలి. పొలాలను కొత్తగా సాగు చేయాలని ఎక్కడా లేనట్టు అడవుల్లో ఇళ్ళు కట్టాలని అహింసావాదులను చంపుకుంటారా? మీ భూముల్ని తార్యడాలు చేసుకుంటారా? అందువల్ల మీరే కదా నష్టపోయేది అని దీర్ఘంగా నిట్టూర్చాడు లెన్సిస్. మిస్టర్ లెన్సిస్, రియల్లీ యు ఆర్ గ్రేట్. నేను నా చేతనైనంత సహాయం చేస్తాను, అందరికీ చెప్పి చూస్తాను. మీ సంతతి బాగా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను. మీ గొప్పతనం ఇంత ఉన్నదని కూడా నాకు తెలియదు. మీ గొప్పతనాన్ని చాటే పోస్టర్లు రహదారులపైన, కూడలలోనూ ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియాలో పచ్చని చెట్టును రక్షించమని కోట్ల

0: మంది చేత ప్రతిజ్ఞ చేయించాలి. మీ రక్షణ ఉపన్యాసాలకే పరిమితం కాకూడదు. పచ్చని చెట్టు కొమ్మని చేత్తో నిమురుతూ అంటున్నాడు, పచ్చని చెట్ల కోసం ప్రాణం ఇవ్వటానికి కూడా నేను సిద్ధం అంటూ సుకుమార్ ప్రమాణం చేశాడు. అహింసావాదుల్ని హింసిస్తున్నారన్న వేదన అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. సుకుమార్, మా వృక్షాలను ప్రాణప్రదంగా చూసుకొని నీలాంటి వాళ్ళు తయారైతే ఈ భూమికి మంచి రోజులు వచ్చినట్లే. చిప్కో ఆందోళన ఉద్యమం చేసిన బహుగుణ లాంటి వారికి ఈ వృక్షజాతి రుణపడి ఉంటుంది. నువ్వు నా అతిథివి, పండ్లు ఏమన్నా ఇద్దామంటే నేనా తయారు చేసే శక్తి లేని దాన్ని అంటూ లెన్సిస్ బాధపడ్డాడు. మిస్టర్ లెన్సిస్, పర్వాలేదు, నీవిచ్చిన సందేశం నన్ను ఉత్తేజపరుస్తోంది. వృక్షాల కోసం అవసరమైతే ప్రాణాలు సమర్పించే ఓ స్వచ్ఛంద సైన్యాన్ని తయారు చేస్తాం. మొక్కలు నాటే ప్రభుత్వ కార్యక్రమాలకు ఓ ఊపు రూపు ఇచ్చేలా చూస్తాం. నా వంతు కృషి తప్పక చేస్తాను. ఓ కొమ్మ ఆకుల్ని ముద్దు పెట్టుకుంటూ మాట్లాడాడు సుకుమార్. సుకుమార్, బస్సు వస్తున్నట్టుంది, నెమ్మదిగా దిగునాయన, బాధగా అన్నాడు లెన్సిస్. సుకుమార్ బస్సు కోసం ఎదురు చూస్తున్నానన్న సంగతి మర్చిపోయాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ లెన్సిస్ అని బస్సు హార్న్ వినబడేసరికి ఊడలు పట్టుకొని నెమ్మదిగా క్రిందికి దిగాడు. జాగ్రత్త నాయన అని లెన్సిస్ అంటూనే ఉన్నాడు. బస్సు ఎక్కిన సుకుమార్ ఆప్యాయంగా చెయ్యి ఊపుతున్నాడు. పక్కన ఉన్నవాళ్ళు నవ్వుతారన్న ఆలోచన కూడా లేకుండా బస్సు వెళ్ళిపోయింది. కొండ పక్కగా మలుపులు తిరిగిన తారు రోడ్డు పైన మండుటెండలో బీటలు పడ్డ పొలాల మధ్య మళ్ళీ ఒంటరిగా మిస్టర్ లెన్సిస్. ఏదో మహత్తరమైన కార్యం జరిగిందన్న సంతృప్తితో గాలికి ఊడలు కదులుతున్నాయి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఈనాటి ఉదయకళ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి ఈనాటి కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు, మరి టెలివిజన్ వ్యాఖ్యాత, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 40,000కు పైగా పాటలు పాడినటువంటి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఆయన్ను అందరూ గౌరవంగా ఎస్పి బాలు అని, ఎస్పిబి అని కూడా పిలుస్తుంటారు. మరి ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా జీవిత విశేషాలు, ఆయన పాడిన పాటలు కొన్ని మీకోసం ప్రసారం చేస్తాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 1946 జూన్ 4 నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారైన సాంబమూర్తి గారు అప్పట్లోనే భక్తిరస నాటకాలు వేస్తుండేవారు. సాంబమూర్తి గారి ఇంట్లో పండితులు, కవులు, భాషా సాహిత్య పరమైన చర్చలు జరుపుతూ ఉండేవి. దీంతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి బాల్యం నుంచే భాషపై ఆసక్తి పెరిగింది. తండ్రి హరికథా కళాకారులు కావడంతో బాలుగారికి చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. 5 ఏళ్ల వయసులో తనతో కలిసి భక్త రామదాసు అనే నాటకంలో నటించారు. మరి ప్రాథమిక విద్య నగరిలోని మేనమామ శ్రీనివాస గారి ఇంట్లో ఉంటూ పూర్తి చేశారు. శ్రీకాళహస్తిలోని బోర్డు పాఠశాలలో స్కూల్ ఫైనల్ చదివారు.

అలా చదువుతున్న సమయంలో శ్రీకాళహస్తిలో జీవి సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయులు చెంచులక్ష్మి సినిమాలో సుశీల గారు పాడిన పాలకడలిపై శేషతలపమున అనే పాటను ఆలపింపజేసి టేప్ మీద బాలుగారితో రికార్డ్ చేయించారు. రాధాపతి అనే మరో ఉపాధ్యాయులు ఎస్పి బాలుగారితో ఈ ఇల్లు అమ్మబడును, ఆత్మహత్య లాంటి నాటకాల్లో నటింపజేశారు. ఆ తర్వాత తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో పియూసి చదువుతుండగా మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటికలో స్త్రీ పాత్ర ధరించారు ఎస్పి బాలుగారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బాలుగారు స్వయంగా రాసి స్వరపరిచిన పాడిన లలిత గీతానికి బహుమతి కూడా లభించింది. ఇలా ఆయన చిన్నప్పటి నుంచే కూడా మరి పాటలన్నా నటనన్నా ఆసక్తి చూపేవారు. మొట్టమొదటిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 1946లో నటుడు నిర్మాత అయిన పద్మనాభం గారు నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకునిగా చలనచిత్ర గాయక జీవితం ప్రారంభించారు. ఏమీ వింత మోహం అనే పలవిగల పాటను ఆయన పి సుశీల, కళ్యాణం రఘురామయ్య, పివి శ్రీనివాస్ గారితో కలిసి పాడారు. ఆ తర్వాత ఆయన వేలాది సినిమాల్లో వేల పాటలు పాడారు. ముఖ్యంగా మరి కొన్ని ఆణిముత్యాలు అనబడే చిత్రాల్లో ముఖ్యంగా శంకరాభరణం సినిమా కూడా ఒకటి. మరి ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గారితో కలిసి కెవి మహాదేవన్ స్వరకల్పనలో శంకరాభరణం చిత్రం కోసం పాడిన పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్జ్ మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీత మందిరి కార్యక్రమంలో. మరి ఈరోజు ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరి మొట్టమొదటిగా శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న చిత్రంలో పాడిన పాటను అప్పటి సంగీత దర్శకులు ఎస్పి కోదండపాణి గారు రికార్డిస్టు స్వామినాథన్తో చెప్పి చెరిపివేయకుండా అలాగే ఉంచి తన దగ్గరికి వచ్చిన సంగీత దర్శకులకు అది వినిపించి అవకాశాలు ఇప్పించేవారు. అలా తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణి గారిపై భక్తితో అభిమానంతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తాను నిర్మించిన ఆడియో ల్యాబ్కు కోదండపాణి ఆడియో ల్యాబ్స్ అని ఆయన పేరు పెట్టుకున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు. మరి 1969 నుంచి ఎస్పి బాలు గారికి గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు దాగసాయి. ఆయన పాటలు ముఖ్యంగా ఆనాటి యువతను ఆకట్టుకున్నాయి. చాలామంది నటులకు వారి ఆహభావాలకు నటనా శైలులకు అనుగుణంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమర గాయకుడు ఘంటసాగర్ల గారి తర్వాత తెలుగు సినీ పాటలకు సిసలైన వారసునిగా నిలిచారు ఎస్పి బాలు. పదాల మాధుర్యాన్ని గమనించి ఆయన చేసే ఉచ్చారణ ఆయన పాడిన పాట పండిత పామర్లకు చేరువ చేసింది. శంకరాభరణము, సాగర సంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దూజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు ఆయన పాడిన పాటలు దేశమంతా ఉరుతొలగించాయి. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40,000 పాటలు 11 భాషల్లో పాడి 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించిన ఘనత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మాత్రమే దక్కిందనడంలో అతిశయోక్తి లేదు. మరి అన్నమయ్య చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: अब टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: మీరు వింటున్నారు 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి. మరి ఈరోజు గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా జీవిత విశేషాలు, ఆయన పాడిన పాటలు వింటున్నాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దాదాపు 40,000 పాటలు 11 భాషల్లో పాడి 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. తెలుగు తమిళమే కాకుండా కన్నడంలో కూడా ఎస్పి బాలు గారు పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళా

కారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు. 2016 నవంబర్లో గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఆయనకు శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని, అంటే సెంటినరీ అవార్డు ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రదానం చేశారు. మరి ఎస్పి బాలు గారి పాడని పాట లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ప్రతిరోజు టీవీలో, రేడియోలో ఎలా చూసినా కూడా ఖచ్చితంగా మనము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు వినాల్సిందే. ఆపద్ బాంధవుడు చిత్రం కోసం సిరివెన్నెల గీత రచనకు చిత్రతో కలిసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇక గాయకుడిగానే కాకుండా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నటునిగా కూడా అనేక సినిమాలు నటించారు. ఆయన 1969 వచ్చిన పెళ్ళంటే నూరేళ్ల పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించారు. ఆ తర్వాత 1990 తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో కథానాయకునిగా కూడా నటించారు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాపాలాలి అనే పేరుతో అనువాదమైంది. ఇంకా ప్రేమ, దోషి, ప్రేమికుడు, పవిత్ర బంధము, ఆరో ప్రాణము, రక్షకుడు, ఓయల, దీర్ఘ సుమంగళి భవ ఇలాంటి సినిమాలో నటించారు. అయితే 2012 తనికెళ్ళ బళ్ళి గారి దర్శకత్వంలో వచ్చిన మిథున సినిమాలో కథానాయకునిగా నటించారు. మరి ఈ సినిమాకు ఉత్తమ చిత్రాల విభాగంలో 3వ బహుమతిగా నంది ప్రత్యేక పురస్కారం లభించింది. అలాగే డబ్బింగ్ కళాకారుడిగా కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తన గాత్రాన్ని అందించారు. అనుకోకుండా ఒక అవకాశం రావడంతో కమల్ హాసన్ గారికి డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజు, మోహన్, విష్ణువర్ధన్, జమిని గణేశన్, అర్జున్, రఘువరన్, నగేష్ లాంటి వారికి పలు భాషల్లో ఆయన గాత్రదానం చేశారు. పసివాడి ప్రాణం చిత్రంలో రఘువరన్కు చెప్పిన డబ్బింగ్ సినిమాకే హైలైట్గా నిలిచింది. అలాగే తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నిటికీ కూడా ఎస్పి బాలుగారే డబ్బింగ్ చెప్తూ ఉండేవారు. మరి ఆ తర్వాత ఆయన వివిధ టీవీ ఛానళ్లలో టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా ఆయన పనిచేశారు. ఈ కార్యక్రమాల ద్వారా అనేక మంది కొత్త గాయని గాయకులను పరిచయం చేశారు. 2020 ఆగస్టు 5 ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తనకు COVID-19 వ్యాధి వచ్చినట్లు ప్రకటించారు. చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. మరి ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో 2020 సెప్టెంబర్ 25 ఆయన తుది శ్వాస విడిచారు. అయితే కోట్లాది మంది అభిమానుల మనసులో మాత్రం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిరస్థాయిగా నిలిచిపోయారు. సీతాకోక చిలుక చిత్రం కోసం వాణి జయరామ్తో కలిసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మీకోసం.

0: And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Anuja. The headlines in all the dailies are full with the tragic news of one of the deadliest fires in Delhi in recent years. Hindustan Times writes, safety gaps spark another tragedy as 21 die in blaze that swept through the five-story hotel located in a narrow lane crowded locality in South Delhi. An editorial in The Hindu writes on how India scaled its startup industry from 2016 to 2025. The Startup India scheme has truly come of age due to the supportive policy environment, robust startup growth and a positive investment climate. Cabinet backs ordinance to ease tax rules for foreign investors in some securities, states the Times of India. The Economic Times comes up with a story on domestic travel demand remains strong despite rising fuel costs and airfares and fewer flights under the headline Summer Travel Plans Take No Break. And finally, the Tribune writes about a memorable moment when the Tibetan spiritual leader, the 14th Dalai Lama, was presented with a Grammy Award won by his audiobook Meditations, The Reflections of His Holiness. And with that, it's back to you, Anuja.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with Acting President of Venezuela, Delcy Rodriguez, in New Delhi today. Union Home Minister Amit Shah to chair 73rd plenary session of Northeastern Council in Shillong. U.S. Secretary of State Marco Rubio says United States and India are only weeks away from concluding a long-awaited trade agreement. IMD issues orange alert for heavy rain in Keralam and Mahi today. First World Yogasan Sports Championship to begin today in Ahmedabad. Prime Minister Narendra Modi to join the event. And in football, India advanced to the final of SAF Women's Championship, beating Bhutan 1-0 in Goa. And with that, we end the morning news. Have a nice day.
2: Agasyavani. Alluri Sitaramaraju Jilla Samachara Lekanu Ippudu Vintaru. Alluri Sitaramaraju Jillalo, Gata Nelalo, Jilla Collector T. Nishanti, SP Amit Bhardar Advaryamlo, Praja Sankshemam, Girijana Abhiruddhi Karyakramalu Vegam Punchukunnayi. Vidya, Vaidyam, Vyavasayam, Rahadari Bhadrata, Yuvata Sadhikaratapai, Pratyeka Drushti Sarincharu. గత నెలలో ప్రతి శుక్రవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో స్పందన కార్యక్రమం ద్వారా అర్జీలను స్వీకరించారు. భూ వివాదాలు, పట్టాలు, పింఛన్లు తదితర సమస్యలను కలెక్టర్ స్వయంగా పరిష్కరించారు. అదే సమయంలో గిరిజన గ్రామ సభ పేరుతో పాడేరు, అనంతగిరి, డుమ్రిగూడ మండలాల్లో పలు గ్రామాల్లో సభలు నిర్వహించి గిరిజన రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాడేరు డివిజన్లోని గిరిజన గ్రామాలకు పాలన అందుబాటులోకి తీసుకువెళుతున్నామని, అటవీ హక్కు చట్టం పట్టాలు, రహదారి నిర్మాణాలు, త్రాగునీతి సదుపాయాలు, గృహాల నిర్మాణం యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో రాష్ట గిరిజన జాతర మోదకొండమ్మవారి ఉత్సవాలను మే 17, 18, 19 తేదీలలో అతి వైభవంగా నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా లక్షలాది మంది భక్తులు, సందర్శకులు 3 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ముగింపు రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి డప్పు వాయిద్యాలతో బాజా భజంత్రీలతో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా శతకం పట్టు నుండి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు, అధికార యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాట్లతో ఈ ఉత్సవాలను విజయవంతం చేశారు. యువతను క్రీడల వైపు మళ్లించేందుకు ఎస్పీ అమిత్ బర్దర్ చొరవతో పాడేరు తలరసింగి ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానంలో 30 రోజుల ఉచిత వేసవి క్రికెట్ క్రీడా శిక్షణ నిర్వహించారు. మే 30న ముగింపు వేడుకల్లో 100 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు. డ్రగ్స్, సోషల్ మీడియా వ్యసనాల నుండి యువతను దూరం చేయడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు. క్రీడలతో పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ప్రతిభ ఉన్న పిల్లలను గుర్తించి రాష్టస్థాయి జట్లకు పంపిస్తామని, ప్రతి ఏడాది ఈ క్యాంపు కొనసాగిస్తామని అన్నారు. పాడేరులో రహదారి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో మే 28న పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ ధరించిన వారిని అభినందించారు. నిబంధన ఉల్లంఘించిన వారికి అవగాహన కల్పించారు. మే 29న రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఓపీ, ఐసీయు, ల్యాబ్, మందుల స్టోర్ పరిశీలించి రోగులతో మాట్లాడారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, సూపర్ స్పెషాలిటీ సేవలకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. బయోమెట్రిక్ హాజరు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

0: గత నెలలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వ పథకాలు వేగంగా అమలయ్యాయి. గిరిజన ప్రాంత అభివృద్దే ప్రభుత్వ ప్రాధాన్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా అభివృద్దికి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు. జూన్ నెలలో రుతుపవనాల సన్నద్ధత, వాగులపై తాత్కాలిక వంతెనలు, మలేరియా నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన అల్లూరి సీతారామరాజు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి పి సూర్యారావు. వ్యాఖ్యానం కేసుమా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది.

0: ஆகாசவாணி மார்க்கப்புறம் கேந்திரம் హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పట్ల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 08596223393. మరి ఈనాటి కార్యక్రమంలో మొదటి కాల్ ఎవరు చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: అట్లా సతీష్ సార్, రాంపురం గ్రామం.
0: ఓకే, చెప్పండి
1: సార్. ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు తెలియజేస్తూ చక్కటి బావలారిలో సూపర్ హిట్ సాంగ్స్ వినిపించారు.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.
1: అదే జోష్ తోటి మాకు అల్లరి అల్లుడు సినిమాలో మచిలీపట్నం మాయాబజార్ అనే పాట వినిపించండి సార్.
0: అల్లరి అల్లుడు,
1: అల్లరి అల్లుడు నాగార్జున గారికి మంచి మంచి సాంగ్స్ కూడా బాగుంది. మాకు బావలారి అంటే చాలా ఇష్టం సార్. మొన్న మీరు వచ్చిన రోజు కూడా సూపర్ హిట్ పాటలు వినిపించారు ఆ రోజు.
0: థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
1: ఎందుకంటే వింటుంటాం, ఎందుకంటే మాకు రాత్రి వేళతో 8 గంటలకు యువవాణి యువజన కార్యక్రమంలో తెలుసుకున్నారు. దానిలో ఎన్నో తెలియని విషయాలు సార్. ఎందుకంటే ఇటు మొన్న ఇది ఈజిప్ట్ వాళ్ళ పిరమిడ్ల గురించి కూడా బాగా చెప్పారు.
0: ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సతీష్ గారు మీరు కోరిన పాట వస్తుంది, వింటారా మరి?
1: వింటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
2: కొడరా ఇస్తా. మచిలీపట్నం

0: चरित्र की।
1: गोविंदा गोविंदा
2: हरि।
3: हे మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: హలో, గుడ్ మార్నింగ్ అండి.
7: నమస్తే సార్.
6: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి కోటేశ్వరరావు గారు. వేసిన వాళ్ళ నుంచి పాడుకోవాలి మీకు ఈరోజు. ఒక్క నిమిషం అండి, మీరు ఏ సినిమా అండి మీరు అడిగింది?
7: ఖైదీ
6: నెంబర్
7: సార్. గోవా గోరింగతో పాట.
6: ఒక్క నిమిషం, ఓకే అండి. ఖైదీ నెంబర్ కదా మీరు అడిగింది?
7: అవును సార్, ఖైదీ నెంబర్ 786.
6: ఖైదీ నెంబర్ 786.
7: అవును సార్.
6: కార్యక్రమాలు వింటున్నారా కోటేశ్వరరావు గారు?
7: వింటున్నారు సార్. పొద్దున బాలహరిలో కూడా బాలసుబ్రహ్మ గారి గురించి బాగా చెప్పారు, మంచి పాటలు వేశారు. పాత
6: విన్నారా?
7: విన్నా సార్.
6: ఓకేనండి కోటేశ్వరరావు గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి మరి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
7: విన్నా సార్, అందరి కోసం సార్. థ్యాంక్ యూ సార్.

0: హలో హలో గుడ్ మార్నింగ్ అండి. హలో గుడ్ మార్నింగ్ అండి. సో ఫోన్ చేశారు, మాట్లాడలేదు. ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ ఫోన్ కాల్ కట్ అయిపోతుంది. కార్యక్రమం వల్ల తర్వాత తీరు చూద్దాం మరి. హలో హలో గుడ్ మార్నింగ్ అండి. హలో హలో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది. నాకు తెలుసు కదా, ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: హలో గుడ్ మార్నింగ్ అండి.
6: హలో గుడ్ మార్నింగ్ సార్,
0: ఎవరు మాట్లాడుతున్నారు?
6: సార్ మా తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచర నుండి వేంద్ర పరశురామ్ గారు. సార్
0: చెప్పండి పరశురామ్ గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
6: సార్ ఇవాళ భాగ్యచక్రం.
0: భాగ్యచక్రం
6: సార్
0: ఇందులో ఏ పాట అండి?
6: నీవు లేక నిమిషమైనా ఉంటుంది
0: ఆ పాట. భాగ్యచక్రం

ప్రియమైన శ్రోతలకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు టూ వీలర్ మీద వెళ్ళినా కార్లో వెళ్ళినా ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ ప్రాణాన్ని కాపాడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అలాగే కార్లో సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఈ రెండు అనుకోని విధంగా జరిగే ప్రమాదాల్లో మన ప్రాణాలు కాపాడతాయి. అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితిలో డ్రైవింగ్ చేయొద్దు. ఇంకా మరి మన ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే సమయంలో కూడా ఎదురుగా వచ్చే వాహనాన్ని జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అంబులెన్స్కు ఖచ్చితంగా దారి ఇవ్వండి. ఎందుకంటే మనం ఇటీవల కాలం చూస్తున్నాము, రోగులను వైద్యశాలకు తీసుకువెళ్ళే సమయంలో అంబులెన్స్లు వెళ్తుంటే చాలామంది సైడ్ ఇవ్వకుండా ఇంకా స్పీడ్గా వెళ్తున్నారు. అది మంచి సాంప్రదాయం కాదు. అంబులెన్స్లో ఉన్న వారి ప్రాణాలను మనం కాపాడాలంటే అంబులెన్స్ ఖచ్చితంగా దారి ఇవ్వాల్సిందే. కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. మరి గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో హలో

0: సో మీరు ఫోన్ చేయవలసి మా ఫోన్ నెంబర్ 08596, ఇక ఫోన్ నెంబర్ 2233393. మీరు సెల్ ఫోన్ మాట్లాడుతూ లేకపోతే బండి మీద డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడద్దు. మరి అలాగే ఒక చోట ఉండి నిలబడి ఫోన్ చేసినట్లయితే మీరు మాతో చక్కగా మాట్లాడచ్చు. హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సీతామహాలక్ష్మి సార్.
0: చెప్పండి సీతామహాలక్ష్మి గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: నాకు పులిబిడ్డ నుంచి కాశీ విశ్వనాథ.
0: పులిబిడ్డ, ఓకేనండి సీతామహాలక్ష్మి గారు.
1: థ్యాంక్ యూ.

0: మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్జ్ మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు వింటున్నారు. మరి ఇటీవల కాలంలో సైబర్ మోసాలు చాలా ఎక్కువైపోయాయి. ఎలా అంటే మనకు తెలియకుండా మన ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్కు గుర్తు తెలియని వ్యక్తులు లింకులు పంపిస్తున్నారు. మరి అవి ఓపెన్ చేసినట్లయితే ఖచ్చితంగా మన వివరాలన్నీ సైబర్ నేరగాళ్ల చేతులకు వెళ్ళిపోతాయి. దీంతో వాళ్ళు మన అకౌంట్ నెంబరు, మన ఏటీఎం కార్డు పిన్ నెంబరు ఇవన్నీ కూడా తెలుసుకొని మన అకౌంట్లో ఉన్న నగదును క్షణాల్లో డ్రా చేసుకుంటారు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పిఎం రిలీఫ్ ఫండు, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో ఇటీవల కాలంలో అనేక లింకులు వస్తున్నాయి. అవి కూడా సైబర్ మోసగాళ్ళు పంపుతున్న లింకులని గుర్తుంచుకోండి. సైబర్ నేరగాళ్ళు పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం లభిస్తుందని నకిలీ సందేశాలు, లింకులు పంపి మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ లేదా పిఎం రిలీఫ్ ఫండ్, పిఎం కేర్స్ ఎప్పుడు కూడా లింకులు పంపరు. వ్యక్తిగత సమాచారం వాళ్ళు అడగరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వివరాల కోసం కేవలం అధికారిక వెబ్సైట్లను మాత్రమే మీరు సంప్రదించండి. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దు. ఓటీపీలను ఎవరితోనూ కూడా షేర్ చేయొద్దు. ఇలాంటి జాగ్రత్తలన్నీ మీరు పాటించినట్లయితే సైబర్ మోసాల నుంచి మనము మోసపోకుండా ఉండొచ్చు. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
1: హలో,
0: ఎవరు మాట్లాడుతున్నారండి?
1: సీతానగరం నుంచి పవన్ కృష్ణండి.
0: కృష్ణారెడ్డి, ఏం చదువుతున్నావు నువ్వు?
1: సెవెన్
0: చదువుతున్నావు. ఏ సినిమా నుంచి పాట కావాలి నీకు ఈరోజు?
1: మిథునం నుంచి. ఏ పాట వేయమంటారు?
0: మిథునం. ఏ పాట వేయమంటావు మిథునంలో?
1: ఏదో మంచి పాట ఏంటి సార్.
0: ఓకే కృష్ణారెడ్డి, మిథునం సినిమా నుంచి పాట ప్రసారం చేస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: శ్రోతలకు విజ్ఞప్తి ఏంటంటే, ఫేక్ లోన్ యాప్స్ పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా అంటే, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వచ్చే నకిలీ లోన్ యాప్స్ నమ్మకండి. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా లోన్స్ అంటే ఆశపడకండి. ఇలాంటి నకిలీ యాప్స్ అడిగే సమాచారాన్ని మీరు ఇచ్చినట్లయితే మీ డేటాను సైబర్ మోసగాళ్ళు వెంటనే తీసేసుకుంటారు. మీ ఫోన్లోని వివరాలు సర్వర్లో స్టోర్ చేసుకుంటాయి. ఫేక్ లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా లేకపోతే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం కూడా పోతాయి. ఒకవేళ మీరు సైబర్ క్రైమ్ బాధితులైతే వెంటనే 1930 ఫోన్ నెంబర్ మరోసారి 1930కి కాల్ చేసి వివరాలు చెప్పండి. మీరు వింటున్నారు 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 08596, మా ఫోన్ నెంబర్ 2233393. సో మరి తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి, హైదరాబాద్ అంటే చార్మినార్, విజయవాడ అంటే కనకదుర్గమ్మ అమ్మవారు ఎలా గుర్తుకొస్తారో, మార్కాపురం అంటే మన ప్రియమైన ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం కేంద్రం 101.5 మీరు గుర్తుపెట్టుకోవాలని మా విజ్ఞప్తి. సో మరి ప్రతిరోజు మీకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్ర కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా ఎక్కడున్నా కూడా మీరు వినొచ్చు. ప్లేస్టోర్లోకి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మార్కాపురం కార్యక్రమాలు మీకు వినిపిస్తూ ఉంటాయి. సో వింటారు కదా. హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీ వాయిస్ సరిగా వినిపించట్లేదండి. సిగ్నల్స్ లేవా అండి మీరున్న ఏరియాలో? అసలు వినిపించట్లేదండి, నాకేం అర్థం కావట్లేదు. గరగర అని సౌండ్ వస్తుంది. మరొకసారి ట్రై చేస్తారా? సో సారీ అండి, మరి మీ ఫోన్ కాల్ కట్ అయిపోయింది. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: సురేష్ సార్, మార్కాపురం.
0: సురేష్ బాగున్నారా?
1: ఫైన్ సార్.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: మిస్టర్ పర్ఫెక్ట్ సార్. మిస్టర్ పర్ఫెక్ట్.
0: సరే, వినిపించట్లేదు సురేష్.
1: మిస్టర్ పర్ఫెక్ట్ సార్.
0: మిస్టర్ పర్ఫెక్ట్. ఓకే, కార్యక్రమాలన్నీ ఈరోజు విన్నారా?
1: లేదు సార్, సాంగ్స్ ఏదో కొంచెం లేట్.
0: లేట్ అయిందా?
1: లేదు సార్.
0: ఓకే, మిస్టర్ పర్ఫెక్ట్ ఏ పాట వేయమంటారు?
1: చలి చలిగా.
0: ఓకే అండి, సురేష్ గారు మీరు కొన్న పాట వస్తుంది, వినండి. మరి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.

0: కార్యక్రమంలో చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: హలో హలో మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596-22-3393. వెరీ గుడ్ మార్నింగ్ అండి, ఏం పేరు మీ పేరు?
4: సావన్క గంగాధర్ కుందల్వాడి, జిల్లా నాందేడ్ మహారాష్ట్ర నుంచి.
0: చెప్పండి గంగాధర్ గారు.
4: బాగున్నాను సార్.
0: బాగున్నామండి.
4: సార్ మాట్లాడిందుకు పాట ఏంటి?

0: ఆ ఏం సినిమా అండి?
1: సాయిబాబా మాత్యం.
0: అయ్యో అసలు వినవట్లేదండి, ఒకసారి కొద్ది క్లారిటీ చెప్తారా?
1: ఆ
0: కొద్ది క్లారిటీ చెప్తారా? వినిపించట్లేదు సినిమా పేరు. చెప్పండి ఏం సినిమా?
1: షిరిడి సాయిబాబా మాత్యం.
0: ఆహా షిరిడి సాయిబాబా మహత్యం. ఓకే ఓకే. ఇందు లేపాటు ఏమంటారు?
1: మంచి పాట.
0: ఓకేనండి పరశురాం.
1: ప్రవీణ్ నందాపూర్, అజీజ్ భట్, సుందరయ్య, చాపా భూమేశ్వర్, తుకారాం జాదవ్ గారు, వీళ్ళందరి కోసం మీకోసం.
0: ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
1: థ్యాంక్ యూ సార్.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన్ మొటిమలా
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగల తామరా
4: సై బాల్,
3: వరద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
6: హలో,
7: హలో,
6: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
7: గుడ్ మార్నింగ్ సార్.
6: చెప్పండి, మీ పేరేం పేరు? రవికుమార్ గారు. ఏ సినిమా పాట కావాలి ఈరోజు మీకు? ఏ పాట కావాలి మీకు ఈరోజు?
7: అభిమన్యుడు చిత్రం నుంచి పాట కావాలి సార్.
6: అభిమన్యుడు ఇందులో ఏ పాట అండి?
7: సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు వింటున్నాడు, వాడు నమ్మని వాడు
6: మీరు కొన్న పాట వచ్చేస్తున్నారు రవికుమార్ గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.

హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. సో ఫోన్ చేశారు, మాట్లాడలేదు. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు.

0: మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మహిళా భారతి స్త్రీల కార్యక్రమం. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో సాటిలేని చారిత్రక శిల్పకళా క్షేత్రం సత్యవోలు గురించి శ్రీమతి వి శైలజ గారి ప్రసంగము, లలిత గీతాలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.
3: సాటి లేని చారిత్రక శిల్ప కళాక్షేత్రము సత్యవోలు. భారతదేశం సకల హైందవ ధర్మాలకు పునాది. సనాతన ధర్మాలను, ఆచారాలను, సాంప్రదాయాలను తనలో దాచుకున్న కర్మభూమి. సకల వేదాలకు, వేదాంగాలకు పుట్టినిల్లు. అత్యంత ప్రాచీన నాగరికతలకు కానాచి. ఎందరో దేవతామూర్తులు వెలసిన పుణ్యధామము, పుణ్యతీర్థములు, పుణ్యక్షేత్రములు, పుణ్యసీమలు కలిగిన మనోజ్ఞసీమ. శివాయ గురవే నమః అనేది ప్రసిద్ధ వేద ప్రవచనం. ఈ సృష్టికి గురుస్థానములో పరమేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము స్వరూపుడు. అపర బ్రహ్మ స్వరూపానికి అనేక నామాలు. ఈ నామ పరంపరలో అద్వైత భావానికి ప్రతీక రామలింగేశ్వర నామధేయము. ఈ నామధేయంతో విరాజిల్లుచున్న శైవక్షేత్రము సత్యవోలు రామలింగేశ్వరాలయం. ఈ శైవక్షేత్రం గురించిన విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలంలోని సత్యవోలు గ్రామంలో వెలసి ఉన్నది. సగిలేరు ఒడ్డున వెలసిన ఈ క్షేత్రము పరమ పావనమైన శివక్షేత్రము. ఈ ఆలయమునకు ఎంతో పురాతన చరిత్ర ఉంది. ఇది అయోధ్యరాముడైన శ్రీరామచంద్రుడు తన భార్య సీతమ్మతో, తమ్ముడు లక్ష్మణునితో దక్షిణాపదానికి తన వనవాస కాలంలో వచ్చాడు. శ్రీరాముడు తిరిగిన అంధకవనమే దండకారణ్యము. శ్రీరామచంద్రుడు స్వయంగా తన అరచేతితో శివలింగమును ఇసుకతో చేసి ప్రాణప్రతిష్ఠ చేశాడు. శ్రీరామార్పితమైన ఈ శివలింగము శ్రీరామలింగేశ్వరంగా ప్రఖ్యాతి చెందింది. తర్వాత కాలంలో

శ్రీ రామార్పితమైన ఈ శివలింగమును దుండగులు త్రవ్వి పాడు చేయగా దాని స్థానములో మరలా గ్రామస్థులందరూ కలిసి కాశీ నుండి శివలింగమును తెప్పించి ప్రతిష్ఠ చేసి పూజిస్తున్నారు. సత్యమహర్షి జీవించుట చేత సత్యవోలు అని నామమును, శ్రీరాముడు ప్రతిష్ఠించి అర్పించిన రామార్పిత లింగము శ్రీ రామలింగేశ్వరునిగా విఖ్యాతి చెందినది. ఇది ఒక గొప్ప క్షైవ క్షేత్రంగా తరతరాలుగా వర్ధిల్లుతున్నది. ద్వాపర యుగంలో పాండవులు ద్రాక్షారామము, అమరావతి, క్షీర రామలింగేశ్వరము, మహానంది, శ్రీశైలము, సత్యవోలు శ్రీ రామలింగేశ్వరాలయములను సందర్శించినట్లు ఆంధ్ర మహాభారత కథ వలన తెలుస్తుంది. కలియుగారంభమున అభిమన్యుడు మన్మడైన జనమేజయ మహారాజు శమీక మహర్షి కుమారుడైన శృంగిని శ్రాప కారణంగా కలిగిన సర్పదోషమును పోగొట్టుకున్నటకు దండకారణ్యములోని రామార్పితములైన రామ ప్రతిష్ఠితములైన అనేక శివాలయాలను దర్శించినట్లు, అందులో సత్యవోలు రామలింగేశ్వర క్షేత్రం కూడా దర్శించినట్లు నన్నయ భారతం తెలియజేస్తుంది. సత్యవోలు శ్రీ రామలింగేశ్వరుడు యుగాల చరిత గల మహిమాన్వితుడైన మహాశక్తివంతుడైన దేవుడు. ఈ క్షేత్రమును చాలా మంది మునులు, ఋషి పుంగవులు, దేవతలు, రాజులు, చక్రవర్తులు దర్శించి తరించారు. క్షేత్రమునందు శివలింగమును ధ్యానించుట, పూజించుట పూర్వజన్మ సుకృతం, గొప్ప ఫలదాయకం. ఈ సత్యవోలు రామలింగేశ్వర క్షేత్రమునకు ప్రధాన ప్రవేశ ద్వారముగా ప్రసిద్ధి చెందిన శివక్షేత్రములు కలవు. తూర్పున సిద్ధ భైరవేశ్వరుడు సోమిదేవిపల్లి, పశ్చిమం భీమేశ్వరాలయం కృష్ణం జెట్టుపల్లి, దక్షిణం పాపులీడి శివాలయం బురుజుపల్లి, ఉత్తరం సురవేశ్వర కోన తురుమెల్ల. ఈ శైవక్షేత్రములు సత్యవోలు రామలింగేశ్వర క్షేత్రమునకు నలువైపులా ముఖద్వారములై ఉండి ఆలయ విశిష్టతను తెలియజేస్తున్నాయి. మృత్యుంజయుడైన మహేశ్వరుడిక్కడ శ్రీ రామలింగేశ్వరుడై భక్తుల కోరికలను తీర్చి సకల శుభాలను కలిగిస్తున్నాడు. తరతరాల నుండి నేటి వరకు ఈ సత్యవోలు రామలింగేశ్వర క్షేత్రము పరమ పావన శివక్షేత్రమై దక్షిణ కాశీగా విరాజిల్లుచున్నది. ఆలయ నిర్మాణము చాళుక్యుల కృషి. పూర్వకాలమున స్వయం ప్రభువుగా వెలిసిన ప్రతిష్ఠితములైన శివలింగములు ఎలాంటి గుడి గోపురాలు లేకుండా బహిప్రదేశములలో పూజలందుకుంటూ ఉండేవి. తర్వాత కాలములో ఎవరో ఒకరు స్వామి శక్తి నెరిగి ఆలయాలు కట్టించారు. క్రీస్తు శకం 7వ-8వ శతాబ్దాల మధ్య పాలించిన చాళుక్య రాజులు రాష్ట్రకూటులతో జరిగిన యుద్ధాలలో విజయం సాధించారు. ఈ విజయానికి గుర్తుగా అనేక శివాలయాలు కట్టించారు. చాళుక్య రాజుల్లో నరేంద్ర మృగరాజు, విజయాదిత్యుడు అత్యధికంగా 108 శివాలయాలను స్థాపించి శైవ మత విస్తృత వ్యాప్తికి కృషి చేశారు. ఈ రాజు సత్యవోలు రామలింగేశ్వరాలయాన్ని నిర్మించాడు. సత్యవోలుతో పాటు అలంపురం, మహానంది, సురవేశ్వర కోన ఇలా అనేక శివాలయాలు స్థాపించాడు. ఈ రాజు నిర్మించిన ఆలయాలన్నీ ఒకే నమూనా కలిగి ఉండటం విశేషం. చాళుక్య శైలిగా చెప్పబడిన వేసరి శైలిలో ఈ రామలింగేశ్వరాలయాన్ని నిర్మించాడు. క్రీస్తు శకం 8వ శతాబ్దం చివరన చాళుక్య వంశాన్ని పాలించిన రాజుల్లో గొప్పవాడు చాళుక్య భీముడు. ఇతను రాజ్యానికి వచ్చిన తర్వాత రాజ్యం కోసం దాయాదులు దండెత్తినారు. దాయాదులతో శత్రువులతో చేసిన యుద్ధాలలో విజయం సాధించారు. ఈ విజయానికి గుర్తుగా కొన్ని శివాలయాలను నిర్మించారు. పశ్చిమాంధ్రమున విజయాలకు గుర్తుగా సత్యవోలులో శివాలయం నిర్మించి అందు భీమలింగేశ్వర అను శివలింగమును ప్రతిష్ఠిత చేశారు. ఒంగోలులోని ధర్మపురిలో లభించిన చాళుక్యుల కాలం నాటి శాసనం ఆధారంగా ఈ ఆలయాలు ఆ రాజులు కట్టించినట్లు తెలుస్తుంది. క్రీస్తు శకం 7వ-8వ శతాబ్దాల మధ్య అలంపురం, మహానంది, సత్యవోలు, సురవేశ్వర కోనలోని శివాలయాలు చాళుక్య విజయాదిత్యుడు కట్టించినట్లుగా అలంపురంలోని బ్రహ్మేశ్వరాలయంలో వేయించిన ఒక శాసనం వలన తెలుస్తుంది. ఒకే నమూనా కలిగిన ఆలయాలను వీరు నిర్మించారు. నిర్మాణంలో వేసరి శైలిని ఉపయోగించారు. ఆలయ నిర్మాణ శైలి అద్భుత శిల్పకళ. చాళుక్యులు ఆంధ్రదేశంలో తిరుగులేని గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించారు. తాము పాలించిన ప్రాంతాల్లో అద్భుతమైన ఆలయ నిర్మాణాలు చేశారు. శైవ మతాన్ని స్వీకరించి అనేక శైవ క్షేత్రాలను నిర్మించారు. ఆలయ నిర్మాణంలో చాళుక్యులు ప్రత్యేక వాస్తు నిర్మాణమును ప్రవేశపెట్టారు. ఆంధ్రదేశంలో దేవాలయ నిర్మాణాల్లో రాతి కట్టడాలు ప్రారంభించినది చాళుక్యులే. చాళుక్యులు మొదట గజపృష్ట ఆకారములో ఆలయ నిర్మాణాలు చేశారు. హిందూ దేవాలయాలు యజ్ఞవాటికల నమూనా లో ఉండాలని దేవాలయ నిర్మాణానికి కొన్ని సూత్రాలను రచించారు. ఈ సూత్రాలన్నీ తర్వాత కాలంలో ఆగమ శాస్త్రంగా మారాయి. ఈ ఆగమ శాస్త్రం తర్వాత కాలంలో దేవాలయ నిర్మాణానికి ప్రథమ భూమిక అయింది. ఆగమ శాస్త్రము చదరపు గర్భగృహ నిర్మాణాన్ని అంగీకరించింది. అప్పటి నుండి హిందూ దేవాలయాలన్నీ ఆగమ శాస్త్రం అనుగుణంగా నిర్మాణం

0: చేపట్టారు. ఆంధ్రదేశంలో మాత్రం చాళుక్య యుగములో ప్రారంభమైనది. సత్యవోలులో నిర్మించిన రామలింగేశ్వర భీమలింగేశ్వర ఆలయాలు చాళుక్యుల నిర్మాణ శైలికి పరాకాష్ఠ. అలంపురం, సిద్ధేశ్వరం, మహానంది, సత్యవోలులో వీరు నిర్మించిన శివాలయాలు పరమ పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుచున్నాయి. చాళుక్యులు ఈ శివాలయాలన్నింటినీ పెద్ద పెద్ద రాళ్లను చక్కగా మలిచి నిర్మించారు. శివాలయాల గర్భగృహకు ఎదురుగా ధ్వజస్తంభమును స్థాపించుట చాళుక్యులు ప్రారంభించిరి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ శ్రీ కెవి సౌందర్ రాజన్ ఇండియన్ టెంపుల్ సర్వే చేపట్టినప్పుడు తన పరిశోధనలో సత్యవోల్లో ప్రాచీన ఆలయాల సముదాయాలు ఉన్నట్లు, కాలానుక్రమంలో ఆ దేవాలయాలు జీర్ణమైపోగా చాళుక్యులు సత్యవోల్లో నూతనంగా రాతి దేవాలయాలను కట్టించినట్లుగా వెల్లడించారు.
1: మీరు వింటున్నారు సాటిలేని చారిత్రక శిల్పకళాక్షేత్రం సత్యవోలు గురించి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చాళుక్యుల ఆలయ నిర్మాణంలో గర్భగృహ, అంతరాలం, అగ్రమండపం, ముఖమండపం, ద్వారబంధాలు వంటి నమూనాలో నిర్మించారు. సత్యవోల్లోని రామలింగేశ్వర భీమలింగేశ్వర ఆలయాల నమూనా ఒకే విధంగా ఉంటుంది. చాళుక్యుల ఆలయ నిర్మాణంలో నలుపు ఎరుపు రంగు కలిగిన పెద్ద పెద్ద రాళ్లను వాడారు. నలుచెదరపు గర్భగృహ, దాని ముందు అంతరాలము, దాని ముందు పెద్ద మండపము, దాని ముందు ప్రధాన అగ్రమండపం నిర్మాణం కనిపిస్తుంది. అయితే ప్రధాన రామలింగేశ్వరాలయం ముఖద్వారమున ఉన్న ముఖమండపం వీరి నిర్మాణ శైలి కాదని, అది తర్వాత కాలంలో విజయనగర రాజులు నిర్మించినట్లు తెలుస్తుంది. అద్భుత శిల్పకళ. నిర్జీవంగా పడి ఉండే శిలలను శిల్పాలుగా మార్చి జీవం పోస్తాడు శిల్పి. అందుకే శిల్పిని అపర బ్రహ్మ అంటారు. సత్యవోలు రామలింగేశ్వర భీమలింగేశ్వరాలయాల ప్రాంగణములో చిన్న పెద్ద ఆలయాలు అనేకమున్నాయి. వీటన్నింట్లో ప్రధాన ఆలయం శ్రీ రామలింగేశ్వర ఆలయం. శిల్పకళలో వేసరి శైలిని ఉపయోగించి ఆగమ శాస్త్రం ప్రకారం రామలింగేశ్వరాలయం తూర్పు ముఖముగా నిర్మించారు. ప్రధాన ఆలయమైన రామలింగేశ్వరాలయంలోని గర్భగృహ నలుచదరముగా ఉంది. గర్భగృహ మధ్యభాగమున చతురస్రాకారంలో కొంచెం ఎత్తుగా ఒక పీఠం నిర్మించబడి ఆ పీఠం మధ్యన లింగం ప్రతిష్ఠితమై ఉన్నది. మూల విరాట్టైన శివలింగమును అభిషేకించిన జలం పోవుటకు గర్భగృహ ఉత్తర గోడ నుండి బయటకు పోవు మార్గము రాతితో నిర్మించబడింది. గర్భగృహ ముందు చిన్న మండపము, ప్రవేశ ద్వారము చక్కగా చెక్కిన రాతి స్తంభాలతో నిర్మించబడి గడపపై అమర్చిన రాతి దిమ్మె మీద పంచముఖాలు కలిగిన నాగేంద్రుని శిరస్సు కింద చేతులు జోడించి నమస్కరిస్తున్న స్త్రీల ప్రతిమలు చెక్కబడి ఉన్నాయి. శివుని కంఠం నందు అలంకారంగా ఉన్న నాగేంద్రుని రూపమును అనేక రకాలుగా శిలలపై చెక్కి తమ శివభక్తిని చాటారు. ఈ అంతరాల మండపం ప్రవేశ ద్వారము ఇరుపక్కల ద్వార పాలకుల నిలువుటెత్తు విగ్రహాలు ఉన్నాయి. కుడివైపున ఉన్న శిల్పము పెద్ద పెద్ద మీసాలు, తల మీద కొమ్ముల కిరీటము, వేలి ందు నాగబంధము రూపము కలిగిన ఒక పెద్ద అడ్డాయుధము మోచేతి కింద ఉంచుకొని నిలబడి ఉన్నట్లు గంభీరమైన ఆకారము కలిగి అద్భుతంగా మలిచిన విగ్రహం శివుని ద్వారపాలకుల్లో ఒకడైన బహురుభృంగి. ఎడమవైపు మలిచిన విగ్రహంలో భుజాల నుండి కిందకి వేళ్లాడుతూ ఉన్న నాగసర్పం ఉంది. ఎడమ చేతి యందు నడుమునకు అలంకారంగా నాగసర్పాలు చుట్టబడి ఉన్నాడు. కుడి చేతి యందు ఒక పెద్ద కత్తి కలదు. ఈ విగ్రహంలో ఉన్నది శివుని ద్వారపాలకుల్లో రెండవ వాడు మహాకాశి. భృంగి, మహాకాశి ఇద్దరు కైలాసవాసులని, కైలాసవాసుని ద్వారపాలకులు. ఈ రాతి శిల్పాలను జీవం ముట్టిపడేటట్లు మలిచారు. చాళుక్యుల శిల్పకళాకృతికి ఇది నిదర్శనం. గర్భగృహ, అంతరాల మండపం తర్వాత మహామండపం ఉంది. ఈ మండపము వాయువ్య భాగమున ఉన్న ఒక పెద్ద శివలింగంపై శిఖరము ఆకారములో గీతలు, జ్యోతి వెలుగుతున్నట్లు చిత్రించబడింది. ఈ శివలింగం భీమేశ్వరలింగం. ఈ మహామండపం నందు నైరుతి మూలాన శక్తి స్వరూపిణి శిలా విగ్రహం కలదు. శిల్పి తదైక దీక్షతో సజీవమూర్తిగా అమ్మవారి విగ్రహాన్ని మలిచాడు. ఈ సత్యవోల్లో పరమేశ్వరుడు శ్రీ రామలింగేశ్వరుడుగా, పార్వతీదేవి త్రిశక్తి స్వరూపినిగా వెలిశారు. ఈ పార్వతీ పరమేశ్వరులు సత్యవోలు క్షేత్రమును కొలువై భక్తుల కొంగు బంగారమై కోరికలను తీర్చుతున్నారు. గర్భగృహ, అంతరాల, మహామండపం తర్వాత పెద్ద నక్షత్ర

0: ఆకార మండపమున్నది. ఈ ముఖమండపం నిర్మించిన తీరు వర్ణనాతీతం. ఈ ముఖమండపమును మండపమునకు ప్రధాన సింహద్వారం కలదు. దక్షిణం వైపున ప్రవేశ ద్వారం లేదు. అక్కడ వీరభద్రుని ఆలయం ఉన్నది. ప్రవేశ ద్వారాలపై నాట్యమాడుతున్న భంగిమలో శివలింగమును అర్చిస్తున్న స్త్రీలు గల కళాకృతి చూపర్లను ఆకర్షిస్తుంది. ఈ మండపం మధ్యభాగమున పైకప్పుకు రాళ్లను పద్మమాకారంగా అలంకరించారు. ఈ ముఖమండప స్తంభాలపై, కంభాలపై, అరుగులపై నాట్యమాడుతున్న నెమళ్ళు, రెండు చేతులతో తామర మొగ్గలు ధరించిన స్త్రీలు, కోలాటమాడుతున్న నృత్యాంగనలు, విల్లును ధరించియున్న కోయభామ, కాలిలో దిగిన ముల్లును బాణం కొనతో తీస్తున్న కోయవాడు, ఒక కావడిలో తల్లిదండ్రులను మోసుకొని పోవుచున్న యజ్ఞదత్తుడనే మునికుమారుడు, భరతుని నాట్యశాస్త్రమంతా శిల్పి ఇక్కడే నిలిపాడా అన్న సందేహం కలుగుతుంది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీరు వింటున్నారు సాటిలేని చారిత్రక శిల్ప కళాక్షేత్రం సత్యవాల్ గురించి.
0: నందీశ్వరుడుపై ఆసీనులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్న స్త్రీలు, చతుర్భుజములు గల మహిషాసుర మర్దిని రూపము ఎంత చెప్పినా తక్కువే. సకల కళా నైపుణ్యాలన్నీ శిల్పి ఇక్కడే తాండవం చేయించాడు. అపర కైలాసమే దిగివచ్చినట్లుగా శిల్పాలను చెక్కిన తీరు మహాద్భుతం. ఏ శిల్పి తన ఉలితో ఈ బండరాళ్లకు ఊపిరిపోశాడో, ఆ కమనీయ గాథలన్నీ చిత్రించాడో, అతని జీవితం అజరామరం. శ్రీరామలింగేశ్వరాలయ నిర్మాణం చాళుక్యుల కళావైభవానికి చిహ్నాలు. ఈ ముఖమండప నిర్మాణ శైలి మాత్రం చాళుక్యులది కాదని, క్రీస్తు శకం 15-16వ శతాబ్దాల్లో విజయనగర సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల వలన తెలుస్తుంది. రామలింగేశ్వరాలయ ముఖమండపం ముందు భాగమున ఒక గొప్ప ధ్వజస్తంభం కలదు. ధ్వజస్తంభమును టేకు, మద్ది, వేప చెట్లతో నిర్మిస్తారు. పూర్వం నిర్మించిన ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరటంతో ఇటీవల కాలములో 2015 మే 31వ తేదీన 52 అడుగుల ఎత్తు కలిగిన ధ్వజస్తంభము గ్రామస్తుల సహకారంతో పునః ప్రతిష్ట చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం జరిపించారు. ధ్వజస్తంభం ముందు శివుని పాదముద్రలు కలిగిన ఒక రాతి చెక్కడం ఉన్నది. భక్తులు గుడిలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభమునకు మ్రొక్కి స్వామివారి పాద పద్మముల గుర్తులను పూజించి దేవాలయ ప్రవేశం చేస్తారు. ఆలయ నిర్మాణమునకు కృషి చేసిన రాజవంశాలు. శ్రీ రామలింగేశ్వరాలయం నిర్మాణమునకు కృషి చేసిన వారు చాళుక్యులు. చాళుక్యులు ఆలయ నిర్మాణంలో గర్భగృహ, అంతరాల మండపము నమూనాలోనే శివాలయాలు నిర్మాణాలు చేసినట్లు తెలుస్తుంది. వేసరి శైలిలో ఆలయాల నిర్మాణాలు జరిపారు. క్రీస్తు శకం 9-10వ శతాబ్దాలలో చాళుక్యులతో మైత్రి చేసిన చోళులు మహానంది, సత్యవోలు తదితర శివాలయాల అభివృద్ధికి కొంతమేర కృషి చేసినట్లు కనపడుతుంది. క్రీస్తు శకం 15వ శతాబ్దములో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో వైష్ణవాలయాలను నిర్మించారు. ఆ సమయంలోనే అనేక ప్రాచీన శిథిలాలయాలను బాగు చేయించి శాసనాలు వేయించారు. సత్యవోలు రామలింగేశ్వరాలయంలోని ముఖమండపము నక్షత్రాకారంలో ఉంటుంది. ఇది రాయల కాలం నాటి శిల్ప కళా శైలి. సత్యవోలు రామలింగేశ్వరాలయ ముఖమండపము, అగ్రమండపము వీరి కాలంలో నిర్మించినదిగా చెప్పవచ్చు. ఆలయంలో విశిష్ట పూజలు జరుగు పర్వదినాలు. రామలింగేశ్వరునికి సంవత్సరాంతము పూజలు జరుగుతుంటాయి. ఈ పూజలతో పాటు శ్రీ రామలింగేశ్వరునికి సంవత్సరమంతా అనేక పుణ్యదినాల్లో గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. ఉగాది, కార్తీక సమారాధనలు, సంక్రాంతి, మహాశివరాత్రి పర్వదినాల్లో స్వామివారికి అంగరంగ వైభవంగా గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. సృష్టికి ప్రారంభమైన ఉగాది నాడు సత్యవోలు శ్రీ రామలింగేశ్వరుని క్షేత్రంలో విశేష పూజలు జరుగును. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. తెలుగు సంవత్సరాదిగా పిలువబడు ఈ పర్వదినాన పరమశివుడిని భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శిస్తారు. సాయంత్రం గ్రామోత్సవం జరుపుతారు. ఉగాది, వసంత కాల ఉత్సవాల తర్వాత పరమశివునికి అత్యంత ఇష్టమైన కార్తీక మాసంలో 30 రోజులు అఖండంగా ఉత్సవాలు జరుపుతారు. కార్తీక పౌర్ణమి నాడు ఈ ఆలయం నందు కన్నుల పండుగగా వేడుకలు జరుగును. భక్తులు పురాణ ప్రవచనములు, జాగరణలు చేసి అన్నదానములు నిర్వహిస్తారు.

0: కార్తీక మాస చివరి రోజున గ్రామోత్సవం నిర్వహిస్తారు. శ్రీ రామలింగేశ్వరునికి జరుగు ఉత్సవాల్లో ఉగాది, కార్తీక మాస సమారాధనల తర్వాత అత్యంత వైభవంగా జరుగు ఉత్సవం సంక్రాంతి. హిందువుల అతిపెద్ద పండుగైన సంక్రాంతి రోజుల్లో రామలింగేశ్వరునికి వేడుకలు, తిరునాళ్ళు, ఊరేగింపులు ఘనంగా నిర్వహిస్తారు. సంక్రాంతి అంటే భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పండుగ. సంక్రాంతి పర్వదినం నాడు ఎవరైనా శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యములు, సిరి సంపదలు కలుగుతాయని వ్రత చూడామని గ్రంథం తెలుపుతుంది. అందుకే సంక్రాంతి రోజు రామలింగేశ్వరునికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారు. సంక్రాంతి రోజు సాయంత్రానికల్లా ఇంట్లో పనులు ముగించుకుని పిల్ల పెద్ద అంతా శివాలయం దగ్గరికి వస్తారు. అప్పటికే ఆలయ పూజార్లు, గ్రామ పెద్దలు, యువకులు అందరూ చేరి రామలింగేశ్వరుని ఉత్సవ విగ్రహాలను పారవేట ఉత్సవమునకు సన్నద్ధం చేస్తారు. రంగురంగుల పుష్పాలతో కూర్చిన దండలు వేస్తారు. కొబ్బరికాయలు హారతులిచ్చి పూజార్ల మంత్రోచ్చారణ చేయుచుండగా ఆబాల గోపాలమంతా కలిగి ఉత్సవమూర్తులను భుజాల మీద ఎత్తుకుని ధ్వజస్తంభం దగ్గరికి వెళ్తారు. అక్కడ స్వామివారికి గ్రామస్తుల్లో పెద్దవారు గాదంశెట్టి చినగురువయ్య గారు సాంప్రదాయకంగా ఉత్సవమూర్తులకు దండకం చదవగానే ముక్కులు తీర్చుకునే భక్తులు బంగారమును స్వామివారి మీద నుండి వెనకకు వేస్తారు. ఆ బంగారం ప్రసాదంగా దొరికిన వారికి తాము కోరుకున్న కోరికలు తీరుతాయని, తమకు సకల శుభాలు జరుగుతాయని నమ్మకం. ఈ ఆచారం ఎప్పటి నుండి జరుగుతుందో తెలియదు కాని నేటికి ఇది జరుగుతుంది. ఈ పారవేట ఉత్సవరథం దక్షిణంగా సాగి గ్రామ దేవతలైన పోలేరమ్మ, దుర్గమ్మ గుడుల మీదుగా పయనించి మరలా తూర్పునకు తిరిగి పారవేట దిన్నె దగ్గరికి వెళుతుంది. ఈ పారవేట దిన్నె సత్యవోలు ఎడవల్లి గ్రామ పులిమేరల సరిహద్దులో ఉన్నది. అనాదిగా ఈ పారవేట ఉత్సవం సత్యవోలు, ఎడవల్లి, రంగారెడ్డిపల్లి, అంకిరెడ్డిపల్లి, చెర్లోపల్లి అనే ఐదు గ్రామాల వారు కలిపి జరుపుకునేవారు. ప్రస్తుతం ఎడవల్లి, సత్యవోలు గ్రామాల వారు మాత్రం ప్రతి సంవత్సరం ఈ పారవేట ఉత్సవాన్ని వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ పారవేట దిన్నె వద్ద దేవతామూర్తులను తూర్పు ముఖముగా వరుసగా నిలుపుతారు. భక్తులందరూ పూజించి తరిస్తారు. సూర్యాస్తమయం తరువాత తిరుగుముఖం పడతారు. మేళతాళాలతో వీధి వీధిన ఊరేగింపు జరిపి గ్రామోత్సవం జరుపుతారు. ఈ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని బాగుగా జరుపుతారు. ఇంతటి గొప్ప ఖ్యాతి కలిగిన పరమ పవిత్రమైన ఈ సత్యవోలు రామలింగేశ్వరుని ఒక్కసారి దర్శిస్తే సర్వ పాపక్షయము కలిగి ముక్తికి మార్గము కలుగుట తథ్యము. ఈ ఆలయమును అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉంది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశంలోని పట్టణ ఆర్థిక వ్యవస్థను దగ్గరగా పరిశీలిస్తే నగరాల అసలు జీవనాడి భారీ కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాదని స్పష్టమవుతుంది. ఉదయం వేళ కూరగాయల బండ్లు, టీ విక్రేతలు, కాలనీలో పండ్ల వ్యాపారులు, ఫుట్పాత్లపై కార్మికులు, చిన్న చిరుతిండి కేంద్రాలు నడిపే కుటుంబాలు, ఇవన్నీ కలిసే నగరాల రోజువారీ జీవన చక్రాన్ని నడిపిస్తున్నాయి. చిన్న వ్యాపారులే అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు అసలైన చోదక శక్తి. లక్షలాది మంది ప్రజలకు తక్కువ ధరల్లో అవసరమైన వస్తువులు, సేవలు అందిస్తూ పట్టణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి కాలం ఈ వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. లాక్డౌన్లు, మార్కెట్ల మూసివేత, వినియోగదారుల రాకపోకల తగ్గుదల కారణంగా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఆదాయాన్ని కోల్పోయారు. చాలామంది అప్పులలో చిక్కుకున్నారు. బ్యాంకు రుణాలకు అవసరమైన పత్రాలు లేకపోవడం, పూచికత్తు పెట్టే ఆస్తులు లేకపోవటం వల్ల అధిక వడ్డీకి అప్పులపైనే ఆధారపడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక మంది వీధి వ్యాపారులు ఒకే సమస్యను ఎదుర్కొనేవారు. రోజువారీ ఆదాయంతో జీవనం సాగించే వీరికి బ్యాంకులు రుణాలివ్వడానికి సరైన పత్రాలు లేకపోవడం, రుణ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. ఫలితంగా ప్రైవేట్ అప్పులదారుల వద్ద నుంచి అధిక వడ్డీకి నగదు తీసుకుని వ్యాపారాలు నడిపేవారు. సంపాదనలో గణనీయమైన భాగం వడ్డీలకే వెచ్చించాల్సి రావడంతో అభివృద్ది అవకాశాలు పరిమితమయ్యేవి. ఇలాంటి సమయంలో 2020 జూన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పీఎం స్వనిధి పథకం లక్షలాది మంది వీధి వ్యాపారులకు కొత్త చేయూతను ఇచ్చింది. తొలిసారిగా వీధి వ్యాపారులను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ హామీతో పూచికత్తు లేని రుణాలను అందించే జాతీయ స్థాయి కార్యక్రమం అమల్లోకి వచ్చింది. పీఎం స్వనిధి మొదటిసారిగా ప్రభుత్వ మద్దతుతో గ్యారంటీ లేని రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
2: मोदी ने कह दिया था बैंकों से भी और रेडी पटरी वाले भाई बहन को भी, अगर आपके पास गारंटी देने के लिए कुछ नहीं है तो चिंता मत कर दीजिए, मोदी आपकी गारंटी लेता है. पीएम स्वनिधि योजना मोदी की ऐसी ही गारंटी है जो आज रेहड़ी पटरी ठेले ऐसे छोटे छोटे काम करने वाले लाखों परिवारों का संबल बनी है.
3: आज पहली बार देश में पीएम स्वनिधि योजना के माध्यम से स्ट्रीट वेंडर्स को फॉर्मल बैंकिंग से जोड़ा गया है. आज पहली बार देश में बंजारा, घुमंतु, अर्ध घुमंतु वर्ग के लिए वेलफेयर बोर्ड बना है. गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं.
1: వ్యాపార అవసరాలకు అనుగుణంగా విడతల వారీగా 15,000, 25,000, 50,000 రూపాయల వరకు రుణాలను అందించడం ద్వారా వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం పొందారు. సమయానికి రుణాలు చెల్లించిన వారికి మరింత పెద్ద రుణాలకు అర్హత కల్పించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను కూడా ప్రోత్సహించింది. 2020లో పథకం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఈ పథకం 6 ఏళ్ల కాలంలో కేవలం రుణాల పంపిణీ కార్యక్రమంగా మాత్రమే కాకుండా వీధి వ్యాపారులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చే సామాజిక ఆర్థిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు

0: 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. 1.12 కోట్లకు పైగా రుణాలు పంపిణీ అయ్యాయి. మొత్తం రుణాల విలువ 17,800 కోట్ల రూపాయలను దాటింది. అయితే ఈ గణాంకాల కంటే ముఖ్యమైనది వీధి వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పు. నెలవారీ ఆదాయం కుటుంబ జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచింది. పీఎం స్వనిధి పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి యోజనను ప్రారంభించామని, ఈ పథకం ఎంతో మంది వీధి వ్యాపారుల జీవితాలను మార్చిందని తెలిపారు.
1: స్వాభిమాన్ కే సాథ్ జియే ఐసే మెహనత్ కా సాథియో కే బారే మే పహలే సర్కారో కో సోచనే కీ ఫుర్సత్ హీ నహీ థీ ఉన్కే లిస్ట్ మే యే కామ్ హీ నహీ థే లేకిన్ ఆప్ కే ఇస్ సేవక్ నే పీఎం స్వనిధి యోజనా కే మదద్ సే ఆజ్ ఐసే లాఖో రేడీ పట్రీ వాలే సామాన్య కామ్ కర్నే వాలే లోగో కే జీవన్ కో ఉన్కే పరివార్ కే జీవన్ కో బదలా.
0: పలు రాష్ట్రాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలు చెబుతున్నదేమిటంటే, పీఎం స్వనిధి రుణాలు పొందిన వ్యాపారులు తమ సరుకు నిల్వలను పెంచుకోగలిగారు. కొత్త వస్తువులు అమ్మడం ప్రారంభించారు. కొందరు చిన్న దుకాణాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆదాయం పెరగడంతో పిల్లల చదువులకు, కుటుంబ ఆరోగ్యానికి, గృహ అవసరాలకు మరింత ఖర్చు చేయగలిగారు. ఒకప్పుడు నగదు లావాదేవీలకే పరిమితమైన వీధి వ్యాపారులు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. యూపీఐ ఆధారిత లావాదేవీలు గ్రామీణ, పట్టణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పీఎం స్వనిధి ఈ మార్పులకు కీలక వేదికగా నిలిచింది. ఈ పథకం విజయానికి ప్రధాన కారణం కేవలం రుణాలు ఇవ్వడం కాదు, రుణాలతో పాటు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి వీధి వ్యాపారులను తీసుకురావడం కూడా ఒక కీలక లక్ష్యంగా నిలిచింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు అందించడం ద్వారా లక్షలాది మంది యూపీఐ ఆధారిత లావాదేవీలను అలవాటు చేసుకున్నారు. ఈ మార్పు కేవలం సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి మాత్రమే పరిమితం కాలేదు. బ్యాంకుల వద్ద వారి లావాదేవీల చరిత్ర నమోదవడం ప్రారంభమైంది. ఫలితంగా వారి ఆర్థిక విశ్వసనీయత పెరిగింది. పీఎం స్వనిధి ప్రభావ అధ్యయనాల ప్రకారం దాదాపు 95% మంది లబ్దిదారులు తమ జీవితంలో తొలిసారిగా అధికారిక రుణ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. వారిలో 30% మంది తరువాత ఇతర బ్యాంకు రుణాలు కూడా పొందగలిగారు.
2: 5% पर ब्याज पर पैसा लेते थे, सुबह लेते तो शाम को वापस करना पड़ता था, चाहे मेरा दुकानदारी हो या ना हो.
3: पीएम स्वनिधि के तहत ही हमारे दुकान में इतना व्यवसाय हो गया जिससे हमारा हर एक तरीके से वृद्धि हुई.
4: इनकी सहायता लेते हुए अपने व्यवसाय को आगे से आगे ले जाने का कोशिश करें तो वो सफलता जरूर हासिल.
5: पीएम स्वनिधि ने मुझे लोन ही दिया जिससे खुद पैरों पे खड़े होने का एक साहस दिया.
6: मोदी जी ने हमारे लिए इतना योजना को चलाकर इतना सब कुछ किया है कि एक औरत कहीं हार नहीं मान सकती, हर काम को आगे बढ़ा के लेके जा सकती.
0: ఆంధ్రప్రదేశ్లోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. పట్టణ, స్థానిక సంస్థల ద్వారా వీధి వ్యాపారుల గుర్తింపు, నమోదు ప్రక్రియ వేగవంతం కావడంతో పీఎం స్వనిధి అమలు మరింత విస్తరించింది. నగరపాలక, పురపాలక సంస్థలు, స్వయం సహాయక బృందాలు కలిసి లబ్దిదారులను గుర్తించి బ్యాంకులతో అనుసంధానం చేస్తున్నాయి. ఫలితంగా గతంలో బ్యాంకు ఖాతా కూడా లేని అనేక మంది ఇప్పుడు రుణాలు పొందుతూ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం రుణం ఇప్పించడంతోనే ఆగిపోదు. సకాలంలో రుణం చెల్లించిన వారికి మరింత ఎక్కువ మొత్తంలో తదుపరి రుణం లభిస్తుంది. దీంతో వ్యాపార విస్తరణకు అవకాశం ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వీధి వ్యాపారులు మొదటి విడత రుణంతో ప్రారంభించి ప్రస్తుతం 2-3 విడత రుణాలు పొందిన స్థాయికి చేరుకున్నారు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం కూడా రాష్ట్రంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. గతంలో పూర్తిగా నగదు ఆధారంగా నడిచిన వీధి వ్యాపారాల్లో ఇప్పుడు ఆన్లైన్ యూపీఐ చెల్లింపులు సాధారణమయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో చిన్న టీ బండి నుంచి పండ్ల బండి వరకు క్యూఆర్ కోడ్ కనిపించడం దీనికి నిదర్శనం. సామాజిక ఆర్థిక కోణంలో చూస్తే ఈ పథకం మహిళల ఆర్థిక సాధికారతకు కూడా దోహదపడుతోంది. కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వహిస్తూ చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలకు ఇది స్వయం ఆధారిత జీవనానికి మార్గం చూపుతోంది. రుణం, డిజిటల్ చెల్లింపులు, బీమా, సంక్షేమ పథకాల అనుసంధానం వంటి అంశాలు వారి కుటుంబ భద్రతను కూడా పెంచుతున్నాయి. మొత్తం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలు కావటం విశేషం. చిన్న కుటుంబ వ్యాపారాలను నడిపే మహిళలకు ఈ పథకం ఆర్థిక స్వాతంత్రాన్ని అందించింది. అలాగే వెనుకబడిన వర్గాలకు చెందిన వారిలో కూడా ఈ పథకం విస్తృతంగా చేరింది. పట్టణాల్లో రోజూ కనిపించే వీధి వ్యాపారుల జీవితాల్లో జరిగిన ఈ మార్పు కేవలం ఆర్థిక సహాయం ఫలితం మాత్రమే కాదు.

ఇప్పుడు బ్యాంకు గడప దాటలేని వారు ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. అప్పుల బారిన పడిన వారు ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. జీవనోపాధి కోసం పోరాడిన వారు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును చూసే స్థితికి చేరుకుంటున్నారు. అందుకే పీఎం స్వనిధి పథకం వేలాది మంది వీధి వ్యాపారుల జీవితాల్లో కేవలం రుణ పథకంగా కాకుండా ఆర్థిక స్వావలంబనకు, సామాజిక గౌరవానికి, మెరుగైన భవిష్యత్తుకు దారితీసిన మార్గదర్శక కార్యక్రమంగా నిలుస్తోంది. చాలా మంది వీధి వ్యాపారులు ఇప్పుడు తమ వ్యాపారాన్ని రోజువారీ జీవన పోరాటంగా కాకుండా చిన్న వ్యాపార సంస్థగా చూడటం ప్రారంభించారు. ఇది ఒక గొప్ప మార్పు. గతంలో అప్పులు తీర్చడమే లక్ష్యంగా ఉండగా ఇప్పుడు వ్యాపార విస్తరణ, నిల్వల పెంపు, కొత్త ఉత్పత్తుల విక్రయం వంటి అంశాలు పై దృష్టి పెడుతున్నారు. ముందు నెలాఖరులో అప్పుల కోసం వెతికే పరిస్థితులు ఉన్న కుటుంబాలు ఇప్పుడు కొంత పొదుపు కూడా చేయగలుగుతున్నాయి. ఇది చిన్న వ్యాపారుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో పథకం సాధించిన ప్రధాన విజయంగా చెప్పవచ్చు. పథకం సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దీనిని 2030 మార్చి వరకు పొడిగించింది. రాబోయే సంవత్సరాల్లో మరింత మంది వీధి వ్యాపారులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావటం, డిజిటల్ చెల్లింపులను

0: నెలాఖరులో అప్పుల కోసం వెతికే పరిస్థితులు ఉన్న కుటుంబాలు ఇప్పుడు కొంత పొదుపు కూడా చేయగలుగుతున్నాయి. ఇది చిన్న వ్యాపారుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో పథకం సాధించిన ప్రధాన విజయంగా చెప్పవచ్చు. పథకం సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దీనిని 2030 మార్చి వరకు పొడిగించింది. రాబోయే సంవత్సరాల్లో మరింత మంది వీధి వ్యాపారులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం, డిజిటల్ చెల్లింపులను విస్తరించడం, సామాజిక భద్రతా పథకాలతో అనుసంధానం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రతా పరంగా కూడా పీఎం స్వనిధి కొత్త దారులు తెరిచింది. స్వనిధిసే సమృద్ది కార్యక్రమం ద్వారా లబ్దిదారులను వివిధ కేంద్ర సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తున్నారు. బీమా, పింఛన్, ఆరోగ్య రక్షణ వంటి సేవలు అందుబాటులోకి రావటం వల్ల వారి కుటుంబాలకు భవిష్యత్తుపై భరోసా పెరిగింది. వీధి వ్యాపారులు పట్టణ ఆర్థిక వ్యవస్థకు కేవలం అంచుల్లో ఉన్న వర్గం కాదని, వారు దేశ అభివృద్దిలో కీలక భాగస్వాములను గుర్తించిన అభివృద్ది నమూనాకు పీఎం స్వనిధి ప్రతీకగా నిలుస్తోంది. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని లక్షలాది మంది ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తూ, క్రెడిట్ కార్డులు వినియోగిస్తూ అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. భారత్లోని నగరాల్లో ప్రతిరోజు కనిపించే వీధి వ్యాపారుల వెనుక ఇప్పుడు ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. దాని పేరు పీఎం స్వనిధి. ఇది కేవలం ఒక పథకం కాదు, మనుగడ కోసం పోరాడిన లక్షలాది కుటుంబాలను స్వావలంబన వైపు నడిపిస్తున్న నిశ్శబ్ద ఆర్థిక విప్లవం. స్వావలంబన, ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత వైపు సాగుతున్న ప్రయాణం. ఈ ప్రయాణానికి పీఎం స్వనిధి ఒక బలమైన వేదికగా నిలిచిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ముందుగా వినండి. మన్మథుడు చిత్రం నుంచి వేణు సుమంగళి ఆలపించిన గీతం, గీత రచన సిరివెన్నెల. ఈ చిత్రంలోనే పాటను వినిపించమంటూ కోరుతున్నారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి ఎం ప్రతాప్.

తర్వాత వినండి చిల్లర దేవుళ్ళు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆత్రేయ. ఈ చిత్రంలోనే పాటను వినిపించమంటూ కోరుతున్నారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.

కార్యక్రమంలో తరువాత దక్షిణ చిరువోలులంక అమరిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి ఎస్పీ సుబ్రహ్మణ్యం గారు అడుగుతున్న పాట మావి చిగురు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాట వినిపించండి అంటున్నారు.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత లక్ష్మి విశాల్ విశాఖపట్నం నుంచి మనకి మెసేజ్ చేశారు. ప్రేమికుల రోజు ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వర్ణ పడినాయే ఆ రెహమాన్ సంగీతం వినిపించండి అంటున్నారు.

కార్యక్రమంలో తర్వాత మహర్షి ఈ చిత్రం నుంచి ఎంఎం మానసి రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట వినిపించండి అంటున్నారు వీర కనకారావు పార్వతి వీరభద్రపురం నుండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత సిరివెన్నెల సాహిత్యంలో కేజే యేసుదాస్ పాడిన పాట వినిపించండి. హిట్ల మూవీ నుంచి అంటూ మంగళగిరి ఆత్మకూరు నుంచి తాటిపాముల ఆదిశేషు గారు అడుగుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద, అయేషా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి అడుగుతున్నారు డాడీ చిత్రం నుంచి. ఉదిత్ నారాయణ చిత్ర పడిన ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం, సిరివెన్నెల సాహిత్యం వినిపించండి అంటున్నారు, వినండి.

0: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం పాడిన వేటూరి సాహిత్యం అల్లరి అల్లుడు చిత్రం నుంచి వినిపించండి అంటూ ఎవరు అడుగుతున్నారు అంటే నందకిషోర్ రెడ్డి, వశిత్ రెడ్డి, నందవర్ధన్ రెడ్డి అనంతపూర్ నుంచి.
1: చూ చూ చూ.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత శుభోదయం మేడం అంటున్నారు. శుభోదయం అండి. ఎవరు ఇంతకీ వీరు? తెలంగాణ నుంచి, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా. వీరు ఏదైనా ఒక మంచి పాట మాకోసం ప్రసారం చేయండి ప్లీజ్ అంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పెద్ద రకం చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్.

0: ఆకాశవాణి జెన్జి బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం మీరింత వరకు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా లంకేశ్వరుడు చిత్రానికి మనో ఎస్ జానకి పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు.

0: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తరువాత గబ్బర్ సింగ్ చిత్రానికి పవన్ కళ్యాణ్, వడ్డేపల్లి శ్రీనివాస్ పాడిన పాట, గీతరచన దేవిశ్రీ ప్రసాద్.
1: మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డబ్బు కొట్టండా.

దేశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో

0: ముఖ్యంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యంలో మీ స్నేహం ఈ చిత్రానికి రాజేష్ ఉషా పాడిన పాట.

రంగం చిత్రానికి అలాప్రాజు ప్రశాంతిని పాడిన పాట, గీతరచన వనమాలి

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి వేటూరి గారి సాహిత్యం

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

కార్యక్రమంలో చివరిగా శుభోదయం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన వేటూరి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు

గుజరాత్ డామల్లలో పర్యటిస్తారు. సూరత్లో రోడ్డు, విద్యుత్తు, పారిశ్రామిక రంగాలకు సంబంధించి 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సూరత్లో 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా మోదీ ప్రారంభిస్తారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థల ఆధునీకరణ, అత్యాధునిక వ్యర్థాల శుద్దితో సహా గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పలు ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం మోదీ డామన్కు చేరుకుని అక్కడ సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. వీటిలో ఆరోగ్య సంరక్షణ, పౌర విమానయానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ప్రజా సంక్షేమం వంటి ప్రాజెక్టులున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మేఘాలయలోని షిల్లాంగ్లో ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాంతీయ అభివృద్దికి సంబంధించిన కీలక రంగాల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సాధించిన పురోగతిపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ఈశాన్య ప్రాంత అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవన రంగం, పెట్టుబడుల ప్రోత్సాహకం, పాలు, గుడ్లు, చేపలు, మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ది, క్రీడల ప్రోత్సాహం, ఆర్థిక కారిడార్ అభివృద్ది, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అలాగే చేనేత, హస్తకళల రంగాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంతా ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమురా వద్ద ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర, కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉన్నత స్థాయి పరిపాలన, భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనుజిలా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారన్నారు. ఈ చర్చల్లో భారత్ వెనుజిలా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాసిటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాలతో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక, పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలు అన్వేషించడానికి వెనుజిలా ప్రతినిధి బృందం ఇంధన, ఫార్మాసిటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ, ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య శాఖ అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరీ ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర, దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగుదేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యకాలంలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్లో నిలిచిపోయిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయడానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం కోల్కతాలో పర్యటిస్తారు.

0: నబన్నలో ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారితో రైల్వే మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారని తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ మాజీ తెలియజేశారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని, ఇది రైల్వే అభివృద్ది విషయంలో కేంద్ర రాష్ట సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మాజీ పేర్కొన్నారు. రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర రైల్వే అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత లావో పీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి థాంగ్స్వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్య పెంపుదల, సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిమాణాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, భారత్, లావో, పీడీఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని ఆయన గుర్తు చేశారు.
1: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during your ASEAN chairship in 2024.
0: Kerala Mahe Prantallo ee roju bhari varshalu kurise avakasam undani perkontu భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కర్ణాటక, గోవా, కొంకణ్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. బీహార్లోని ముజఫర్పూర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఐసీయూలో ఈ మంటలు చెలరేగినట్టు ఆసుపత్రి అధికారులు తెలియజేశారు. పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులను చికిత్స నిమిత్తం ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు ముజఫర్పూర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామల్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ వనపర్తి హనుమంతరావు బృందంచే అర్జున ప్రతిజ్ఞ తోలుబొమ్మలాట వింటారు.

0: అయ్యా, ఈరోజు మహాభారతంలోని అర్జున బ్రతికి అనే ఘట్టాన్ని చెప్పబోచున్నాము. ఈ కథకు మూలమెట్టిదనగా కృష్ణార్జును పట్టణములో లేని సమయము చూచి ద్రోణాచార్యుడు అభేద్యమైన పద్మవ్యూహం అన్ని ఉన్నాడు. ఆ వ్యూహభేదం తెలియక పాండవ సైన్యం యావన్ మంది పారిపోచున్నారు. వ్యూహభేదం తెలిసిన అభిమన్యుడు పిలిపించగా అభిమన్యుడు పద్మవ్యూహంపై యుద్ధానికి వెళుతున్నాడు. అభిమన్యుడితో తోడుగా పాండవ సైన్యం యావన్ మంది కూడా బయలుదేరి ఉన్నారయ్యా. అభిమన్యుడు ద్రోణాచార్యుని పాదం తోలి పద్మహిమలకు వచ్చి ఉన్నాడు. పాండవ సైన్యం యావన్ మంది పద్మహిమలు వెళుతుండగా వాకిటిలో సైంధవుడు అడ్డగించి పాండవ సైన్యాన్ని యావన్ మందిని పారం తోలి ఉన్నాడు. ఇక్కడి కథ ఇలా ఉండగా, అభిమన్యుడు పద్మవ్యూహంలో ఏ విధంగా యుద్ధం చేస్తున్నాడయ్యా? చిట్ట చివరకు వెళ్లే మార్గంలోకి లక్ష్మణి సైన్యాన్ని భజించి ఉన్నాడు. అభిమన్యుని బాణధాటికి తాళలేని కౌరవులు అధర్మము చేత పదుగురేకమై నిరాయుధుని చేసి సంహరించి ఉన్నారు. ఈ వార్త పాండవుల సేవకుడు కరండకుడు తెలుసుకున్నవాడై ధర్మరాజు చెంతకు వచ్చి ఏ విధంగా చెప్తున్నాడయ్యా? రాజా ధర్మనందన దయచేయవే.
1: ఆహా, ఓరి కరండక
0: రాజా,
1: నీవు వచ్చి నన్ను పిలిచిన కారణంబేమి?
0: రాజా, ఈ రోజు యుద్ధ విశేషములు ఏమని చెప్పువాడనయ్యా.
1: ఆహా, ఏమైనదిరా?
0: మీరు ఎంత వద్దనను వినకుండా అభిమన్యుడు పద్మవ్యూహమును ఛేదించుటకు వెళ్లి ఉన్నాడు కదా.
1: అవును,
0: వెళ్లిన అభిమన్యుడు ఏడక్షణి సైన్యాన్ని బుధించి అంతటా కౌరవులందరూ పదుగురు ఏకమై అధర్మము చేత అభిమన్యుడు నిరాయుధునిగా చేసి సంహరించి ఉన్నారు తండ్రి.
1: ఎట్లా నా కుమారుడు మరణించి ఉన్నాడా?
0: అవును.
1: హా పుత్రకా.

అనయా కుమారా అభిమాన్య, ఆ 10 మంది అకృత్యముగా రథము విరచి రాయుధుని చేసి నిన్ను సంహరించి ఉన్నారా? వేరా

0: నీవు ధర్మము, నువ్వు మహావీరుడవై వేడక్షోహిణి సైన్యమును సంహరించి మహావీరుడువని కీర్తిగాంచినటువంటి వాడవి. అయ్యో, నా అభిమానుడు ఈనాడు యుద్ధభూమిలో చనిపోయి ఉన్నాడే. ఆ యొక్క విజయార్జునుడు విజయముగా తిరిగి వస్తున్నాడు సంసత్వకులు జయించి. ఆ అర్జునునకు నేను అభిమాన్యుని మరణ వార్త ఏమని విన్నవితును, ఘటఘటా దైవమా
1: అని ధర్మరాజు దుఃఖిస్తున్నాడాయా. పాండవ సైన్యం యావన్ మంది అభిమన్యుని మరణ వార్త జీర్ణించుకోలేక దుఃఖసాగరంలో మునిగి ఉన్నారు. అయ్యా, ఇక్కడ కథ ఇలా ఉండగా సంసెప్తుకులపై యుద్ధానికి వెళ్ళిన కృష్ణార్జునులు విజయంతో ఏ విధంగా వస్తున్నారయ్యా?
2: బాబా కృష్ణ,
0: ఆహా, ఏమది?
2: 14,000 కంతురాధాల మేటి నాయకులకు చన్మాది వీరులను సంహరించున్నాము.
0: సంహరించి ఉన్నావు?
2: మనకు జయప్రదము కలిగినది కనుక ఇక మన రథం పట్టణానికి త్రిప్పం బావా.
0: అటులనే త్రిప్పుతున్నాను
2: బావా. మన రథము అర్చనాపురానికి ఎప్పుడు తిరిగి ఉన్నదో మళ్ళీ ఉన్నదో. నా రథానికి నన్నును కొన్ని అపశకునములు దోచుతున్నాయి శ్రీకృష్ణ.
0: ఎట్లా అపశకునములు?
2: అరథము ద్రోళి గమ్యే

0: 别的我从根不顾，也做起我真的不落真来呀人。
1: 啊哈，爷们地位爸爸，爷们地位。
0: 爸爸，Krishna。
1: 啊。
0: అరథము ద్రోళి గ్రమ్మే
1: నా
0: రథము చుట్టూరు ధూళనగా ఒక సుడిగాలి చందముగా మట్టి అంతయు గగన మార్గమునకు వెగసినది. కాకకు కాపక్షిని క్రమ్ములు నా ధ్వజలాంచలం పైన తిరుగుతున్నవి. జంబూకొత్తమనేటువంటి పిచ్చి నక్కలు వాపవుతున్నది. కానీ బావా, నా మనస్సు ఎందు పుండు ఎందు ఏర్పెట్టి కలంచి చందంబుగా ఉన్నది బావా. నేనేమని చెప్పువాడను శ్రీకృష్ణ? నేడెల్లలోకంబులు చిమ్మ చీకట్లు గ్రమ్ముకని నా యంతరంగంబుల తరంగంబుల భంగి భయం బుప్పంగుతున్నాయది. అబ్బా, ఏమి అపశకునములు శ్రీకృష్ణ! అతరుతు నుండెవా మనయనంగములన్నీయు అతరుతు నుండెవా మనయనంగములన్నీయు జంబు కర్భటల్ మధికలయంగ చేసి సమాన్వితమయ్యను కాకధూకముల్ బొజలను స్వాంతనంతయును. బావా, అతరుతు నుండే వామనయనము, నా వామనయనము అనగా కుడి కన్నా దొరుచున్నది, భుజము కదులుచున్నది, నా పాదములు ఏదో తొట్టుబాట్లుగా ఉన్నాయి బావా. మా అన్నదమ్ములకు ఏదో ఆపద వాటిల్లుతుందని నాకు మనస్సులో కొద్దిగా సంకోచం కలుగుతున్నది.
1: బావా, సంకోచమేలా? నీవు యుద్ధము చేసి డ్రసి ఉన్నావు గుట చేత నీకు మనస్సున అలా ఉన్నది. కనుక ఇదే సామీప్యములో భాగీరథి నది తీరం నుండి వచ్చి ఉన్నాము. ఇక్కడికి వెళ్ళి స్నానములు ఆచరించి శుచిర్భూతులమై మరలా వచ్చి రథం ఎక్కుదాము. రథం దిగుము బావా.
0: అలాగనే ఆ భాగీరథి అనేటువంటి కొలన దగ్గరకు వచ్చి

0: క్రిష్టార్జలు ఇరువురు ఆ భాగీరథిని అందు స్నానమాచరించినటువంటి వారై, ఆ సూర్యునికి అగ్యముదలైనటువంటి వారై బావా, ఇక మనం వెళుదామా?
1: ఇక రథం ఎక్కువ
0: బావా, అయ్యో మన శిబిరాంతరములు దవ్వులు దవ్వులు కోస్తున్నాయి, కానీ ఏదో అపశుకునములు తోచుతున్నాయి శ్రీకృష్ణ.

0: వినరావు, గోరకు దుఃఖముగు చుకోమలంగా.
1: బావా అర్జున, ఏమంటివి ఏమంటివి?
0: మన శిబిరంబులు అన్నీ అమంగళరహితంగా కనిపిస్తున్నది. ఆరు వేళల మ్రోవు నభునకమత్కానామ్రోత, ఎప్పుడు ముప్పుట మూడు వేళలు నగారామ్రోత మోగించుకుంటూ ఉండేవాళ్ళు. ఆ నగారామ్రోత కూడా ఇవి నెప్పించలేదు. స్త్రీలు మనకు ఎదురుగా వచ్చి హారతులు ఇచ్చేవారు,
1: హారతులు ఇచ్చేవారు.
0: వారు కూడా ఈ ఒట్టు రోజున రాలేదు.

0: మెదురెంబడు కన్ను దోయి పారణమనరించు మృదుకరంబుల సద్గుణముల ప్రభులేడు గృహ తోరణమందు అభిమన్యుడకట.
1: ఆహా, ఏమంటివి బావా?
0: కృష్ణ, మనవి ఇరువురము ఎక్కడైనా ఎప్పుడైనా కౌరవులకు గాని దేవతలకు గాని జయించి జయప్రదంగా వచ్చేటప్పుడు మన శిబిరమ్ములు దగ్గరికి రాగానే నా కుమారుడు అభిమాన్యుడు పరుగు పరుగున వచ్చి నువ్వు మేనమావు కావాలిగా నీ అంకతలం పైన కూర్చొని,
1: అవును
0: అంకతలం అనగా నీ తొడ పైన కూర్చొని నీ హస్తంలో ఉండబడినటువంటి కొరడా తీసుకొని, మామా శ్రీకృష్ణ మా నాయన సైన్యములో మంది చంపావని నీతోటి ఎక్క చక్కములాడేటువంటి నా కుమారుడు అభిమానుడు వాటి రోజున రాలేదే శ్రీకృష్ణ.
1: ఆహా బావా అర్జున, చెల్లెలి సుభద్ర కుమారుడు, చెల్లెలి సుభద్ర కుమారుడు చిన్ని ముద్దుమే నయల్లు.

ఉన్నాడు, పసిప్రాయంలో ఉన్నాడు. చేత తన తోటి పిల్లవాళ్లతో ఎచ్చటలో ఆడుకుంటూ ఏదో ఆటలో పడి రాకుండా ఉండి ఉంటాడు. దీనికి ఇంతగా దడియనేలా పార్థ, ఎందుకు భయపడుతున్నావు? అది అనుగాక మీ ఎన్నల కుల్ కుశలము బావా అర్జున మీ

0: మీ అన్నదమ్ముళ్ళు అంతా కూడా క్షేమంగా ఉన్నారు.
1: అవును.
0: కానీ అటు కౌరవులయందో ఇటు పాండవులయందో ఏదో కొంచెం అనిష్టం తోచుతున్నది అంతేకాని దీనికి ఎంతగా ఒగువనేటికి పార్థ ధర్మరాజు శిబిర సాన్నిధ్యమునకు వచ్చి మనం ఆ ధర్మరాజు చెంతకు వెళ్ళి విచారించు ఏం జరిగినదో.
1: ఆహా,
0: పోయి రమ్ము.
1: అడుగో, మా అన్నయ్య అజాత శత్రువు, సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అన్నయ్య ధర్మరాజ, నమస్కారములు నమస్కారములు. అగ్రజ వందనమన్నా ధర్మజ, వందనమన్నా ధర్మజ, వందనమే సుగుణ ధూర్యవర గంభీర్య, వందనమో పితృరాజ, వందనమో చమతనయ, నీకు వందనమన్నా. అన్నా, శమతనయ ధర్మరాజ కాలకేయాది దానవులకు జయించి కీర్తి వహించినటువంటి వాణ్ణి, సుచర్మాది వీరులను యాత్మంజికి సంహరించి జయప్రదంగా వచ్చున్నాను. ఆశీర్వచన జన్మమని నేను అడుగగా మా అన్నయ్య ధర్మరాజు కన్నుల నిండా భాషు కడుంబులు రాలుతున్నాడు. ధర్మరాజా, ఎందువల్ల దుఃఖిస్తున్నావు? నీ దుఃఖకు కారణమేంది? నీ మనస్సును నిన్ను ఎవరైనా బాధపరిచారా? మేము నలుగురు తమ్ములమున్నాము, కానీ నీకెటువంటి భయము లేదు. నీ మనస్సును బాధపట్టినటువంటి వాడు అసలు నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ పట్టణంలో ఏం జరిగిందో ఖచ్చితముగా చెప్పు అన్నయ్య ధర్మరాజా.
0: సోదరా అర్జున, ఏమని చెప్పువాడను? వనజాక్షుళ్ళును నీవు

0: అన్నా ధర్మరాజా, నీ ఖిన్నత్వానికి కారణమేంటో ఖచ్చితముగా చెప్పము. ఎప్పుడు చూచినా పౌర్ణేని శాఖరే పున్నమనాలు చంద్రుడు స్వచ్ఛ పదహారు కలర్తో ఉండబడినటువంటి నా కుమారుడు అభిమానుడు, వాడి ముద్దు ముచ్చటలు ఇనుచూ ప్రొద్దుబుచ్చుచున్నటువంటి వాడివి. ఇవాటో నా కుమారుడు కూడా లేడే నీ అంకతలం పైన, అక్కడికెళ్ళి ఉన్నాడు ధర్మరాజా.
1: ఆహా నాయన, సోదరా అర్జునా, నీవు కృష్ణ పరమాత్మ సంసత్తకుల మీదకి యుద్ధమునకు వెళ్ళి ఉన్నారు. మీరు లేని సమయం చూసి ఇతడు ద్రోణాచార్యుడు పద్మవ్యూహం అనేటువంటి వ్యూహం పని ఉన్నాడు.
0: పద్మవ్యూహమా?
1: అవును
0: అన్నయ్య ధర్మరాజా, ఆ పద్మవ్యూహమును భేదించేటువంటి ఉపలాలితము నాకు తప్ప పాండవులలో ఎవరికి వల్ల కాదు కదా.
1: ఎవరికి వల్ల కాక అందరూ పారి వచ్చుతున్నారు. అంతటా అభిమాన్యుడు ఆ యొక్క పద్మవ్యూహమును భేదించగలడని తెలిసి అభిమాన్యునకు పిలవగా అతడు యుద్ధమునకు బయలుదేరి ఉన్నాడు. అభిమాన్యుడు ఒంటరిగా వెందుకని చెప్పి మన సైన్యం యావత్తు కూడా వెంట వెళ్ళి విన్నారు. కానీ అభిమాన్యుడు సామాన్యుడా, చిత్ర పిడుగు పోలే.

0: ద్రోణాచార్య, కృపాచార్య, భీష్మాచార్య ఇలాంటి వారు వేధాను వేధులనే పారం తోలి ఉన్నారు, లోపలికి దొరబడి ఉన్నారు. అదే సమయంలో మన పాండవ వంశాల బలం యావత్తు కూడా లోపలికి పోతుండా ఆ సైన్యం ఎక్కడ నుండి ఊడిపడినాడు.
1: సరే,
0: హఠాత్తుగా ఊడిపడి మన పాండవ సైన్యములు యావత్తు కూడా పారం తోలి ఉన్నారు. మన పాండవ సైన్యం ఎవరు కూడా లోపలికి పోలేదు. అదే సమయమున ఆ అభిమానుడు వీర విహారం చేస్తూ చిట్ట చివర భాగమునకు పోయేటప్పటికల్లా వేడక్షణి సైన్యమును సంహరించి ఉన్నాడు.
2: అన్నా ధర్మరాజా, నా కుమారుడు అభిమానుడు చిన్నపిల్లవాడు, గురువు గారు పనినటువంటి పద్మును భేదించి గురువకు ద్రోణాచార్యంతో జయించి కౌరవ సైన్యములలో ఆ రక్షాయిని సైన్యము చంపినాడా? అబ్బా కుమారా అభిమన్య, నీ చిన్న చిన్న బాణములతో ఎట్లా జయించావు? హరి

0: వరులన్నరకంద్రాని ధనస్సు లేదు పడగల్లంకార్యులేడు ధవల యతమౌ గురంబులం లేవు. కుమారా, కౌరవులను ఆరక్షణ సైన్యము ఎలా చంపావు? హరి అనగా ఇస్తున్న నారాయణ కృష్ణో వైకుంఠో విఠల స్వహో హరి శ్రీకృష్ణ పరమాత్మ నారధనల పైన ఉన్నా కూడా ఆరక్షణ సైన్యము నువ్వు ఎన్నడూ సంహరించలేదు. అటువంటి గుర్రాలు నైపుణ్యంగా తోలగలిగినటువంటి సారథ్యము కూడా లేదు కదా కుమారా. ధవళయితమవు గుర్రంబులాలేవు, అంగరాపరిచినటువంటి ఉత్తమాస్తంభులు ఉన్నాయి, అటువంటి ఉత్తమాస్తంభులు కూడా నీ రథానికి లేవు. దేవేంద్రుడిచ్చిన కిరీటము ఇవన్నీ ఉన్నగా అక్షయతోణీరములు ఉన్నా కూడా నేను ఇంతమంది సైన్యానికి చంపలేదు. కౌరవులందరున్నట్లు రూపుమాపితో చిన్న చిన్న బాణములతోటి కౌరవులు ఆ లక్ష్యాన్ని నేను చంపావు, అలాగనే జయిస్తా ఉండు. ముందు పెట్టిన అడుగు వెనక్కి తిప్పవద్దు. అభిమన్య జయప్రదంగా అట్లాగే యుద్ధం చేస్తా ఉండు. ఇప్పుడైనా త్వరితంబుగా యుద్ధానికి వస్తున్నాను.
1: ఆ తదుపరి ఏమి జరిగిందనగా కౌరవులు ధర్మముగా జయింత దాలక అందరూ చుట్టూ ముక్తి రథము విరచి నిరాయుధుని చేయగా అతడు ఆక్రోశించి రథచక్రముతో యుద్ధం చేసి ఉన్నాడు. కొంత తడు పడిపోయినటువంటి వారిని ఆ సైంధవుడు వెట్టట నుండి వచ్చెను ముకుంతమనేటువంటి బల్యముతో పొడవగా అభిమానుడు చనిపోయి ఉన్నాడు. తమ్ముడు
0: చనిపోయాడు, అభిమానుడు చనిపోయాడా?
1: అవును.
0: కుమారా, ధర్మజు చెప్పిన వాక్యంబులకు మతలు నరికిన తరువులు పోలే.

సంస్తప్తంలో సంహరించటానికి వెళ్ళేటప్పుడు అప్పుడు చూచాను నీ మగారవింద సుందరమ్ము, కానీ విధరింగములో నీ పడిపోయిన తర్వాత నీ ఎటువంటి కాంతి అగ్గి తాకినట్టుగా ఆగిపోయినే కదా కుమారా. ఈ పాండువంశానికి అభుద్ధారకం తీసుకురాగలిగినటువంటి కుమారుడువని ఈ పాండవ సైన్యము పెక్కండ్రు ఆశతోటి ఉంటుంది కదా కుమారా అభిమన్య. మా ఆశలను ఎవడి ఆశలు చేసి బుడ్డులో వేసిన పన్నీరుతో సమతుల్యం చేసి తవా తనయా హతనయ్య.

ఆ తనయ అభిమన్య ఆ కరుడు కట్టినటువంటి ఆ రక్తమవుడులో ఎలా పడిపోతి బా తండ్రి. ఆ తనయ పౌర్ణేని శాఖరే పున్నమనాడు చంద్రుడు చోష పదహారుడు కలంతోటి ఉండబడినటువంటి ఆ చంద్రబింబంతో సమతుల్యము కలిగిన నీ మొగాల వింద సుందరంబు కళాహీనమై కాంతి తట్టుపోయిన గదా కుమార అభిమన్య, నేనేమి చేయువాడును? అపుత్రస్య గతి నాస్తి, కుమారుడు లేటువంటి వానికి గతులే లేవట. కానీ ఈ ప్రాణి ఉండటం దుర్లభము, ఈ బ్రతుకు అపుత్ర

0: గతి నాస్తి, కొడుకులు లేకపోతే గతులు లేవు, ఈ జీవితం ఉంది దేనికని ఆ అర్జునుడు ఆత్మత్యాగం చేసుకొని పోతున్నాడు.
1: బావా అర్జున, ఏమయ్యా పిరికివాడి మాదిరిగా వీరకముగా ఆత్మహత్య మహాపాతకము కదా, ఆత్మహత్య చేసుకోబోతున్నాయేమిటయ్యా? అలా కాదు, నీ కుమారుణ్ణి సంహరించినటువంటి వాడెవ్వడు, వాడి నామదేహమేమో విచారించి వాడిని చంపేదనని ప్రతిజ్ఞ చేయము, వాడిని సంహరించము, అదే కీర్తి. కానీ పిరికి వాళ్ళు చేసే పనులు చేయవద్దు.
0: చిత్తము అలాగనే. అన్నయ్యా ధర్మరాజా, ఖచ్చితముగా నా కుమారుని చంపిన వాడెవడో చెప్పము.
1: నీ కుమారుని చావుకు కారణం ఎవరనగా, ఆ సైంధవుడే అడ్డుపడకుండినా, మన పాండవ బలమనందు ఎవరు వెళ్ళినా గాని ప్రాణములతో తిప్పుకొని వచ్చేటువంటి వారు ఎవరు పోకుండా అడ్డగించినటువంటి ఆ సైంధవుడే.
0: సైంధవుడేనా?
1: అవును.
0: ఒరే సైంధవ ఘాతక, సైంధవ

0: నిన్ను చంపకుండగా ప్రాణభిక్ష పెట్టి వదలినందుకు యువతోదన నా కుమారుడైనటువంటి అభిమానినికి నువ్వు సంహరించినది. ఇదిగో నిన్ను చంపదనని నేను ఈ క్షణముననే ప్రతిజ్ఞ చేస్తున్నాను. బావా కృష్ణ, సైంధవునికి చంపెదలని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అన్నయ్య ధర్మరాజా, నీ పాదములు సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. దురిత చరిత్ర గూల్తూ నటు తుళ్ళనగించక ఇంటి నేని నా కరమున గల్గు చత్రుజిత గాండివముగని అగ్ని తొత్తు సుస్థిరముగ నమ్ముడయ్యా రణసీమను వీర విలాసకుండనై.
1: ఏమిటయ్యా
0: ఇదే ప్రతిజ్ఞ? అరయగ నేను రేపు రవి యువతోదన ప్రొద్దుగూకినది కదా,
1: ప్రొద్దుగూకినది
0: రేపు తెల్లవారిన తర్వాత యుద్ధం మొదలు పెడుతున్నాను. యుద్ధం మొదలు పెట్టి పురత్తు అస్తాద్రిమీనట్లు ఉండగానే నేను సైంధవునికి చంపుతాను. నేను ప్రొద్దుగూకితే సైంధవునికి చంపేవాడను
1: చంపేవాడువి కావు.
0: అవును, పొద్దు ఉండగానే ఆ దుర్మార్గుడు ఎక్కడున్నా సరే పైన నక్షత్ర మండలం, రాహు మండలం, కేతు మండలం, బుధ మండలం, సూర్య మండలం, చంద్ర మండలం ఇటువంటి మండలాలలో ఈ కౌరవ సైన్యము కలిసి వాడికి దాచినను. అక్కడికి వెళ్ళి పొద్దు ఉండగానే సైంధవునికి చంపేదను. కింద భూలోక, భూవర్లోక, నాగలోక, తపోలోక, సత్యలోక, పాతాల లోకంలో దాముకున్నా ఎవరు అర్థం వచ్చినను సరే ఆ సైంధవునికి ప్రతి ఉండగానే సంహరిస్తాను.
1: అట్లా చంపకపోయితే ఏమి చేయగలవయ్యా?
0: అలా నేను సంహరించలేకపోతే చంపలేకున్న పావక జ్వాల ఎందుబడి నష్టమైపోదు పంక జనాభట్టం. ప్రతి ఉండగానే సైంధవుని చంపలేకపోతే కృష్ణ నా గణగాండ్యం నేను నా అక్షయతోనే రంబుల కలిగినటువంటి నా బాణముల ప్రోజి అంగరాపణనిచ్చినటువంటి ఉత్తమాశ్వములు శ్వేతాశ్వములు
1: అశ్వములు
0: ఆ ఈశ్వరుడిచ్చినటువంటి పశుపతాస్త్రము మేము కలచి అగ్నిగుండంలో పడి
2: ప్రతిజ్ఞ చేయవారు ఎక్కడైనా ఒక సంవత్సరము లేదా 6 మాసములు లేదా 3 మాసములు లేదా 1 నెల రోజులైనా పెట్టుకుంటున్నారు. ఇదేమిటయ్యా తెల్లవారింది మొదలు పొద్దు ఊకే లోపల సంహరిస్తున్నాను లేకపోతే నా గాంధీవంతో నేను అగ్నికి ఆహుతున్నాను అవుతున్నావు? ఒక్కసారి యోచించవయ్యా
0: కృష్ణ. కానీ ఇది ద్వితీయమనగా 2వ పర్యాయం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎట్లనగా

0: కళ్యాణ గారేపు సైంధవునికి ఖచ్చితంగా చంపేస్తున్నాను. చంపలేకపోతే నా విధి విధానముతోటి మీరు యానమనికి చూస్తూ ఉండగా అగ్నికుండ ప్రవేశం చేపిస్తాను శ్రీకృష్ణ.
1: బావా అర్జున, నీ ధైర్య సాహసములు తెలుసుకోదరులకు ఎలా మాట్లాడి ఉన్నాను. విజయం నీకే భరిస్తుంది. ఆ సైంధవుని తప్పగా నువ్వే సంహరిస్తున్నావు. నువ్వు సముద్ర స్నానాన్ని చేసి అయ్యా సుశానాథ్కి వెళ్ళి అక్కడ నిద్ర చేసి ఆ పరమేశ్వరుడి అనుగ్రహము కొరకు

0: పెట్టుకుంటూ ప్రార్థించుము, నేను వెళ్ళి యుద్ధ సామాగ్రి సిద్ధం చేస్తున్నాను.
1: శ్రీకృష్ణ, అలాగే నీవు చెప్పినట్టులుగా నీ మాటను అంగీకరించి నేను అంతఃపురమునకు వెళ్ళి సుచిన మంగళ స్థానం ఆచరించి ఆ ఈశ్వరుని గురించి ధ్యానం చేస్తున్నాను.
0: అలాగనే వెళ్ళిదమ్ము. అయ్యా, అర్జున ప్రతిజ్ఞ కథ ఇంతటితో సమాప్తము.

0: మీరింతవరకు శ్రీ వనపర్తి హనుమంతరావు బృందంచే అర్జున ప్రతిజ్ఞ తోలుబొమ్మలాట విన్నారు.
1: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి జెన్జి బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
3: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
4: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
3: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
4: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
3: వేరే మార్గాల కోసం వెతకండి,
4: ఆకాశవాణినే సంప్రదించండి.
3: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
4: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు. ముందుగా ఆనంద్ చిత్రానికి హరిహరన్ చిత్ర పాడిన పాట వింటారు. గీతరచన కెఎం రాధాకృష్ణన్.

0: ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: ఆడవారి మాటలకు అర్థాలు వేరులే ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాజధాని అమరావతి అభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై మంత్రిమండలి చర్చిస్తోంది. అలాగే పరిపాలన, అభివృద్ది, సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాల సాధనలో భాగస్వాములైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో పాటు సర్పంచులు, వార్డు సభ్యులకు

0: అభినందనలు తెలుపుతూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అవార్డులు గ్రామీణ స్థానిక సంస్థల పనితీరు, ప్రజాప్రతినిధుల నిబద్ధత, అధికారుల సమిష్టి కృషికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో మరింత ఉత్సాహంగా పనిచేసి గ్రామీణ అభివృద్ది, సుపరిపాలన లక్ష్యాల సాధనకు దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మొత్తం 5 అవార్డులు అందుకుంది. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు అభివృద్ది పనులను ఈరోజు పరిశీలించారు. అలాగే వాగుపై నిర్మిస్తున్న వంతెనల పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధానిలో ట్రంక్ రోడ్లు, వంతెనలు, వాగుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాజధాని ప్రాంతానికి నీటి లభ్యత కోసం చేపట్టిన శాఖమూరు, పెనుమాక, నీరుకొండ జలాశయాల నిర్మాణ పనులు సగానికి పైగా పూర్తయ్యాయని మంత్రి తెలియజేస్తూ
1: 3 రిజర్వాయర్లు జరుగుతుంది. ఒకటి శాఖమూరు రిజర్వాయర్, అది 44 ఎకరాల్లో 0.4 టీఎంసీ వాటర్ స్టోర్ చేయగలవు. రెండోది పెనుమాక రిజర్వాయర్, 190 ఎకరాలు, అక్కడ 0.1 టీఎంసీ స్టోర్ చేయగలం. మూడవది నీరుకొండ రిజర్వాయర్, అది 440 ఎకరాలు, దాంట్లో 0.4 టీఎంసీ. మొత్తం తీసుకుంటే ఈ 3 రిజర్వాయర్లు కలిసి 674 ఎకరాలు. ఈ మూడింటి యొక్క కెపాసిటీ 0.51 టీఎంసీ. ఇంకా 50% వర్క్ ఉంది. 2027 మిడిల్ కి ఇవన్నీ అయిపోతాయి.
0: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీసీ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ విద్యార్థులెవరూ చదువులకు దూరం కాకుండా ప్రవేశాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. హాస్టళ్లు, తరగతి గదులు, విశ్రాంతి గదులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో మరింత ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధనపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అధికారులకు సూచించారు. యువతకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరులో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. మౌలిక వస్తుల కల్పనతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం సృష్టిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: ఇవాళ కృష్ణా జిల్లాకు కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ మేము తయారు చేస్తున్నాం. ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి అవకాశాలని ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ మేము పనిచేస్తాం. ఒక సమగ్ర నివేదిక త్వరలోనే తయారు చేసి ఇవ్వబోతా ఉన్నాం. ఒక కనెక్టివిటీ విషయంలో గానీ, ఒక పరిశ్రమల స్థాపనలో గానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లో గానీ, రేపు వస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ గానీ, ఇవన్నీ కూడా ఈ హైవేలను అనుసంధానం చేస్తూ ఈ జిల్లాని ఎలా ఒక ప్రతిష్ట పెంచాలి, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని ఎలా ఈ స్థానికాలకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో మేము వెళ్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి ఈరోజు. తెలుగుతో పాటు దక్షిణాది చలనచిత్ర ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4వ తేదీన అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వేలాది పాటలు పాడారు. ఉత్తమ గాయకుడిగా 6 జాతీయ అవార్డు, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన మరణం అనంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్తో గౌరవించింది. తన గానంతో దశాబ్దాల పాటు ప్రజలను అలరించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25 74 ఏళ్ల వయసులో దివంగతులయ్యారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నివాళులర్పించారు. ఆయన పాడిన వేలాది పాటల రూపంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎప్పటికీ జీవించే ఉంటారని ముఖ్యమంత్రి తెలిపారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి భవానీ శంకర్రావు సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో జిల్లాలో ఋతుపవనాలకు ముందు పొడి విత్తనాలను నాటే పీఎండిఎస్ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 20 రకాల విత్తనాలతో ప్రత్యేక పీఎండిఎస్ కిట్లను రైతులకు అందిస్తున్నామని, వీటి ద్వారా రైతులు అంతర పంటల సాగును చేపట్టాలని సూచిస్తూ
3: వర్షాలు కూడా తక్కువగా ఉంటాయి, సకాలంలో పడవు, పంటలకు కూడా నీటి అద్దడి అనేది ఏర్పడుతుంది కాబట్టి

0: విస్తృత స్థాయిలో పిఎండిఎస్ కిట్స్ అంటే నవధాన్యాలు అనేవి సాగు చేయాలని రైతులు తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం సాగు చేసుకోవాలి. ఇంట్లో 20 కేజీలు ఉంటాయి, 20 రకాలు ఉన్నటువంటి మొక్కలు ఉంటాయి, ఆ విత్తనాలు ఉంటాయి. ఒకటి పప్పు ధాన్యాలని, సుగంధ ద్రవ్యాలని, నూనె పంటలని, తృణధాన్యాలని, చిరుధాన్యాలని, ఆకుకూరలు, కూరగాయలు, అన్ని రకాలు కూడా ఇందులో ఉంటాయండి. పిఎండిఎస్ కిట్లు వేయటం వలన నేలలో తేమ ఉంటుంది, కలుపు ఉండదు, ఎరువులు తగ్గుతాయి, నేల సారం కూడా పెరుగుతుంది. కాబట్టి రైతుకు చాలా ఇటువంటిది లాభదాయకమైనటువంటి కార్యక్రమం.
1: ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో రేపు ఆకాశవాణి వాకథాన్ నిర్వహించనున్నామని ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాల విభాగాధిపతి జి దివ్య ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ వాకథాన్ రేపు ఉదయం 6:30 ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు జరుగుతుందని చెప్పారు. ఆకాశవాణి నినాదమైన బహుజన హితాయ, బహుజన సుఖాయ స్ఫూర్తితో భారతీయ సంస్కృతి పరిరక్షణలో ఆకాశవాణి సాగించిన 90 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజా ప్రసార రంగంలో ఆకాశవాణి అందించిన 90 ఏళ్ల సేవలను గుర్తు చేసే ఉద్దేశంతో ఈ వాకథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేరళంలో పర్యటిస్తున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోవాలంలో జరుగుతున్న గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 అవార్డుల కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు దక్కిన ప్రతిష్టాత్మక ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం అవార్డును మంత్రి అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట ప్రత్యేక పెవిలియన్ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట పర్యాటక రంగం దేశంలోనే విశేష ప్రగతి సాధిస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సైన్స్ సెంటర్లో పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై నిర్వహిస్తున్న వివిధ పోటీలను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రేపు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ పరిరక్షణ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో రేడియోతో నా పయనం శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గారితో పరిచయ కార్యక్రమం వినండి. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్. వినండి రేడియోతో నా పయనం.
1: మన దేశంలో ఆకాశవాణి ప్రసారాలు మొదలై 90 వసంతాలు నిండుతున్న నేపథ్యంలో ఆకాశవాణితో వారికున్న అనుభవాన్ని ఈనాటి కార్యక్రమంలో నెమరవేసుకుంటున్నారు శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారు. వీరు ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణాధికారిగా, అసిస్టెంట్ డైరెక్టర్గా, ఇంకా స్టేషన్ డైరెక్టర్గా సుమారు 3 దశాబ్దాలకు పైగా సేవలందించి ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. నమస్కారం మేడం.
2: నమస్తే.
1: ముందుగా మీరు సుమారు 1980వ దశకంలో రేడియోలో కార్యక్రమ నిర్వహణాధికారిగా వచ్చారు, అయితే ఆ కాలంలో కార్యక్రమాల ప్రసారం ఏ విధంగా

0: ఉండేదండి.
1: రేడియో కార్యక్రమాలు మొదటి రోజుల్లో ఎక్కువగా సంగీతానికి సాహిత్యానికి పెద్దపీట వేసే. రేడియో అంటే సంగీతం, సాహిత్యం, తర్వాత కాలంలో వ్యవసాయం, ఈ రకమైన అంశాల మీదే ఎక్కువగా కేంద్రీకరించి ఉండేవి కార్యక్రమాలు, శ్రోతలు వినేటటువంటి కార్యక్రమాలు, నాటకాలు. అయితే 80వ దశకం వచ్చేటప్పటికి అంతకు ముందరే కూడా, ఇప్పుడు చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, మనకు ఒక మినిస్టర్ గారు ఉండేవారు, కేస్కర్ అనేసి. సినిమా పాటలు అంటే ఇష్టం ఉండేది కాదు ఆయనకి, కానీ శ్రోతలకి సినిమా పాటల మీద చాలా ఎక్కువ మోజు ఉండేది. 50వ దశకం అది, అప్పుడు సినిమా పాటలు తొలగించేయండి అని చెప్పాడు ఆయన ఆకాశవాణిలో. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా సినిమా పాటలు తీసేసేయండి అన్నారు ప్రసారాల్లో. అంటే ఆ టైంలో సిలోన్ వాళ్ళు 1000 కిలోవాట్ల ట్రాన్స్మిటర్ పెట్టి సినిమా పాటలతో దంచేస్తూ అమీన్ సయాని ప్రోగ్రామ్స్ లాంటివి బ్రాడ్కాస్ట్ చేస్తారు.
0: రేడియో సిలోన్
1: రేడియో శ్రోతల సంఖ్య తగ్గిపోయింది, ఆకాశవాణి శ్రోతల సంఖ్య. దానికి చాలా అంతా కంగారు పడ్డారు, ఏం చేయాలి. అంత వెంటనే పడిపోయేసరికి మన శ్రోతల వినడం కూడా కావాలి కదా. అందుకని అప్పుడు కేస్కర్ గారి ఆ సూచనల మేరకి అన్ని చోట్ల లలిత సంగీతాలు ఏర్పాటు చేశారు. ఆ విధంగా మనకి రేడియోలో లలిత సంగీతం అనేటటువంటిది ఒక పెద్ద ఉద్యమం. అంటే భావకవిత్వం ఎలా అయితే పక్కన ప్యారలల్గా వచ్చిందో, భావకవిత్వంతో రేడియో లలిత సంగీత ఉద్యమాన్ని వేదిక అయింది. సినిమా పాటల్ని డామినేట్ చేసేటటువంటి లలిత గీతాల్ని మన రేడియో ప్రసారం చేయడం ప్రారంభించింది. ఇప్పుడు పిల్లలు కూడా సంగీతం నేర్చుకుని వేదికల మీద పాడేవాళ్ళు, వాళ్ళు కూడా ఆ లలిత గీతాలని పాడడం ప్రారంభిస్తారు. దానికి తోడు ఆ రోజుల్లో సంగీతము సాహిత్యము రెండూ పరిచయం ఉన్నటువంటి బాలాంత్ర రజనీకాంతరావు గారు లాంటి వాళ్ళు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, మన పాలగుమి విశ్వనాథం గారు, ఇలా ప్రొడ్యూసర్లు అనే వాళ్ళని ఏర్పాటు చేసి ఈ లలిత సంగీత ఉద్యమానికి లలిత సంగీతం తయారు చేయడం మొదలుపెట్టారు, ప్రసారం చేయడం. దాంతో ఏమైందంటే కొత్త శ్రోతలు తయారయ్యారు, లలిత సంగీతానికి మోజు చూపించారన్నమాట. ఒక కొత్త సాహిత్యానికి వేదిక, సంగీత కళాకారులకు వేదికగా లలిత సంగీత ఉద్యమం రేడియో ఇచ్చింది. ఇంతేంతో పాటుగా తర్వాతి కాలం వచ్చేటప్పటికీ శ్రోతల విషయంలో వాళ్ళకి, ప్రజలకి మరింత దగ్గర అవ్వాలనే ఒక కొంత గవర్నమెంట్ పాలసీస్ వైజ్గా అభివృద్ధి కార్యక్రమాలను గురించి, ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయాలు, ఈ కార్యక్రమాలని కూడా ప్రసారం చేయాలనే ఒక ధోరణి మొదలైంది. కుటుంబ నియంత్రణ గురించి ఒకటి, రేడియోయే పూర్తి మన జనాభా
0: మాధ్యమం, రేడియోయే కాబట్టి
1: జనాభా మాధ్యమం. ఎందుకంటే పేపర్లో వచ్చేటటువంటి కుటుంబ నియంత్రణ సంబంధించిన కార్యక్రమాలకి పెద్దగా వ్యాలిడిటీ ఉండదు కదా, వార్త కింద ఉంటుంది తప్పించి. అదే ఒక బెనిఫిషియరీ వాయిస్ బ్రాడ్కాస్ట్ అయ్యేసరికి మోర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ విధంగా మనం కుటుంబ సంక్షేమ కార్యక్రమాలకి రేడియో చోటు ఇవ్వడమే కాదు, దానికి పెద్దపీట వేసి, అంటే కుటుంబ సంక్షేమం అంటే ఇద్దరే పిల్లలు ఉండాలి ఇలా అని చెప్పడం కాకుండా, రకరకాల ప్రక్రియల్లో ప్రజల్లోకి జనాభా సమస్యని గురించినటువంటి అంశాన్ని, అవగాహనని కలిగించింది రేడియో. అది 80వ దశకం వచ్చేటప్పటికి. తర్వాత కాలంలో ఇంకా అంటే మనకి పాలసీలు మారుతూ వచ్చేటప్పటికి దానికి అనుగుణంగా మన రేడియో స్పందిస్తూ కార్యక్రమాల నిర్వహణలు వస్తూ వచ్చాయి. ముఖ్యంగా ప్రజలకి దగ్గరగా, ప్రజల దగ్గరికి పాలన వెళ్ళాలి, ప్రజలకి వాళ్ళ అభివృద్ధి గురించినటువంటి సమస్యలు తీర్చాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజుల్లో ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి ప్రతి జిల్లా కలెక్టరు ఆ జిల్లాలో ఉండే ప్రజల సమస్యలకి స్పందించడానికి వేదికగా రేడియోని ఉపయోగించమన్నారు. అప్పుడు ఏంటి, ప్రజల్ని మీ ఊళ్ళో మీ ఊరి సమస్య అతను రాయండి, ఆ జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాం, ఆ ఉత్తరాలన్నీ చదివి ఆయన వాటిలోంచి సమస్యలను తీసుకుని దాని ప్రజావేదిక అనమాట ఓపెన్గా అది రికార్డ్ చేయడం. అలాంటి కార్యక్రమం ప్రారంభించేసరికి మొట్టమొదట 2000 ఉత్తరాలు వచ్చాయి ఆ సమస్యల గురించి. ప్రకాశం జిల్లాతో ప్రారంభించాం, సమస్యకి పరిష్కారం చేయగలుగుతామో అప్పుడు వ్యాలిడిటీ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. అది ఆ కార్యక్రమాలు కూడా నెమ్మదిగా ఆ ధోరణి కూడా తగ్గింది. తగ్గి తర్వాత తర్వాత రోజుల్లో ఏంటంటే, మీ సమస్య మాకు ఫోన్ ద్వారా తెలియజేయండి, ఫోన్లో సమాధానం చెప్పడం, ఫోన్లో సమాధానం చెప్పడం,
0: లైవ్ రేడియో ప్రోగ్రామ్స్,
1: లైవ్ రేడియో. అలాగే ఎడ్యుకేషన్ బ్రాడ్కాస్ట్లు, మనకి స్కూల్ బ్రాడ్కాస్ట్ అనేది అంటే ఒక బ్రాంచ్ అవుట్ అయినటువంటి విభాగం, పిల్లల ప్రోగ్రాం వేరు, స్కూల్ బ్రాడ్కాస్ట్ ప్రోగ్రామ్ వేరు, విద్యా విషయాలైనటువంటివి అన్ని. అలాగే చాలామందికి ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం అని చెప్పేసి సీఫిల్ వాళ్ళ ప్రోగ్రామ్ ఉండేది, అది చాలామందికి ఉపయోగపడేది. ఎందుకంటే ఇంగ్లీషు మనకి డిక్షన్ కావాలి, ప్రొనౌన్సియేషన్ కావాలి, వాళ్ళు ఎలా ఉచ్చరిస్తున్నారో, వాళ్ళ తప్పేమిటో తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోవడానికి మనకి ఆ సీఫిల్ కార్యక్రమాలు లాంటి విద్యా కార్యక్రమాలు బాగా దోహదపడ్డాయి. అలాగే స్కూల్ బ్రాడ్కాస్ట్లో

0: స్కూళ్ళ వాళ్లే పిల్లలే వచ్చి పాల్గొనడంతో అది మరింత బాగా, పిల్లలకు సమస్య, టీచర్కి సమస్య, ఇద్దరికీ అవగాహన ఉంటుంది. టీచర్ల మధ్య కూడా పోటీ ఉండి బాగా పాఠం చెప్పాలని. అది నిజానికి చెప్పాలంటే విజయవాడ రేడియో కేంద్రంలో మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది. స్కూల్ బ్రాడ్కాస్ట్ కోసం తయారు చేసినటువంటి కొండ నుంచి కడలిదాకా అనే రజనీకాంతరావు గారు తయారు చేసిన కార్యక్రమానికి జపాన్ బహుమతి వచ్చింది. అది
1: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు,
0: అంతర్జాతీయ స్థాయిలో స్కూల్ బ్రాడ్కాస్ట్కి ఒక నది గురించి, వాటి గురించి చెప్పండి అని చెప్పి థీమ్ ఇస్తే అది మన గోదావరి నది గురించి కొండ నుంచి కడలి దాకా అని తయారు చేశారనమాట. అలా ఒక సాహిత్యానికి సంబంధించిన అంశాన్ని అన్నీ అందులో జొనుపుతూ ఇలా స్కూల్ బ్రాడ్కాస్ట్ తయారు చేసేటప్పటికి దానికి బహుమతి రావడం మరి చాలా గొప్ప విషయం కదా. అది ప్రతి అంశానికి కొత్త అడుగు వేయడం అనేటటువంటిది మన విజయవాడ కేంద్రంలో ముఖ్యంగా ఆకాశవాణి ద్వారా జరుగుతూ వచ్చింది.
1: రేడియో అంటే మీకు ఎప్పుడు ఏ వయసులో తెలిసింది మేడం? రేడియో ప్రసారాలు వినడం ఏ వయసు నుండి మీకు ప్రారంభమైంది?
0: చాలా చిన్నప్పుడు అంటే 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ వయసులో రేడియో దగ్గర నాటకాలు వినడం, పాటలు వినడం ఇలా ప్రారంభమైనటువంటిది జీవితం అన్నమాట. అయితే నేను రేడియోలో ఉద్యోగం చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకసారి ఏదో కుటుంబంతో కలిసి విజయవాడ వచ్చినప్పుడు ఇప్పుడు పిల్లల కార్యక్రమం లైవ్ ఉండేది బయట, ఆరు బయట మన పాత స్టూడియోల దగ్గర చెట్టు కింద మైక్ పెట్టి ఏడు కామేశ్వరరావు గారు లైవ్ చేస్తూ ఉండేవారు రేడియో అన్నయ్య. అప్పుడు ఒక చిన్న పద్యం పాడమంటే పాడాను. అదే నా మొదటి రేడియో ప్రోగ్రామ్ అనమాట.
1: ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది?
0: 8 ఏళ్ళో 9 ఏళ్ళో ఉన్నాయి అంతే. ఊరికే ఏదో యాత్రకెడుతూ వచ్చి తీసుకొచ్చారు అంతే.
1: రేడియో అన్నయ్య గారితో కార్యక్రమం చేశారు
0: పద్యం పాడడం లైవ్. బహుశా అదే నేను తర్వాత రేడియోలో ఉద్యోగంలో చేరాక పిల్లల చేత లైవ్ చేయించడం అనేది కంటిన్యూ చేశానేమో అనుకుంటూ ఉంటాను.
1: రేడియో అన్నయ్య గారు చేసిన బాలానందం తర్వాత మళ్ళీ మీరు 80-90 దశకాల్లో చేసిన పిల్లల కార్యక్రమాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి, ఎంతో జనాదరణ పొందాయి. ఆ కార్యక్రమ అనుభవాల గురించి చెప్పండి మేడం.
0: ఆ రోజుల్లో రేడియో లైవ్, పిల్లల లైవ్ ఎప్పుడూ కొనసాగుతూ వచ్చింది. నేను చేరేసరికి కూడా నండూరు సుబ్బారావు గారు రేడియో అన్నయ్య కింద ఉన్నారు. సరే ఆయన రేడియో అన్నయ్య కింద, నేను రేడియో అక్కయ్య కింద ఉండి పిల్లలు చాలామంది రకరకాల పిల్లలు వస్తారు. ఆదివారం నాడు అనేసరికి అలా రావాలి పిల్లలు, శనివారం నాడు రావాలి. మన రేడియోలో రెండు విభాగాలు ఉండేవి, ఏంటంటే చిన్నపిల్లలు టైనీ టాట్స్ ప్రోగ్రాము, చిల్డ్రన్ ప్రోగ్రాము. టైనీ టాట్స్ అంటే 10 ఏళ్ళలోపు పిల్లల కోసం. దానికి చిన్న చిన్న వాళ్ళు బాగా చిట్టి చిట్టి వాళ్ళు వస్తారు. వాళ్ళ చేత కూడా పాటలు పాడించి లైవ్లు ప్రోగ్రాములు చేయించడం, తర్వాత కొంచెం పెద్ద పిల్లల చేత వాళ్ళ టాలెంట్, బడ్డింగ్ టాలెంట్స్ ఉంటాయి, బాలసభ అని చెప్పి అందులో పిల్లల చేత చిన్న చిన్న కచేరీ అనమాట. సంగీతం ఓకలు అయితే ఓకలు, వైలెన్ అయితే వైలెన్. ఎంత అంటే ఇప్పుడు నందకుమార్ అనే వైలెనిస్ట్ ఉన్నాడే, వాడు మన బాలసభ వాళ్లే. అలాగే మల్లాది బ్రదర్స్, అలాగే మన ఎవరు ఎంఐ సునీత చిల్లల ప్రోగ్రామ్కి మన పిల్లల ప్రోగ్రాంలో విజయవాడలో పాల్గొని పాడినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా. అలాగే అది కాకుండా పిల్లల చేత పార్టిసిపేషన్లో ఒట్టి వాళ్ళకేదో వచ్చిన పద్యమో పాటో పాడించి వదిలేయడం కాకుండా పిల్లల్లో వ్యక్తీకరణ సామర్థ్యం కొంచెం మెరుగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ చేత చిన్న చిన్న వార్తలు చదివించేదాన్ని. అవేంటంటే పిల్లలు అప్పటికప్పుడు కూర్చుని వాళ్ళు, వాళ్ళకి నేను క్లిప్పింగ్స్ తయారు చేసి ఇస్తే అవి చదువుతారనమాట, లైవ్ చదువుతారు. లైవ్ చదవడం అనేసరికల్లా వాళ్ళల్లో టెన్షన్ పెరుగుతుంది, డిక్షన్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బాగా చదవడానికి ప్రయత్నిస్తారు. పిల్లలు ఎంతెంత దూరం నుంచి పాప నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో, ఇలా ఇంత ఆటోలు ఇవన్నీ బళ్ళు కాదు కదా, ఆ పిల్లల్ని నిరాశపరచకూడదని వాళ్ళందరూ రాగానే ముందర వాళ్ళ చేత ఒకసారి రిహార్సల్ చేయించి, వాళ్ళ చేత పార్టిసిపేట్ చేయించి, క్విజ్ లైవ్ ప్రోగ్రామ్ చేసి పిల్లలు స్టేజ్ ప్రోగ్రాములు చేసేవాళ్ళం నవంబర్లో. పిల్లలది నవంబర్ 14కి స్టేజ్ ప్రోగ్రామ్ హరివిల్ అనేసి ప్రతి ఏడాది చేశాను. నేను చేరినప్పటి నుంచి ఒక 10 ఏళ్ళపాటు చేశాను. ఆ ప్రోగ్రాంలో కూడా పిల్లలు చాలామంది రకరకాల వాళ్ళ మోనో యాక్షన్లు అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే పిల్లల ప్రోగ్రామ్స్లోనే ఇంకొక రకం ఏం చేశామంటే పిల్లలు రకరకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు, అందుకని వాళ్ళతో స్ట్రీట్ చిల్డ్రన్ తోటి ఓపెన్ ఎయిర్ చేశాం. అంటే ఇది విజయవాడకి సంబంధించి విశాఖపట్నంలో జీవని అనే రేడియో నాటకానికి బహుమతి వచ్చింది. అది ఒక మెంటలీ రిటార్డెడ్ చైల్డ్ గురించి. ఆ నాటకం అయిన తర్వాత విశాఖపట్నం కేంద్రం నుంచి చిలక పలుకులు అనే ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రోగ్రామ్, అది ఎన్సీఆర్టీ వాళ్ళు, వరల్డ్ బ్యాంక్, స్టేట్ గవర్నమెంట్, విమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ స్పాన్సర్ చేసే, అది 1 ఇయర్ ప్రోగ్రామ్. పల్లెటూళ్ళల్లో అక్కడ పిల్లల్ని మళ్ళా స్కూల్కి ఆకర్షించేలాగా, ఎందుకంటే మనం చిన్నప్పుడు పిల్లల్ని భయపెట్టేది ఏంటంటే ఇదివరకటి రోజుల్లో, ఇప్పుడు కాదు, బళ్ళ వేసేస్తానంతే అంటూ ఉంటారు. అందుకని పిల్లల్లో ఆ భయం

0: భయం పోగొట్టి స్కూల్ అంటే ఒక మంచి వాళ్ళు ఆడుకోవడానికి వేదిక అనే అభిప్రాయం కల్పించేలాగా కథలు, పాటలు, కబుర్లు అన్నింటితోటి ఒక 15 నిమిషాల సెగ్మెంట్తో ఆ కార్యక్రమం ఉండేది. అది మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, దాని మనకి మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది. అంటే అది పైలట్ ప్రాజెక్ట్గా హిందీలో, తెలుగులో, మన సౌత్ అంతకి తెలుగులో నేను చేశాను, అలా ఒరియాలో ఒకళ్ళు చేశారు,
1: ఒక్కో భాషలో ఒక్కొక్కరు.
0: అందుకని ఆ కార్యక్రమం కూడా పిల్లల మనస్తత్వాలు తెలుసుకోవడానికి, ఎలా చేస్తే పిల్లలు రేడియోకి వస్తారు, పిల్లలకి రేడియో మీద ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చో తెలుసుకోవడానికి నాకు ఉపయోగపడింది అది.
1: మేడం, ప్రస్తుతం దృశ్య ప్రసార మాధ్యమాలు బాగా ప్రాచుర్యంలో ఉన్న కాలంలో శ్రవణ మాధ్యమైన రేడియో మన ఆకాశవాణి ద్వారా ఏ విధమైన పాత్ర పోషించాలంటారు?
0: అంటే శ్రవణ మాధ్యమానికి ఎప్పుడూ ప్రాతినిధ్యం ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే అది నా అనుభవం. మనం ఎఫ్ఎం రేడియో కొత్తగా పెట్టిన కొత్తల్లో స్టూడెంట్లని, కాలేజీ పిల్లల్ని, వాళ్ళందరినీ, ఎక్కువ మందిని కాలేజీ వాళ్ళని, వాళ్ళకి ఆసక్తి కలిపే కార్యక్రమాలని మనం ప్రసారం చేస్తే వాళ్ళకి ఎప్పుడైనా రేడియో అయినా సరే, టీవీ అయినా సరే వస్తారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, పిల్లలకి యూత్కి రిలేటెడ్గా మనం ఆకట్టుకోవాలంటే, ఈవెన్ డిస్పైట్ విజువల్ మీడియం, కాంపిటీటివ్ రిలేటెడ్ మెటీరియల్ని మనం వాళ్ళకి ఆకర్షణీయంగా అందించగలిగితే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇప్పుడు లైబ్రరీలో ఎలా అయితే సాహిత్య పుస్తకాలు వదిలేసి పర్సనాలిటీ డెవలప్మెంట్, కాంపిటీషన్, కెరీర్ గైడెన్స్ ఇవి చదువుతున్నారు, అలాంటి మెటీరియల్ని మనం రేడియో ద్వారా ప్రసారం చేసినట్టయితే యూత్ డెఫినెట్గా అట్రాక్ట్ అవుతారు. ఇదివరకు మేము ఉండే రోజుల్లో సివిల్స్కి వెళ్ళే వాళ్ళందరూ ఎక్కువగా ఇంగ్లీష్ న్యూస్ వినేవారు, ఎందుకంటే ఇంగ్లీష్ న్యూస్ వినడం వల్ల వాళ్ళకి రెండు లాభాలు వస్తాయి. ఒకటి, న్యూస్ సంబంధించినది అవగాహన కలగడం ఒకటి, రెండవది డిక్షన్, ఈ పదాన్ని ఎలా ఉచ్చరించాలనేది ఆటోమేటిక్గా వాళ్ళకి చెవిని పడుతుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషను ఉంటుంది, సంక్షిప్తంగా ఎలా చెప్పాలో తెలుస్తుంది.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఒక రేడియో కార్యక్రమ నిర్వహణాధికారిగా, అలాగే విజయవాడ కేంద్రంలో సుదీర్ఘకాలం పాటు అనేక హోదాల్లో పనిచేసి స్టేషన్ డైరెక్టర్గా పదవి విరమణ చేసిన శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారు రేడియోతో వారికి ఉన్న అనుభవం దాన్ని ఈనాటి కార్యక్రమంలో తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ. కార్యక్రమంలో మీరింతవరకు రేడియోతో నా పయనం శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: कार्यक्रमంలో ఇప్పుడు జానపద గేయంలో స్త్రీ పాటలు డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారు అందించిన వివరణ వినండి.
4: మన భాషలో గద్యం, పద్యం, శతక ప్రక్రియ ఇలా ఎన్నెన్నో ప్రక్రియలున్నాయి. అందులో జానపద ప్రక్రియ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ పాటల్లో స్త్రీల గురించే అధిక ప్రాధాన్యత ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ జానపద ప్రక్రియలోని స్త్రీల పాటల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నేనే జానపద ప్రక్రియనైతే నా మనోగతాన్ని మీతో పంచుకుంటాను. నేను మీ మనసైన జానపద గేయాన్ని, సామాన్యుడి ప్రతిభకు సజీవ సాక్ష్యాన్ని. జానపదం అంటేనే పల్లె, అందులో నివసించేవారే జానపదులు. వీరి నోటి నుండి పుట్టిన నేను తరతరాలు

విస్తరించి వ్యాపించే అందమైన జానపద గేయశ్రిని. అసలు ఏ భాషలోనైనా సాహిత్యం పుట్టింది అంటే అది నా దగ్గర నుంచే మొదలవుతుంది. నా గురించి ప్రత్యేకంగా రచించిన కవులు లేరు, అజ్ఞాత కవులే ఎక్కువ, లేదా సామూహికంగా రచించారు. జానపదుల భక్తి అయినా బాధ అయినా సంబరమైన ఇతిహాస కథలు పాత్రల విశేషాలు ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రకాల భావావేశాలతో కలిసి జనపదంలో పాటలా ప్రవహించాను. ముందుగా జానపదుల ప్రార్థన గమనించండి. శ్రీరమ్య వక్షుండో శ్రితవత్సలుండు కారుణ్యధాముండు కనకాంబరుండు వారిజ నేత్రుండు వరదగాత్రుండు శ్రీరమాధీసుండు సిరిలిత్సుగాత నాగజంద్యమువాడు నాగభూషణుడు నాగబంధము బొజ్జ నడికట్టువాడు బేసి కన్నులవాణి ప్రియనందనుండు వాసిగామిముగాచు వరసభ్యులార. మనిషిలోని అన్ని రకాల ఊసులకు నేనే ఆధారం. ముందుగా శ్రామిక గేయాల గురించి తెలుసుకుందాం. శ్రమను మర్చిపోవడానికి ఏదో ఒక ధ్వని లేదా పాటలు పాడుతూ పనులు చేసుకుంటూ ఉంటారు శ్రామికులు. వీరి పాటల్లో ఆనాటి సామాజిక స్థితిగతులు తెలుస్తాయి, సహజ సుందరమైన పదాలు కనిపిస్తాయి. ఉదాహరణకి రైతు కూలీల పాటను గమనించండి

ఆశల్లో కోతలు, ఈశల్లో కోతలు, వరిసెల్లో కోతలకు కూలీ జస్తి ఎంట, పొదారిరాయే తూరు పొల్ల బుల్లెమ్మ. ఇలా ఉంటుంది. ఇంకా స్త్రీల పాటలను గమనిస్తే, స్త్రీలు లేని నా పాటలను అసలు ఊహించలే. లాలిపాట, జోలపాట, మంగళహారతులు, అనుబంధ పాటలు, వలపు పాటలు, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఉదాహరణకి వలపు పాటలను తీసుకుంటే, అందులో బావామరదాల పాటను గమనించండి. గుత్తి వంకాయ కూరోయి బావా, కోరి వండి నానోయి బావా, కూరలో పల్ల నా వల్ల పంత, కూరి వండానోయి బావా, కోరికతో తినవోయి బావా అంటూ తన వలపంతా ప్రేమనంతా కూరలో కూరి కూరి అందంగా కొసరి కొసరి వడ్డిస్తోంది. ఇంకా ప్రేసి ప్రియుల పాటలు ఎలా ఉంటాయో గమనించండి. వాళ్ళ ప్రపంచమే వాళ్ళది, వాళ్ళ లోకమే వాళ్ళది, ఏమన్నా అన్నామా నా కళతో చూడండి అంటారు. ఉదాహరణకి

ఇలా సాగుతుంది. ఇంకా మామ పాటలు. మన తెలుగు భాషలో అందులోనూ నా బాణీలో పాటలకు కొదవలేదు, బాణీలకి కొదవలేదు. ఒక పల్లె పడుతూ కలవరపడుతూ పసడి పంట పొలాల్లోకి ఇలా రమ్మని పిలుస్తోంది. ఎలా పిలుస్తోందో చూడండి.

అంటూ పిలిస్తే మరొక ముద్దుగుమ్మ ఊరు సద్దుమణిగాక ఇలా రమ్మని పిలుస్తోంది. ఎలా పిలుస్తుందో చూడండి. సుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ, సుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ, పంట బొది వరి మడితో పక్క పక్క నవ్వే వేళ, చల్లగాలి తోటకంత సక్కలి గిలిపెట్టు వేళ, పొద్దు

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకడ కలుసుకో మంచకడ కలుసుకో మరువకు మామయ్య మరువకు మరువకు మామయ్య ఇలా అంటోంది. ఇంకా భార్యాభర్తల పాఠం చూడండి. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు తన భర్తతో ఇలా అంటోంది, ఏమంటోంది?

తన అత్తగారు కూడా చాలా మురిసిపోయింది. ఇంకా మెల్లిమెల్లిగా తన కోరికలు ఒక్కొక్కటే బయటపెడుతోంది. ఇలా ఎలాగో చూడండి. ముక్కుకు ముక్కరలేక ముక్కు చిన్న బోయినాది, నీ ముగ్గు వృత్తముల నమ్మి ముక్కుకు ముక్కెర తేరా. అంటే భర్త నిర్ఘాంతపోయాడు, అంతే నాకు చాలు అనడంలో ఇంత అర్థం ఉందన్నమాట. ఇంకా అత్తాకోడళ్ళ పాటలు, వదిన మరదళ్ళ పాటలు, ఇవన్నీ అనుబంధ పాటల కింద వస్తాయి. వీటిల్లో పైకి మనకి వినోదాన్ని కలిగించిన అంతర్గతంగా సందేశాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. ఉదాహరణకి అత్తాలేని కోడలు పాటలు చూద్దాం. అత్త

ఇది పైకి పోట్లాడుకుంటున్నట్టు కనిపించినా దీనిలో ఉండే సందేశం ఏంటంటే, ప్రపంచంలో అత్తగారిని సంతోషపెట్టడం చాలా కష్టం కాబోలు అనుకుంటాం. అత్తగారంటే ఇలాగే ఉంటారా? అయితే వీళ్ళని సంతోషపెట్టడం మన వల్ల కాదు, కానీ అలా అనుకోవడం పొరపాటు. ఇలా లేకుండా ప్రేమగా ఉంటే ఆ అత్తాకోడళ్ళున్న ఇంటిలో ఆ ఇల్లే ఒక స్వర్గసీమలా ఉంటుంది. ఇంకా పెళ్లి పాటలు, ఇవి మన సంస్కృతి సంప్రదాయాలను తెలిపేవిగా ఉంటాయి. వరుసైన వారిని మేళమాడుతూ హాస్యాన్ని అందిస్తాయి. ఉదాహరణకి వియ్యపురాలి పాటను చూద్దాం.

ఇంకా జానపదుల భక్తి ఎలా ఉంటుందో చూడండి. ఈ జాతరలు కొలుపులు చేసేటప్పుడు వారి భక్తి ఇలా తెలియజేస్తూ ఉంటుంది. వల్లరి బావో కావులోరన్న, వల్లరి బావో కావులోరన్న, ఎగువ యాదగిరి దిగువ జొన్నవడ, ఎగువ యాదగిరి దిగువ జొన్నవడ, అమ్మ కమాక్షమ్మ తిరనాళ్ళంట, అమ్మ కమాక్షమ్మ తిరనాళ్ళంట. ఇలా వాళ్ళ భక్తి ఆవేశాలు పొంగి పొర్లుతూ ఉంటాయి. ఇంకా పండుగ పాటలను చూస్తే ప్రతీదీ కూడా ఆడవాళ్ళు లేందే ఏ పండుగ జరగదు. ముఖ్యంగా మన పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి నాడు సందగొబ్బిళ్ళు పెడుతూ పిల్లలు అందరూ సాయంకాలాలు పేరంటం చేసుకుంటూ పాటలు పాడతారు. సుబ్బి గొబ్బెమ్మ సుబ్బణ్ణివ్వావే, తామర పువ్వంటి తమ్ముణ్ణివ్వావే, మొగలి రేకంటి మోగుణ్ణివ్వావే. ఇలా సందగొబ్బులు తడుతూ పాటలు పాడుకుంటూ ఉంటారు. ఇంకా విషాద గేయాలు ఎలా ఉంటాయో చూడండి. ఒక పల్లెటూరు పిల్ల అమాయకత్వాన్ని ఆసరా తీసుకుని ఒక యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి ఆమె నగలు సర్వస్వం దోచుకుంటాడు. ఈ మోసపోవడానికి పల్లెటూరు పట్టణం అని లేదు. ఆడపిల్లలు ఆకర్షణలకు లోనైతే ఇలాగే ఉంటుంది. మరి ఎవ్వరూ కూడా ఎటువంటి ఆకర్షణలు లోను కాకూడదు అనేది సందేశం. ఈ పాటని వినండి. సందులోని బాయంటి పిల్లడో, తాటాకుల గుడిసంటి పిల్లడో, అత్తమామలు లేరంటివి పిల్లడో, ఆడబిడ్డలు లేరంటివి పిల్లడో.

పిల్లాడో. ఇలా పాపం మోసపోయి తన నగలన్నీ దోచుకున్న వాడి దగ్గర నుంచి తిరిగి ఎలా తీసుకోవాలా అని ఏడుస్తూ వాణ్ణి బతిమాలుతూ ఉంటుంది. కాబట్టి యువతీ యువకులకందరికీ సందేశం.

0: ఏంటంటే, ఎటువంటి ఆకర్షణలకి లోను కాకూడదు. అలా ఉంటే గనక మనకి ప్రమాదాలు వాటిల్లవు. ఇంకా నాలో తాత్విక చింతన ఎలా ప్రతిఫలించిందో చూడండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వ్యవసాయం చేశారట. ఏమిటట అది? సృష్టి స్థితి లయమని. ఇందులో తాత్విక చింతన ఎలా ఉందో చూడండి. ఉదాహరణకి, కొండండోరి చెరువుల కింద చేసిరి ముగ్గురు వ్యవసాయం, చేసిరి ముగ్గురు వ్యవసాయం. ఒకటి కాడి లేదు, రెండు దూడ లేదు. కాడి దూడ లేని వ్యవసాయం పండిన మూడు పంటలు, పండిన మూడు పంటలు. ఒకటి ఒడ్డు లేదు, రెండు గడ్డి లేదు. ఒడ్లు గడ్డి లేని పంట విశాఖపట్నం సంతలు పెడితే, విశాఖపట్నం సంతలు పెడితే. ఒట్టి సంతే గాని సంతల జనం లేరు. జనం లేని సంతలోకి వచ్చిరి ముగ్గురు షరాబులు, వచ్చిరి ముగ్గురు షరాబులు. ఒకటి కాళ్ళు లేవు, రెండు చేతులు లేవు. కాళ్ళు చేతులు లేని షరాబులు తెచ్చిరి మూడు కాసులు, తెచ్చిరి మూడు కాసులు. ఒకటి వల్ల వల్లాదు, రెండు చల్లా చల్లావు. ఇలా సాగుతుంది ఈ పాటలోని సారాంశం. ఏంటంటే, నిరాకార నిర్గుణ బ్రహ్మాన్ని తెలియచేస్తూ అంతటా విస్తరించి ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం గురించి తెలియచేస్తుంది. ఇలా సాహిత్యంలో
1: మీరింతవరకు జానపద గేయంలో స్త్రీ పాటలు డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారి ప్రసంగం విన్నారు.
2: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
3: అక్క, బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
2: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
3: మరైతే సరైన నంబర్?
2: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
3: మీరు నన్ను కాపాడారక్క.
2: పని నుండి కాదు,
3: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో అనంతరం హిందీలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
8: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐ ఆమ్ వల్సా విలియమ్స్ విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. Energy, security, trade and investment topped the agenda of Prime Minister Narendra Modi's talks with Acting President of Venezuela, Delcy Rodriguez, in New Delhi. Northeastern Council's meeting underway in Shillong. Union Home Minister Amit Shah chairs deliberations on tourism, agriculture, economic corridor development, infrastructure and connectivity. Veteran film producer Pehlaj Nihalani passes away. Republicans and Democrats jointly seek to end President Donald Trump's military action in Iran. U.S. House of Representatives passes resolution. Southwest monsoon sets in over Kerala. And first World Yoga and Sports Championship to begin in Ahmedabad this evening. Prime Minister Narendra Modi held wide-ranging discussions today with Acting President of Venezuela, Delcy Rodriguez, in New Delhi. In a social media post, the Ministry of External Affairs said the leaders reviewed the full spectrum of bilateral relations and explored new avenues of cooperation in energy, trade, investment, healthcare, automobiles, among others. It added that the leaders also

ఆకాశవాణి జెన్జి బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై ది అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మరి కార్యక్రమంలో ముందుగా 1942 ఏ లవ్ స్టోరీ, ఈ చిత్రానికి కుమార్ సాను పాడిన పాట విందాం.

ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది.

0: ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత లగే రహో మున్నాబాయ్ ఈ చిత్రానికి సోనూ నిగమ్, శ్రేయా ఘోషల్ పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. మరి శ్రోతలు రెడీగా ఉన్నారా? ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం? నేను అడగబోయే ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే 0866-24888-12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను అడగబోతున్న ప్రశ్న, పద్మశ్రీ గెలుచుకున్న తొలి క్రీడాకారిణి ఎవరు? ప్రశ్న మరొకసారి చెప్పేస్తున్నా, పద్మశ్రీ గెలుచుకున్న తొలి క్రీడాకారిణి ఎవరు? ఓకేనా? ప్రశ్న విన్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? సమాధానాలు పంపించేయండి. ఈలోగా మనం అభినందన చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం.

మరి సమాధానాలు వచ్చేస్తున్నాయి. ప్రశ్న మరొకసారి చెప్తున్నాను, పద్మశ్రీ గెలుచుకున్న తొలి క్రీడాకారిణి ఎవరు? ఓకేనా? మరి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు శ్యామ్ నెల్లూరు. కరెక్ట్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత అనంతపురం నుంచి అనురాధ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతీనగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. శుభ సాయంత్రం మేడం అంటున్నారు, శుభ సాయంత్రం, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప జిల్లా నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుండి వినయ్, శ్రీదేవి, శైలజ, సృజన, స్వరూప, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుంచి వేముల పరశురాములు, పద్మ కరెక్ట్ ఆన్సర్ అండి.

ఫణిరాజ్ నెల్లూరు నుంచి. మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల రాజేశం సరోజిని మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరాం తనూజ శశాంక్ అచ్యుత శ్రీవత్స హైదరాబాద్ నుంచి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. సిహెచ్ డేవిడ్ దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. హైదరాబాద్ బౌరంపేట్ నుండి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ అండి. చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని నుంచి వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే యాడికి హాస్పిటల్ కాలనీ నుండి చిదంబర్రావు సరస్వతి సాయి జ్యోతి భానుతేజ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి.

కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభానీ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. లతా ఉయ్యూరు నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ ఎవరు పంపించారంటే, జేఎల్ఎన్ శర్మ సత్తెనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామూర్తి కుంచివాణిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సాయికృష్ణ ప్రశాంతి ఎలమంచిల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, లేటుగా జాయిన్ అయినట్టున్నారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పి విజయకుమార్ రెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నేను క్రీడాకారిణి అని మెన్షన్ చేశానండి, క్రీడాకారుడు కాదు, ఓకేనా? ఆ చేంజ్ని గమనించండి. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, వీరు కూడా కరెక్ట్గా పంపించారు మనకి. తర్వాత నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎస్పిఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రమా, మనోహర్, వీరందరూ కూడా తెనాలి నుంచి పంపించారు మనకి, కరెక్ట్ ఆన్సర్ అండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, శ్రీరామదాసు, కృపాచారి, మధు, రవి, నవీన, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భోగనదుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువలు లంక, అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పేరు పంపించలేదు, ఆన్సర్ మాత్రమే పంపించారు అనంతపూర్ నుంచి. ఓకే, ఎనీవే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీ లక్ష్మి, బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. దైదాభిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. రవి, మహేష్, సుధీర్, శ్రీధర్, కడప నుంచి, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, నరేంద్రారెడ్డి, ముంతా పెద్దన్న, నారాయణ, పెంచలయ్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్, అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, నెల్లూరు నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి.

వరిగంటి బదరి విశాల నెల్లూరు. రాంగ్ ఆన్సర్ అండి. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, ఇనమడుగు నుంచి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపినేపాలెం సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విఏడి ఫణిరాజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఆన్సర్ పంపించారు. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ, బాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తుమ్మా పద్మావతి ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, ఖాదర్ బాషా బాయ్ వీరందరూ కూడా నెల్లూరు జిల్లా నుంచి మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నెక్స్ట్ రేవతి రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దాం మనం. నేను అడిగిన ప్రశ్న, పద్మశ్రీ గెలుచుకున్న తొలి క్రీడాకారిణి ఎవరు అని అడిగాను. క్రీడాకారిణి అంటే మహిళ పేరు కదండి వస్తుంది. ఓకే, ఎనీవే ఆర్తి సాహా ఇంకొక పేరు, ఆవిడనే ఆర్తి గుప్తా సాహా అని కూడా పిలుస్తారు. ఓకేనా? అయితే ఈవిడ లాంగ్ డిస్టెన్స్ స్విమ్మర్ అండి. 1959లో ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన మొదటి ఆసియా మహిళ ఈవిడ. అందుకని ఈవిడికి 1960లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఓకేనా? క్రీడాకారిణి అని అడిగాను కదా, చాలామంది జెంట్స్ పేర్లు టైప్ చేసి పంపించారు. ఓకే, ఆర్తి గుప్తా సాహా. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. క్రికెట్ బ్యాట్ను ఏ చెక్కతో తయారు చేస్తారు? ప్రశ్న మరొకసారి, క్రికెట్ బ్యాట్ను ఏ చెక్కతో తయారు చేస్తారు? ఈ ప్రశ్నకి సమాధానం చూసేలోగా మనం ఆకలి రాజ్యం చిత్రం నుంచి పాట విందాం.

రెండవ ప్రశ్న, క్రికెట్ బ్యాట్ను ఏ చెక్కతో తయారు చేస్తారు అని అడిగాను కదా, ఏ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. కంగ్రాచ్యులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారో చూద్దాం. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువలులంక అవినిగడ్డ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పావులూరు నుండి మోహనకృష్ణ కరెక్ట్ ఆన్సర్. విఏడి ఫణిరాజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి, తిప్పర్తి నల్గొండ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చేర్లవంచి గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నాగేంద్రప్ప మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నేదునూరు కళ్యాణ్చారి, రిత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, అపర్ణ, తులసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారంటే ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆధ్యశ్రీ, శ్రీ గాయత్రి, రమా, మనోహర్ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుండి

సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ అండి. బృందావనం పద్మశ్రీ శ్యామ్, పావని చిరంజీవి, సాయిరాం తనూజ, శశాంక్, అచ్యుత, శ్రీవత్స హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మన్మధరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజోలు, రాజమహేంద్రం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్ అండి. మిడతల రామూర్తి, ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎలమంచిలో నుండి సాయికృష్ణ, శ్రీ సాక్య, సత్య, శ్రీవరేణ్య, హనుమ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న కరెక్ట్ ఆన్సర్ అండి. బతిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ ఆన్సర్ అండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, సాయి, రిక్విత్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరా కనకారావు, పార్వతి, వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనకలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత సత్యనారాయణ, జయలక్ష్మి, నాగప్రసాద్, వాసవి నగర్ తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వైసీహెచ్ డేవిడ్ దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. బి శివకుమార్ ముదిరాజ్, విసీ కాలనీ, నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. దైదా భిక్షం, దైదా వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి రామకృష్ణయ్య, ముంతా పెద్దన్న, గోపీనాథ్, శంకరయ్య, శశిరెడ్డి, చిన్నప్ప వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత జేఎల్ఎన్ శర్మ సత్తెనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పంపించిన వారు తిరిగి పంపించొద్దండి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీలక్ష్మి, బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శ్రీ లక్ష్మి, కుమారి, భారతి, చైత్రశ్రీ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ కరెక్ట్ ఆన్సర్ అండి. మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మరాణి, అక్షరకృప కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే జగదీష్, గాంధీ, భగవాన్, రాజు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ పంపించలేదు, కేవలం పేర్లు మాత్రమే పంపిస్తున్నారు, చూసుకోండి ఒకసారి. కడప నుంచి మహేష్ రవి కరెక్ట్ ఆన్సర్ అండి. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

इस्माइल भाई, सैयद जाकिर भाई, मोहम्मद रफ़ी भाई, ప్రకాష్ ఖాదర్ బాషా బాయ్, వీరందరూ కూడా నెల్లూరు జిల్లా నుంచి పంపించారండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. క్రికెట్ బ్యాట్ను ఏ చెక్కతో తయారు చేస్తారు అని అడిగాను కదా, విల్లో చెక్కతో. ఓకేనా, చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎవరో ఒకరిద్దరు తప్ప. ఎనీవే కంగ్రాచులేషన్స్. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమం ఇంతటితో ముగిద్దామా. తిరిగి రేపటి యువలయలో కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో అమరవాణి 9వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థి ఎస్టీ సాయి విష్ణు.
2: ప్రణామ అధ్యాపికాజీ.
3: ఆశీష్ ఆవో బయటో విష్ణు. ఆజ్ హమ్ కవి కబీర్ ఔర్ కవివర్ వృందిజీ కే నీత్ నీతి దోహ కే బారే మే పడేంగే. పాఠ కా అంశ హై అమర్ వాణి. పహలే కవి పరిచయ బతాఉంగి, ధ్యాన్ సే సునో. కబీర్ దాస్ హిందీ సాహిత్య కే నిర్గణ జ్ఞానాశ్రయ శాఖా కే ప్రతినిధి కవి తే. కబీర్ కీ రచనాయే బీజక్ నామక్ గ్రంథ మే సంకలిత్ హై. వే పడే లిఖే నహీ తే, కింతు కబీర్ దాస్ జ్ఞానీ తే. చూడు, కబీర్ దాసు హిందీ సాహిత్య నిర్గుణ జ్ఞానాశ్రయ శాఖకు చెందిన గొప్ప కవి. వీరి రచనలు బీజక్ అను గ్రంథంలో లభించెను. కవి కబీర్ దాసు చదువుకోలేదు, కానీ గొప్ప జ్ఞానవంతులు. అచ్చా, అబ్ పెహలే కబీర్ కా పెహలా దోహా పడ్తీ హూ, ధ్యాన్ సే సునో.
2: జీ అధ్యాపికా జీ.
3: దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్. జో సుఖ్ మే సుమిరన్ కరే, దుఃఖ్ కాహే కో హోయ్. అచ్చా, అబ్ తుమ్ పడో.
2: జీ అధ్యాపికా జీ. దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్. జో సుఖ్ మే సుమిరన్ కరే, దుఃఖ్ కాహే కో హోయ్.
3: అబ్ సునో, కబీర్ కేతే హై కి దుఃఖ్ కే సమయ మే సబ్ లోగ్ భగవాన్ కో యాద్ కర్తే హై, లేకిన్ సుఖ్ కే దిన్ మే భగవాన్ కా స్మరణ హీ నహీ కర్తే. యది హమ్ లోగ్ సుఖ్ కే సమయ మే భీ భగవాన్ కా స్మరణ కరే తో దుఃఖ్ కైసే హో సక్తా హై. ఇస్లియే భగవాన్ కా స్మరణ సదా కర్నా చాహియే. కవి కబీరు ఈ విధంగా చెప్తున్నారు. ఏమని, దుఃఖ సమయంలో అందరూ కూడా భగవంతుని గుర్తు తెచ్చుకుంటారు. అంటే ఆపదలు వచ్చినప్పుడు దేవుడా రక్షించు అంటూ భగవంతుని ప్రార్థిస్తారు. కానీ సుఖంలో, అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఎన్నడూ కూడా భగవంతుని తలుచుకోరు. కాబట్టి మనము సుఖంలో కూడా భగవంతుని స్మరించుకున్నట్లయితే అసలు మనుషులకు దుఃఖములు ఎందుకు కలుగుతాయి? అందువలన భగవంతుని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి అని కవి కబీరు చెప్తున్నారు. అచ్చా, అబ్ దేకో దూసరా దోహా బతాఉంగి.
2: జీ అధ్యాపికా జీ.
3: సునో, ధీరే ధీరే రే మనా, ధీరే సబ్ కుచ్ హోయ్. మాలీ సీచే సౌ ఘడా, ఋతు ఆయే ఫల్ హోయ్. అబ్ తుమ్ పడో.
2: ధీరే ధీరే రే మనా, ధీరే సబ్ కుచ్ హోయ్. మాలీ సీచే సౌ ఘడా, ఋతు ఆయే ఫల్ హోయ్.
3: అచ్చా, తుమ్నే టీక్ పడా. కవి కబీర్ దాస్ కహతే హై కి సారే కామ్ ధీరే ధీరే నిశ్చే సమయ పర్ హీ హోతే హై. శీఘ్రతా దిఖానే మాత్ర సే కోయే కామ్ నహీ హోతా. ఫల్ జల్దీ పానే కి అభిలాషా సే మాలీ సౌగడే పానీ సే పేడ్ సీంచతా హై. తో భీ సమయ సే పహలే పేడ్ సే కోయే ఫల్ నహీ మిల్తా. మౌసమ్ కే ఆనే పర్ హీ పేడ్ సే ఫల్

0: निकलते हैं। इसी प्रकार जल्दबाजी करने मात्र से कोई काम नहीं होता। కవి కబీర్దాసు ఈ విధంగా చెబుతున్నారు, అన్ని పనులు నెమ్మది నెమ్మదిగా సరి అయిన సమయంలోనే జరుగుతాయి. తొందరపడినంత మాత్రాన ఏ పని జరగదు. ఇప్పుడు పండ్లు త్వరగా పొందాలనే ఆకాంక్షతో తోటమాలి 100 కుండల నీరు చెట్టుకు పోసి తడిపినట్లయితే వెంటనే, అంటే కాలం కాని కాలంలో పండ్లు కాయవు. అంటే ఋతువు వచ్చినప్పుడే చెట్టుకు పండ్లు కాస్తాయి. కాబట్టి తొందరపడినంత మాత్రాన ఏ పని వెంటనే జరగదు. అగ్లా దోహ పడతీ హూ ధ్యాన్ సే సునో.
1: జీ అధ్యాపికా జీ.
0: సాయి ఇత్నా దీజియే జామి కుటుంబ సమాయ్ మై భీ భూకా నా రహూ సాధు నా భూకా జాయ్. అచ్చా అబ్ తుమ్ పడో.
1: జీ అధ్యాపికా జీ. సాయి నా ఇత్నా దీజియే జామే కుటుంబ సమాయ్ మై భీ భూఖా నా రహూ సాధు నా భూఖా జాయ్.
0: కవి కబీర్ భగవాన్ సే ఇస్ ప్రకార్ ప్రార్థనా కర్తే హై. హే భగవాన్, కృపా కర్కే ముజే ఇత్నీ హీ సంపత్తి దీజియే జిస్సే మై అప్నే పరివార్ కా పోషన్ కర్ సకూ, మేరీ భూక్ భీ మిట్ జాయ్, ఔర్ మేరే ఘర్ ఆయే సాధు లోగోం కీ భూక్ భీ మిటా సకూ. అర్థాత్ సాధు లోగోం కా ఆదర్ కర్నే కా పవిత్ర కామ్ హో సకే. కవి కబీర్దాసు భగవంతుడిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు, ఓ పరమాత్మ, దయచేసి నా కుటుంబాన్ని పోషించుకోగలిగే ఇంకా నా ఆకలి తీర్చుకుని నా ఇంటికి వచ్చిన సాధువుల ఆకలిని కూడా తీర్చగలిగినంత సంపదనే నాకు ప్రసాదించు అని కబీరు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. అంటే మనుష్యులు వారికి సరిపడిన సంపద ఉన్నప్పటికీ దురాశతో ఎక్కువ సంపాదన కోసం అడ్డదారిలో సంపాదించే ప్రయత్నంలో ఎక్కువ తప్పులు చేస్తుంటున్నారని కవి కబీరు చెప్తున్నారు. అచ్చా అబ్ కవివర్ రుందకే దోహకే బారేమే జాన్లేంగే.
1: జీ అధ్యాపికా జీ.
0: అచ్చా సునో, కవివర్ వృంద్ హిందీ సాహిత్యకే రీతి కాల్కే సూక్తికార్ కవియో మే ప్రముఖ్ హై. ఇన్కీ ప్రసిద్ధ కా ముఖ్య కారణ వృంద సత్సయి హై. ఉన్కే దోహే నీతిపరక్ ఔర్ ఉపదేశాత్మక్ హై. కవివర్యులు వృంద్ హిందీ సాహిత్య రీతికాలం సూక్తికారులైన కవులలో ప్రముఖులు. వీరి ప్రసిద్ధికి ముఖ్య కారణం వీరి యొక్క ప్రముఖ రచన వృంద్ సత్సయి. వీరి యొక్క దోహాలు నీతిని ఉపదేశాన్ని ఇస్తాయి. అచ్చా అప్సునో, ఉత్తమ్ జన్కే సంగమే సహజేహి సుఖ్ భాసి జైసే నృప్లావై ఇతర్ లేత్ సభా జన్వాసి. తుమ్ పడో.
1: జీ అధ్యాపికా జీ. ఉత్తమ్ జన్కే సంగమే సహజేహి సుఖ్ భాసి జైసే నృప్ లావై ఇతర్ లేత్ సభా జన్వాసి.
0: తుమ్ని టీక్ పడా. అబ్ సునో, వృంద్ కహతే హై కి అచ్చే ఔర్ మహాన్ గుణ వాలోం కే సాంగత్య సే సదా సుఖీ మిల్తా హై. ఇసీ కా ఉదాహరణ వే ఇస్ తరహ్ దేతే హై. రాజా సభా మే ఇత్ర లేకర్ ఆతే హై తో ఉస్ సుగంధ కా సుఖ్ సభీ సభాసద్ లేతే హై. అర్థాత్ వే ఇతర్ కా అనుభవ్ కర్తే హై. నీతి కవి వృంద్ ఈ విధంగా చెప్పుచున్నారు, మంచివారు గొప్ప గుణములు కలవారి స్నేహం వలన ఎప్పుడూ సుఖం కలుగుతుంది. దీనికి ఇంకా ఉదాహరణ ఇస్తూ ఇలా అంటున్నారు, రాజు సభకు సుగంధ లేపనం రాసిన దుస్తులు ధరించి వచ్చినప్పుడు దాని సువాసన సుఖాన్ని ఆ సభలోని వారందరూ అనుభవించి సంతోషిస్తారు. అచ్చా అబ్ దూసరా దోహా దేఖ్లేంగే సునో. కరే బురాయి సుఖ్ చహై కైసే పావ్ కోయి రూపై బిర్వ ఆకుకో ఆమ్ కహాతే హోయి. అబ్ తుమ్ పడో.
1: జీ అధ్యాపికా జీ. కరై బురాయి సుఖ్ చహై కైసే పావ్ కోయి రూపై బిర్వ ఆకుకో ఆమ్ కహాతే హోయి.
0: కవివర్ వృందిజీ కహతే హై కి కోయి భీ బురాయి కర్కే సుఖ్ చాహే తో వహ్ కైసే మిల్ సక్తా హై. అర్థ హై కి బురా కర్కే సుఖ్ పానా అసంభవ్ హై. ఉదాహరణ దేతే వృంద్ కహతే హై

0: आक का पौधा लगाकर आम का फल प्राप्त करना कैसे संभव होता है, उसी तरह भलाई करके ही सुख प्राप्त करना चाहिए, ना कि बुराई करके। ఎవరైనా చెడు చేసి సంతోషం కోరుకుంటే ఎలా కలుగుతుంది? అంటే కీడు చేసి సుఖం పొందుట ఎలా సాధ్యపడుతుంది? దీనికి కవి వృంద్ ఉదాహరణ ఇస్తూ ఇలా అన్నారు. జిల్లేడు మొక్క వేసి మామిడి పండు పొందటం ఎలా సాధ్యమవుతుంది? అదేవిధంగా మేలు చేస్తేనే సుఖాన్ని పొందగలం, అంతేగాని కీడు చేసి సుఖాన్ని పొందలేము. अब दूसरा दोहा पढ़ूंगी, ध्यान से सुनो।
1: जी अध्यापिका जी।
0: करत करत अभ्यास से जड़मती होत सुजाना, रसरी आवत जात से सिल पर परत निशान। अब तुम पढ़ो।
1: करत करत अभ्यास ते जड़मती होत सुजान, रसरी आवत जात ते सिल पर परत निशान।
0: सुनो, कविवर वृंद जी इस दोहे में अभ्यास का महत्व बताते हैं। वे कहते हैं कि अभ्यास से हम सब कुछ प्राप्त कर सकते हैं। इस विषय का उदाहरण वे इस तरह देते हैं, रस्सी की बार बार रगड़ से शिला पर भी निशान पड़ जाता है। इसी तरह अभ्यास करते करते मूर्ख भी ज्ञानी बन सकता है। कविवर्यु वृंद ఈ దోహాలో సాధన యొక్క గొప్పదనాన్ని వర్ణించారు. సాధన చేస్తే మనం అన్నీ పొందగలం. దీనికి ఉదాహరణ ఇస్తూ వృందకవి ఇంకా ఈ విధంగా అన్నారు. త్రాడు యొక్క ఒరిపిడి వలన బండరాయి మీద కూడా గుర్తు ఏర్పడుతుంది. ఇదే విధంగా సాధన చేయగా చేయగా మూర్ఖుడు కూడా పండితుడు కాగలడు అని చెప్పారు. అబ్ కుచ్ కఠిన్ శబ్దార్థ పతాంగి లిక్లో.
1: जी अध्यापिका जी बताइए। लिखूंगा।
0: सुमिरन
2: गट्टिका
0: गुर्तु तेच्चुकोनुटा।
1: सुमिरन गुर्तु तेच्चुकोनुटा।
0: काहे क्यों एंदुकु।
1: काहे क्यों एंदुकु।
0: होय होता है संभविंचुनु अनि अर्थम।
1: होय होता है संभविंचुनु।
0: धीरे धीरे मेल्ल मेल्लगा।
1: धीरे धीरे मेल्ल मेल्लगा।
0: मना मन मनसु।
1: मना मन मनसु।
0: माली तोटमाली।
1: माली तोटमाली।
0: सींचे नीरु पेट्टुटा।
1: सींचे नीरु पेट्टुटा।
0: घड़ा कुंडा।
1: घड़ा घड़ा कुंडा।
0: कुटुंब परिवार कुटुंबमु।
1: कुटुंब परिवार कुटुंबमु।
0: भूखा आकलितो उन्नवाडु।
1: భూఖా ఆకలితో ఉన్నవాడు.
0: సాధు సాధువు.
1: సాధు సాధువు.
0: ఉత్తమ్ మంచి.
1: ఉత్తమ్ మంచి.
0: సంగ్ సాంగత్యము.
1: సంగ్ సాంగత్యము.
0: సహజేహి సహజంగానే.
1: సహజేహి సహజంగానే.
0: అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దో.
1: జీ అధ్యాపికా జీ।
0: कबीर के अनुसार भगवान का स्मरण कब करते हैं?
1: अध्यापिका जी, लोग दुख में ही भगवान का स्मरण करते हैं।
0: लोग भगवान का स्मरण कब नहीं करते हैं?
1: लोग सुख में भगवान का स्मरण नहीं करते अध्यापिका जी।
0: कबीर के अनुसार फल कब फलते हैं?
1: अध्यापिका जी, कबीर के अनुसार ऋतु आने से ही फल फलते हैं।
0: दोहे में माली कितने घड़े सींचता है?
1: दोहे में माली 100 घड़े सींचता है।
0: कविवर वृंद के अनुसार उत्तम जन के संग से हमें क्या मिलता है?
1: अध्यापिका जी, उत्तम जन के संग से हमें सुख मिलता है।
0: लोग बुराई करने से किसे नहीं पाते हैं?
1: लोग बुराई करने से सुख नहीं पाते हैं अध्यापिका जी।
0: अच्छा साई विष्णु, आज हमारा पाठ समाप्त हो गया।
1: धन्यवाद अध्यापिका जी।
0: सुभाशीष।
3: మీరింతవరకు అమరవాణి 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావనీ వనలత, విద్యార్థి ఎస్టీ సాయి విష్ణు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి

0: బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి మన జ్ఞాపకం మన గర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి భజనావళి కార్యక్రమంలో శ్రీమతి లేటి భార్గవి బృందం ఆలపించిన భజన గీతాలు వింటారు.

0: ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై ది అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జుబిన్ నౌటియాల్ సమీరా భరద్వాజ్ పాడిన సరై నోడు చిత్రం నుంచి ఈ పాట. శ్రీమణి రచన, ఎస్ఎస్ థమన్ సంగీతం. పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట జీన్స్ శ్రీనివాస్ గోపికా పూర్ణిమ పాడిన బొమ్మరిల్లు చిత్రం నుంచి, భాస్కర్ భట్ల రవికుమార్ రచన.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో కల్పనతో కలిసి పాడిన ఈ పాట కలుసుకోవాలనే చిత్రం నుంచి, కులశేఖర్ రచన.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట అభిజిత్ సునీత పాడిన సదా మీ సేవలో చిత్రం నుంచి, కందికొండ రచన, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. మన భారతదేశ చరిత్రలో ప్రజాసేవనే ఒక జీవితంగా భావించి మానవత్వానికి ఆదర్శంగా నిలిచిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తుల్లో ఒకరు అతనేనండి భగత్ పూరన్ సింగ్. ఈరోజున ఆయన జయంతిని పురస్కరించుకొని ఆ మహానుభావుడి జీవిత గాథను, ఆయన చేసిన సేవలను స్మరించుకుందాం. భగత్ పూరన్ సింగ్ గారు 1904 జూన్ నెల 4వ తేదీన పంజాబ్ ప్రాంతంలోని రాజేవాల్ గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయనకు సేవాభావం ఎక్కువగా ఉండేది. సమాజంలో బాధపడుతున్న ప్రజల పట్ల ఆయనకు అపారమైన కరుణగల హృదయం ఉండేది. ఆయన చిన్న వయసులోనే మానవ సేవే మాధవ సేవ అనే భావనతో పెరిగారు. అలాగే భగత్ పూరన్ సింగ్ గారు ఖాల్సా కళాశాలలో విద్యను అభ్యసించారు. అయితే పుస్తకాలలోని విద్య కంటే జీవితంలో మానవ సేవే గొప్పదని ఎంచుకొని ఆయన జీవితం మొత్తం సమాజ సేవకు అంకితం చేశారు. ఆ కాలంలో కుష్ఠువ్యాధిగ్రస్తుల్ని, వికలాంగుల్ని, అనాథల్ని సమాజంలో తక్కువగా కీతాగా చూసేవారు. కొంతమంది అయితే వాళ్ళను చూసి ఛేదరించుకునేవారు. కాని భగత్ పూరన్ సింగ్ గారు మాత్రం వారిని తన హక్కున చేర్చుకొని ఆదరించేవారు. నడి వీధుల్లో అనాథలుగా ఉండే రోగులకు వారు నివసించుటకు మంచి ఆశ్రయం కల్పించేవారు. అలానే వారి గాయాలు శుభ్రం చేసి వారికి ఆహారం పెట్టి మందులు అందించేవారు. ఆయన సమాజ సేవ చేయడంలో ఎలాంటి విసుగు లేకుండా ఆయన ప్రజల కోసం పనిచేసేవారు. సరిగ్గా అది 1947. మన దేశ విభజన సమయంలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో కూడా భగత్ పూరన్ సింగ్ గారు ఎంతో మంది బాధితులకు అండగా నిలిచి అనాథ పిల్లలను చేరదీసి వారికి నాణ్యమైన విద్య, ఆశ్రయం కల్పించారు. ఆయన స్థాపించిన పింగళవార సంస్థ మానవత్వానికి ప్రతీకగా నిలిచింది. అమృత్సర్లో ప్రారంభమైన ఈ సేవా సంస్థలో అనాథలు, మానసిక వికలాంగులు, వృద్ధులు, కుష్ఠరోగులు ఇలా ప్రతి వారికి ఆశ్రయం లభించింది. దేశ ప్రజల కోసం ఆయన చేసిన అద్భుతమైన సేవలను భారత ప్రభుత్వం గుర్తించి ఆయనకు 1979 పద్మశ్రీ పురస్కారం అందజేశారు. చివరిగా భగత్ పూరన్ సింగ్ గారు 1992 ఆగస్టు 5వ తేదీన పరమపదించారు. భౌతికంగా ఆయన మన మధ్యలో లేనప్పటికీ ఆయన చేసిన సేవలు మాత్రం ప్రజల హృదయాల్లో ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నాయి. ఇప్పటి కాలం యువత భగత్ పూరన్ సింగ్ గారి జీవితాన్ని ఆదర్శంగా, మాదిరిగా తీసుకోవాలి. ఈ రోజుల్లో మనం వ్యక్తిగత జీవితాలకే పరిమితమవుతున్న సమయంలో సమాజం కోసం కూడా కొంత సమయం కేటాయించాలని ఆయన జీవితం మనకు చెబుతుంది. సేవ చేయడానికి డబ్బు ఒకటే అవసరం కాదండి, మంచి మనసు ఉంటే చాలని ఆయన జీవితం ద్వారా నిరూపించారు. కాబట్టి శ్రోతలారా, భగత్ పూరన్ సింగ్ గారి జయంతి సందర్భంగా మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకి తోచినంత సహాయం చేయాలని సంకల్పిద్దాం. మానవత్వం, ప్రేమ, సేవ అనే సద్గుణాలను మన జీవితంలోకి ఆహ్వానిద్దాం. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు స్వయంవరం చిత్రానికి భువనచంద్ర సాహిత్యం, వందే మాత్రం శ్రీనివాస్ సంగీతంతో

0: ఉదిత్ నారాయణ్ స్వర్ణలత పాడిన పాట మీకోసం, వింటూ ఆనందించండి.
1: పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆహా, ఒక మధురమైన పాట వినేశారు కదా. ఇక ఆలస్యం చేయకుండా మరొక అంశంలోకి వెళ్ళిపోదాం. చిన్నారులంటే అమాయకత్వానికి ప్రతీక. వారి జీవితం ఆటపాటలతో చిరునవ్వులతో సాగిపోవాలి. కానీ ప్రపంచంలో గమనిస్తే ఇప్పటికీ పలుచోట్ల యుద్ధాలు, హింసాత్మక దాడులు, ఉగ్రవాదం, కుటుంబ కలహాల కారణంగా ఎంతోమంది చిన్నారులు తీవ్రంగా బాధపడుతున్నారు. అలాంటి అమాయకపు చిన్నారుల కష్టాలను ప్రపంచానికి గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం జూన్ నెల 4వ తేదీన అమాయకపు చిన్నారుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని గురించి ఐక్యరాజ్య సమితి వారు 1982 ఆగస్టు 19వ తేదీన ఒక ప్రత్యేక సభ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం జూన్ నెల 4వ తేదీన ఈ దినోత్సవం జరపాలని నిర్ణయించారు. ముఖ్యంగా లెబనాన్, పాలస్తీనా ప్రాంతాలలో జరిగిన యుద్ధాలు, దాడుల కారణంగా అనేక మంది అమాయకపు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే చిన్నారుల హక్కులను రక్షించడం, వారిపై జరుగుతున్న హింసను అరికట్టడం, యుద్ధాల వల్ల బాధపడుతున్న పిల్లలకు మానసికంగా, ఆరోగ్యపరంగా సహాయం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. నేటి కాలంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అని ఇప్పటికే చాలామందికి చిన్న సందేహం వచ్చి ఉండాలి. అవునండి, మీ సందేహం నిజమే. నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో యుద్ధాలు, ఉగ్రవాద దాడుల కారణంగా చిన్నపిల్లలు తీవ్రంగా బాధపడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే చిన్నారులు బాల కార్మికులుగా పనిచేస్తున్నారు. నేటి కాలం విద్యార్థులు, ముఖ్యంగా యువత, ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ఈ కాలంలో ద్వేషం, హింస వంటి భావాలను పక్కన పెట్టి ప్రేమ, శాంతి, మానవత్వం వంటి విలువలను అలవర్చుకోవాలి. పిల్లల హక్కులు ఏమిటి, బాల కార్మికత్వం ఎందుకు తప్పు, బాలలపై హింసను ఎలా అరికట్టాలి అనే విషయాలపై యువతకు యుక్త వయసు నుండే అవగాహన కలిగి ఉండాలి. సమాజంలో ఎక్కడైనా ఎప్పుడైనా పిల్లలపై అన్యాయం జరుగుతుంటే వెనువెంటనే స్పందించే ధైర్యం ఇప్పటి కాలం యువతలో ఉండాలి. అలాగే పేద పిల్లల చదువుకు సహాయం చేయడం, బాలల రక్షణపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి పనుల్లో యువత ముందంజలో ఉండాలి. ఈ దినోత్సవాన్ని ఉద్దేశించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక కార్యక్రమాలు చేపడతారు. పాఠశాలలు, కళాశాలల్లో సదరు విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాదండి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల వారు బాలల రక్షణపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా చేపడతారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలైతే అనాథ పిల్లలకు విద్య, ఆరోగ్య సేవలు, ముఖ్యంగా జీవించటానికి ఆశ్రయం కల్పిస్తూ వారికి కొత్త జీవితం కూడా అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి చిన్నారిని కాపాడటం మన కర్తవ్యం. పిల్లలపై హింసను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుందాం. అమాయకపు చిన్నారుల కన్నీళ్లు ఆగినప్పుడే ప్రపంచానికి నిజమైన శాంతి లభిస్తుంది. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు ఆపద్ బాంధవుడి చిత్రం నుండి మనసును ఉత్తేజపరిచే ఒక మధురమైన పాట మీకోసం. వింటూ ఆనందించండి. మీరు వింటున్న ఈ పాటకు సాహిత్యం సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి, ఆలపించిన వారు ఎస్పి బాలు, చిత్ర.

ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది.

0: ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: కార్యక్రమంలో చివరిగా సిపిఆర్పై అవగాహన వారాన్ని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. నేటి ఆధునిక జీవితంలో పలు అనారోగ్య సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, ఇలా ప్రమాదాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. చాలా సందర్భాలలో మన కళ్ళ ముందే గుండె సంబంధిత వ్యాధి కారణంగా ఉన్నచోటు ఉన్నట్టే కుప్పకూలిపోవడం వంటి సంఘటనలు గమనిస్తూ ఉంటాం. అలాంటి సమయంలో ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే సరైన ప్రథమ చికిత్స అందితే ఒక విలువైన ప్రాణాన్ని కాపాడే అవకాశం దక్కుతుంది. అందుకేనండి ప్రపంచవ్యాప్తంగా ప్రజల మధ్య అవగాహన పెంచేందుకు నేషనల్ సిపిఆర్ అండ్ ఏఈడి అవేర్నెస్ వీక్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ అవగాహన వారం అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు, దీని చరిత్ర ఏమిటి, ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. నేషనల్ సిపిఆర్ అండ్ ఏఈడి అవగాహన వారాన్ని ప్రతి సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ అవగాహన వారాన్ని మొట్టమొదటిసారిగా 2007 అమెరికాలో అధికారికంగా ప్రారంభించారు. ముఖ్యంగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ రెడ్ క్రాస్ వంటి ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా కలిసి సిపిఆర్ మరియు ఏఈడిపై ప్రజలకు సరైన శిక్షణ ఇవ్వాలని, అత్యవసర సమయంలో విలువైన ప్రాణాలు ఎలా కాపాడాలో ప్రజలకు తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి అప్పటి నుండి ప్రతి సంవత్సరం జూన్ నెల 1వ వారంలో ఈ అవగాహన వారాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అసలు సిపిఆర్ సిపిఆర్ అని మన వాడుక భాషలో అంటూ ఉంటాం. సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిజిసిటేషన్, అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు చేతులతో ఛాతీపై నొక్కుతూ రక్త ప్రసరణ కొనసాగించే అత్యవసర ప్రాణరక్షణ విధానం. అదేవిధంగా ఏఈడి అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలేటర్, ఇది గుండె సరిగ్గా పనిచేయనప్పుడు కరెంటు షాక్ లాంటిదిచ్చి గుండెను మళ్లీ పనిచేసేలా చేయడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా గుండెపోటు వచ్చినప్పుడు, స్పృహ కోల్పోయినప్పుడు సిపిఆర్ మరియు ఏఈడి చాలా ఉపయోగపడతాయి. ఈ అవగాహన వారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి సాధారణ వ్యక్తి కూడా ప్రాణరక్షణపై అవగాహన ఉండాలనే ఈ వారోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్కోసారి అత్యవసర పరిస్థితుల్లో ఆంబులెన్స్ వచ్చేలోపు సరైన సిపిఆర్ అందితే కొంత మేరకు ప్రాణం నిలిచే అవకాశం ఉంటుంది. అందుకేనండి ఈ అవగాహన వారం ద్వారా సిపిఆర్ ఎలా చేయాలి, ఏఈడి ఎలా ఉపయోగించాలని విషయాలపై ప్రజలకు చక్కగా అవగాహన కల్పిస్తారు. నేటి కాలం ప్రజలు, ముఖ్యంగా యువత, ఒక్క విషయం గమనించాలి. ఎక్కడైనా ఎప్పుడైనా ప్రమాదం సంభవిస్తే జేబుల నుండి ఫోన్ తీసి వీడియోలు ఫోటోలు తీయడం కాదండి, వెనువెంటనే స్పందించి అది మన సమస్యగా భావించి తక్షణ సహాయం చేయడం అలవర్చుకోండి. ఈ వారోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య శాఖలు, రెడ్ క్రాస్ సంస్థలు కలిసి ఉచిత సిపిఆర్ శిక్షణ శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పోలీస్ శాఖల వారు, అగ్నిమాపక శాఖ వారు ప్రజలకు ప్రత్యక్షంగా సిపిఆర్ ఎలా చేయాలో మాక్ డ్రిల్ వేసి చూపిస్తారు. చివరిగా ఒక్క మాట గుర్తుంచుకోండి, మనిషి జీవితంలో డబ్బు, ఉద్యోగం ఎంత ముఖ్యమో ఒక ప్రాణాన్ని కాపాడగలిగే జ్ఞానం కూడా అంతే ముఖ్యం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కార్యక్రమంలో చివరిగా ఏక్ నిరంజన్ చిత్రానికి మణిశర్మ సంగీతంతో సుచిత్ర, గీతామాధురి, హేమచంద్ర పాడిన పాట మీకోసం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన, పెసా చట్టం అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులపై విశాఖపట్నంలో రేపు జరగనున్న జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొనున్నారు. నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలోకి మరింత ముందుకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతిలోని సచివాలయంలో ఈరోజు జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశ వివరాలను రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ మొత్తం 35 అంశాలపై ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదించామని చెప్పారు. ఏపీ రిజర్వాయర్ల కేస్ కల్చర్ పాలసీ 2025 ముసాయిదాకు, ఏపీ ఏవియేషన్ పాలసీ 2026లకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కృష్ణానది తీరంలో అమరావతి ఐ ప్రాజెక్టు అభివృద్ధికి టెండర్లకు కేబినెట్ అనుమతిచ్చిందని, అదేవిధంగా అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు అనుమతుల మంజూరుకు మంత్రిమండలి అంగీకారం లభించిందన్నారు. విబీజీ రామ్జీ పథకాన్ని జూలై 1 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అమలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు మంత్రివర్గం ఆమోదం లభించిందని పార్థసారథి వివరిస్తూ,
1: అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం ITNC శాఖకు కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజ్, యూజర్ ఛార్జెస్ మరియు ఇతర వర్తించే ఛార్జీల నుండి మినహాయింపు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో బీచ్ శాఖ కోసం మొదటి దశలో సూర్యలంక బీచ్, చీరాల మరియు విశాఖపట్నంలో ఒక్కొక్క చోట 2 శాఖ పైలట్ ప్రాతిపదికన ప్రారంభించి ఫలితాల ఆధారంగా గుర్తించిన ఇతర తీర ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది.
0: వివిధ ప్రాంతాలలో పర్యటించి గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలు, రాజ్యాంగపరమైన రక్షణలు, ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించామని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ NCST చైర్మన్ అంతర్సింగ్ ఆర్య తెలిపారు. విజయవాడలోని వివంత గేట్వే హోటల్లో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, గిరిజన ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థితులను సమీక్షించేందుకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ NCST బృందం రాష్ట్రంలో పర్యటించిందన్నారు. రాష్ట్ర స్థాయి సమీక్షకు ముందు 2 నుంచి 3 రోజుల పాటు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు సేకరించడం కమిషన్ ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమియా సమస్య తీవ్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని, ఈ వ్యాధి నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా కళాశాలల్లో విద్యార్థులతో యువ సంవాద్ కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతలో ఆరోగ్య చైతన్యం, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం కోసం అవసరమైన సహాయ సహకారాలను అందజేయనున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ భీమవరం కలెక్టరేట్లో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో చెప్పారు. దేశవ్యాప్తంగా పీఎం గతిశక్తి పథకం కింద ఆర్ఓబీలు ఆర్యూబీలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పీఎం గతిశక్తి పథకంలో భాగంగా మంజూరైన ఆర్ఓబీ 379 నిర్మాణం కారణంగా మారంపల్లి గ్రామానికి ప్రస్తుతం ఉన్న రాకపోకల మార్గం మూసివేసే పరిస్థితి నెలకొనడంతో మారంపల్లికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి సుమారు

0: ఆర్ఓబీ 379 నిర్మాణం కారణంగా మారంపల్లి గ్రామానికి ప్రస్తుతం ఉన్న రాకపోకల మార్గం మూసివేసే పరిస్థితి నెలకొనడంతో మారంపల్లికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి సుమారు 1.20 ఎకరాల భూమి అవసరం అవుతుందని రెవెన్యూ అధికారులు గుర్తించారని చెప్పారు. మారంపల్లి సమస్యను స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన దృష్టికి తీసుకొచ్చారని, ప్రస్తుతం రహదారి నిర్మాణానికి అవసరమైన భూమి 22 ఏళ్లే ఉండటంతో జిల్లా కలెక్టర్ సీసీఎల్ఏకు ప్రతిపాదనలు పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. రహదారి నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో కూడా తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం నగరంలోని స్థానిక నోవటెల్ హోటల్లో సముద్ర ఆహార ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సుకి ఆయనతో పాటు కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, ఎస్పీ బఘేల్, కె రామ్మోహన్ నాయుడు కూడా హాజరవుతారు. 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. సాయంత్రం విశాఖ ఎకనామిక్ రీజియన్పై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నవచేతన బాల్యారంగ అభివృద్ధి స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమైందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గర్భధారణ నుండి 2 ఏళ్ల వయసు వరకు ఉండే 1000 రోజులు చిన్నారి జీవితంలో అత్యంత కీలకమైన కాలమని పేర్కొన్నారు. ఈ సమయంలో పిల్లల మెదడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రతి సెకనుకు దాదాపు 10 లక్షల న్యూరల్ కనెక్షన్లు ఏర్పడతాయని తెలిపారు. పిల్లల మెదడు అభివృద్ధిలో 80% 3 సంవత్సరాల వయసులోపు, 90% 6 సంవత్సరాల వయసులోపు పూర్తవుతుందని మంత్రి వివరించారు. అటువంటి పిల్లల్లో ఏవైనా సమస్యలు ఉంటే అంగన్వాడీల ద్వారా తల్లులు సమాచారం అందించాలని, తద్వారా వారి సమస్యలకు తీర్చేందుకు పరిష్కార మార్గం ఉంటుందని మంత్రి సంధ్యారాణి వివరించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆధ్వర్యంలో రేపు వాక్థాన్ జరగనుంది. ఉదయం 6:30 ఈ వాక్థాన్ విజయవాడ నగరంలోని ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుండి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు సాగి తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకుంటుంది. ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజాప్రసార రంగంలో ఆకాశవాణి సాధించిన చారిత్రాత్మక 90 ఏళ్ల సేవలను గుర్తు చేసే ఉద్దేశంతో ఈ వాక్థాన్ నిర్వహిస్తున్నామని కార్యక్రమ విభాగాధిపతి జి దివ్య తెలియజేస్తూ,
1: ఈ వాకథాన్ యొక్క ఉద్దేశం కేవలం నడక మాత్రమే కాదు, మన ప్రసారాల యొక్క విశ్వసనీయతను చాటిచెప్పడం మరియు ప్రజలతో మనకున్న దశాబ్దాల అనుబంధాన్ని పునరుద్ఘాటించడం, ఇంకా రేపటి తరం యువతకు ఆకాశవాణి విశిష్టతను పరిచయం చేయడం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ సంస్థకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు పాల్గొంటారు మరియు మా ప్రియతమ శ్రోతలను, నగర ప్రజలను పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ అన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిర ప్రియదర్శిని ఆడిటోరియంలో ఈరోజు ఎస్ఐఆర్ అమలుపై తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలకు చెందిన సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరణించిన వారితో పాటు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించారు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోకి మరింత ముందుకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రూములతో కొన్ని జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రూములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఈ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులపై విశాఖపట్నంలో రేపు జరగనున్న జాతీయ

0: సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక సాధన శర్మ. ఆదౌ ముఖ్యా వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్లీ నగరే వెన్సువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగయా సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. వయోవృత్తః చలచిత్ర నిర్మాత బహలాజ్ నిహలాని అద్య దివంగతః. అమెరికా దేశస్య ప్రతినిధి సభా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంపం ఇరాన్ దేశం విరుద్ధ్య అగ్రిమ సైన్య కార్యాచరణాత్ నిరోద్ధుం ప్రస్తావం స్వ్యకరోత్. కేరళ రాజ్యే దక్షిణ పశ్చిమ ప్రాబ్రిడః ఆగమనం. అపి చ గుజరాతస్య అహ్మదాబాద్ నగరే విశ్వ యోగాసన క్రీడా స్పర్ధా శృంఖలా ఇత్యస్య ఉద్ఘాటన సంస్కరణస్య ఆరంభః. వైశ్విక క్రీడా మార్గసూచ్యాం ఐతిహాసికం సోపానం. ఇదానీ వార్తా విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్లీ నగరే వెన్సువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగయా సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. ఉభాభ్యాం నేతృభ్యాం భారత వెనిజువేలా సంబంధానాం వివిధ పక్షా సమీక్షితాః. ఊర్జా సురక్ష వ్యాపార నివేశః ఔషధి నిర్మాణం స్వాస్థ్య సేవా పరివాహనం తథా నవీకరణీయ ఊర్జా క్షేత్రేషు సహయోగ విస్తారస్య ఉపాయాశ్చ చర్చితాః. వార్తాహరాన్ సంబోధయన్ రుద్రేంద్ర టండనః ప్రోక్తవాన్ యత్ ద్విపక్షీయ వార్తాః ఉభయోః దేశయోః సంబంధం సుదృఢీకరోతి.
2: आर्थिक सहयोग को सिर्फ ऊर्जा क्षेत्र तक सीमित न रखकर खनन, पशुपालन, परिवहन, कृषि उपकरण, ऑटोमोबाइल और दवा उद्योग जैसे क्षेत्रों तक विस्तारित करने पर चर्चा हुई. चर्चा का उद्देश्य ऐसे अवसर और तरीके तलाशना है जिनसे भारतीय कंपनियां वेनेजुएला के बाजार में सफलतापूर्वक अपना कारोबार बढ़ा सकें.
3: कैन एंटर द वेनेजुएलन मार्केट सक्सेसफुली.
1: డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగ ద్విదివసీయ భారత యాత్రయై హ్యః నవదిల్లీం ఆగత. అస్యా యాత్రయా మాధ్యమేన ఉభయోః దేశయోః ఆర్థిక ఊర్జా క్షేత్రయోః సహయోగః అధికః సుదృఢః భవిష్యతీతి అపేక్ష్యతే. విదేశమంత్రి ఎస్ జయశంకరః వెనిజువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహోదయ సహ సమమిలత్ ద్విపక్షీయ సహయోగస్య సుదృఢీకరణే ప్రదత్తం బలం. నవదిల్ల్యాం విదేశమంత్రి ఎస్ జయశంకరః అద్య ప్రాతఃకాలే వెనిజువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహోదయ సహ సమమిలత్. అస్మిన్ అవసరే ఉభయోః దేశయోః సంబంధానాం సుదృఢీకరణం వివిధేషు క్షేత్రేషు సహకార విస్తారశ్చ చర్చితః. వయోవృత్తః చలచిత్ర నిర్మాత తథా కేంద్రీయ చలచిత్ర ప్రమాణన మండలస్య పూర్వాధ్యక్షః బహలాజ్ నిహలాని అద్య ముంబై నగరే దివంగతః. సహ షట్సప్తతి వర్షీయః ఆసీత్. చలచిత్ర నిర్మాతృత్వేన అసౌ హతకడీ ఇతి చలచిత్రేణ స్వకార్య జీవనస్య ఆరంభం కృతవాన్. ఇల్జామ్ ఇతి చలచిత్రేణ అభినేత్రే గోవిందాయ ప్రముఖస్య అవసరస్య ప్రదానస్య శ్రేయః అపి తస్మై వర్తతే. పంచదశోత్తర ద్విసహస్రతమే వర్షే సహ కేంద్రీయ చలచిత్ర ప్రమాణన మండలస్య అధ్యక్షః నియుక్తః. అమెరికా దేశస్య ప్రతినిధి సభా రాష్ట్రపతిం డొనాల్డ్ ట్రంపం ఇరాన్ దేశం విరుద్ధ్య అగ్రిమ సైన్య కార్యాచరణాత్ నిరోద్ధుం ప్రస్తావం స్వ్యకరోత్. ఏషః చతుర్థః అవసరః అస్తి యదా ప్రతినిధి సభా తాభిః యుద్ధ సంబద్ధాభిః శక్తిభిః సీమితా భవేత్ ఇత్యర్థం ప్రయాసం కరోతి. సంస్కృత వార్తాయాః సంస్కరణం ఇదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమం ఏవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. భారతీయ ఋతు విభాగేన అద్య కేరళ రాజ్యే దక్షిణ పశ్చిమ ప్రాబ్రిడః ఆగమనస్య పుష్టి కృతా.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఏ పూట రేపటి కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ సాయంత్రం 6:35 రంగస్థలి కార్యక్రమంలో మయసభా ఘట్టం నుంచి సుయోధన ఏకపాత్ర అభినయం, అభినయులు శ్రీ డి కాసిం సాహెబ్, హార్మోనియం సహకారం అందిస్తారు శ్రీ జీవి నాగార్జున. అనంతరం జానపద గేయాలు విందాం. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో పాడి పశువులు మరియు కోళ్ల యాజమాన్యం గురించి బేస్తవారిపేట మండలం పూసలపాడు పశువైద్యులు డాక్టర్ ఏ నాగార్జున రెడ్డి గారితో పరిచయం. అనంతరం 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఇక 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో భారతదేశ ఎల్లలు సరిహద్దుల గురించిన వివరాలు తెలుసుకుంటాం. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు. 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ ఢిల్లీ నుంచి. 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈరోజు నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం వింటారు. 10:00 మధుర గీతాలు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల్లో ఉదయం పూట విందాం. 6:00 దేశభక్తి గీతం బృందగానం వింటారు. 6:05 హిందీలో వార్తా ప్రసారం. 6:10 భక్తి నింజని కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు వింటారు. అనంతరం నాత్యా కలాం గురించి వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఇస్లామియా సమాజంలో స్త్రీ హక్కులు ఈ అంశం గురించి శ్రీ మహమ్మద్ ఆసిఫ్ ఖాన్ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో మినుము సాగు వివరాల గురించిన అంశాలు. 6:44 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. 6:55 రేపటి ప్రసార కార్యక్రమాల వివరాలు. 7:00 దేశభక్తి గీతం బృందగానం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి. 7:15 ఉదయకిన్నెల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వివరాలు వింటారు. అనంతరం మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక పఠనం శ్రీమతి కె శైలజ. అనంతరం సినీ భక్తి గీతం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతామంజరి కార్యక్రమంలో భాస్కర్ భట్ల పుట్టినరోజు సందర్భంగా వివరాలు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వించాడు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర మహిళా సేవా సమాజం సభ్యులు సమర్పించే కథమ్మ కార్యక్రమం వింటారు. ఇక 10:12:40 10:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం. ఇవి రేపటి ప్రసారంలోని ప్రసార విశేషాలు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం రంగస్థలి. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో మయసభా ఘట్టం నుంచి సుయోధన ఏకపాత్రాభినయం పద్యాలు వింటారు. అభినయం శ్రీ డి కాసిం సాహెబ్, హార్మోనియం శ్రీ జీవి నాగార్జున. కార్యక్రమంలో

అవురా, ఈ రచనా చమత్కృతి ఏమియో కాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు కురు సార్వభౌముడైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది. మీరు నా నుడి లాలించి ఉండరు కదా. ఆహా, ఏమి వీరల రూప లావణ్యాతిశయములు, అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవ్వరు వయ్యుండను? ఓ ఈమీరలెవరు? ఇది ఏమి వీరు ప్రతివచనం ఇయ్యరు? ఓ ఈమీరలెవ్వరు? మీరు ఇచ్చట్టు ఉండవు గతంబేమి? నిమేషత్వమే లేదు. ఇవి సాలభంజికలు. ఏమి మయుని లోకోత్తర కళాకౌశలము, ఈ విచిత్ర రూపకల్పన! సభాభవనమున ఉద్యానవనమా? ఎంత రమణీయముగనున్నది. వివిధ ఫలభరానత శాఖాశిక తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్పవల్లీమ తల్లికా సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవణ్ మధుర నాస్వాదనార్ద్ర సంభ్రమద్ భ్రమర కోమల ఝుంకార నినాద మేధురంబు మేధుర మధుకర ఘర ఘనం శంకానర్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాప లాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబా. ఈ ఆరామ సౌకుమార్య

0: కంపురు భూపతికి రుత్త శోభలాపాదిచ్చి గర్భరామమును సాక్షకపరూప స్వచ్ఛంగ దండ ప్రామముచుట. నాకు అవమానము కాదా? దుర్మధము ధర్మజుండు యుక్తాయుక్త విచార విద్రుండై సార్వభౌముని సమక్షమున గానమైన లేక స్వేచ్ఛగా వారి ప్రణతులను గైకొనుటయా? యోజించిన కొలది నా మనంబున పట్టరాని క్రోధము వెళ్ళి విరిచి దుఃఫలంబకుచున్నది. ఇంకా ఇచ్చట నిలవజాల, ఇంకా ఇచ్చట నిలజాల. అదే కనపడు ద్వారమున నిష్క్రమించేదగాక. ఆ పాపిష్టి శిలాద్వార స్ఫటికము ఎంత బెట్టుగా కొట్టుకొని అవదో అవరోధజనుల పరిహాసము
1: పంచాలి పంచబట్టుగాని
0: ఉన్నత విఘటాట్టహాసము పరిహసించుటచుంటివి కదూ. ఇప్పటికిది పరిహాసము మాత్రమే. కాలోత్తరముల ప్రళయ భైరవ వికటట్ట విస్ఫూరిత పుగుడి ప్రభూత తీవ్ర వైశ్వానర ద్వార.

ఆ మంతకీకృత పరిహాసావమానమున ప్రాణ పరిత్యాగమున నించుటయా, లేక ఆ పరిభవమునకు తలయొగ్గి జీవించుటయా? సప్తసాగర వేలావలయుత వసుంధరావలయమునకెల్లా నేక ఛత్రాధిపత్యమును వహించి అప్రదీప ప్రతాపమున చండ శాసనుండయలనారు నా ఎట్టి రాజన్య చూడమని ఎవ్వడెట్టి హేయముకు దుర్భరంబునకు అంగీకరించును? ఆ పోనిమ్ము, ఈ అవమానమును భరింపజాలక దుర్మరణమునకే సాహసింతమనను ప్రయోజనమేమి? ఏమి అభిమానధనుండకు సుయోధన సార్వభౌములక అవమానము? ఆ దుర్జాతి సిద్ధాంతమున లజ్జా విహీనత పరిహసించిన పరిహసించునుగాక. నాయంతటి వానికి అవమానము తటస్థించురా. మహాగజేంద్రము మార్గమును తెరుచుండ కుక్కలు ఎన్ని మురుగుటలేదు. నేనెన్ని విధముల నా అంతరాత్మకు సరిపెట్టు కొందమన్నను ఈ వార్త ఎట్టైన లోకమున వెల్లడిగాక మానదు. దురక్తీర్థకముఖ దురక్త ప్రతిపాదకు లోకుల నేకులు అనేకులు తలంపక మానరు, ఆ పెమ్మట నన్ను సందేహింపక మానరు. సుయోధన సార్వభౌముని జీవితమున ఈ కలంకము స్థానం ఏర్పరచుకొనక మానదా? అపసయమున జీవించి ఉండుట కంటే మరణము సర్వవిధముల శ్రేయోదాయకంబు. మరణము సర్వవిధముల శ్రేయోదాయకంబు. పోనిమ్ము, నా ప్రాణ పరిత్యాగానంతరమునైన ఈసడి తప్పున మానిని పరిహాస పాత్రుండకు మానవపతి చరిత్రమని రేపటి నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదా? కావున మరణము సర్వవిధముల గర్హితంబు. కావున మరణము సర్వవిధముల గర్హితంబు. జీవించుండదమనను, జీవించి ఉండదమనను పరనారి పరిహాస పంక కలంకిత జీవనుండనై మనీయుడయు దుర్భరంబు. ఏమి చేయదు, ఏమి చేయదు? అచేతనమగు భూపరాగమి పాదహతి సైపజాలక మానవుని మూర్ఛ మతిలో ఇంచి తన పగను తీర్చుకొని తుండ సచేతనునై సబలుండనై సార్వభౌముడనైన నేను ఒక్క అడుది ఎలరించిన యవజ్ఞతకు ప్రతీకారము కావించి నా పౌరుషమును స్థిరపరచుకొన జాలనే

కట్టా కట్టా, నా అవమానములకు అన్నింటికీ కారణభూతమైనది ఆ మయసభయే కదా. నా క్రోధమునకు ఇనుగుపట్టయదీను ఆ మయసభయే కదా. తుదకు నా జీవితము నిట్టి విషమస్థితికి ఆక్రమింప చేసినదీను ఆ మయసభయే కదా. ఏమి కాల వైపరీత్యము, ఏమి కాల వైపరీత్యము! తొట్ట తొలితని రాజసూయమే లేకుండినా ఇంత యుట్టిపాటు పుట్టనే పుట్టదు కదా. ఔరా ఔరా, నీ ధర్మజ రాజసూయము సుయోధన సార్వభౌముడు అభిమాన పుష్పోభవన నిర్మూలమునకు విషవాయు శత్రుక్షం పైనదే. దురాత్ములు, యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు, రాజనీతి బాహ్యులు, పరవంచనాసక్తులనగు ఆ పాండవులు పిలిచినంతనే నే నేల ఆ రాజసూయాధ్వరం మనకు అరుగవలే. పోయితిని పో, నాకేళ ఆ పాడు మయసభా సందర్శనేచ్ఛ అంకురించవలే. అంకురించబో, నేనేళ అందందు తిరుగాడి అవాచ్యములకు అవమానములకు లోను కావలే. లోనైతిని పో, ఆ సమయమున పాపిష్టి నిష్కారణముగ నన్నేల పరిహసించవయా. ఈ స్థితిగతులను బట్టి చూడ, నన్నా బంధకి చే వంచింపచేయుటకై ఆ పాండవ హతకులు ఈ దురుద్యోగ వ్యాజమ్మున నన్నింద్రప్రస్థపురమునకు పిలిపించినట్లు తోచుచున్నది. నిశ్చయముగా నా దురాత్ములే దురుద్యోగ సంగతాత్ములే కానిచో కేవల స్వభావలోక తత్పరునకు నన్ను వారేల నిరర్చకముగా పరిహసించారు. తెలిసినది, నిశ్చయముగా నా దురాత్ములి నిత్యముగా దురాత్ములి సంగతాత్ములే కానిచో కేవల సభలో ఒక తత్పరునకు నన్ను వారే నిరక్షకముగా పరిహసించవలే. ఈ కుటిలోపాయం బయనుట నిశ్చయము, నిస్సంశయము. ఎంత మోసము, ఎంత కౌటిల్యము, ఎంత దుండగము! ఓరి పాపిష్టులారా, పాండు గర్భోపార భూతులారా, ఏమి నా వెర్రి! అభిజాత్యమునందు దృష్టి సారింపక, ఆత్మగౌరవమునందు గురి నిల్పక, సార్వభౌమ పదములైన తలంపక, నేనెట్టి అవ్యక్తాలోచనమునను పడి కొట్టుకొనుచున్నాడా? నవఖండ భూమండలాధిప మకుట తటకటి తమని గురుని నిరంతర నీరాజత నిజ పాద పంకేరు ఉండనై సింధురాచ్య తుష్టయ పరివేష్టిత వసుంధరాభార ధూర్మకుండనై పరరాజపద సంహారణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై పదునాలుగు భోరం ములొక్క పెట్టు నెత్తి వచ్చినను నొక్కడం బంజాలు ప్రచండ ప్రతాప ప్రభాసిదులకు నూర్గురు సోదరులకు అగ్రతుండనై చెండతర పరక్రమోత్సవులపై దిగంత విశ్రాంతి సత్యస్వలేశతమై అభిమాన వల్ల రీబందీకృతమై నిష్కలంకమై జగంబర పేరని కనుగొన్న సుక్షత్రువంశం ఎనిచి అనేక అక్షౌని చదువు సమూహమునకు అధినాథునకు నాకు ఈ ప్రపంచమున ఎయ్యదే సాధ్యము, ఎయ్యదే సాధ్యమా! ఇప్పుడే పోయి ఆ దురాత్మల చించి చెన్నాడరా, ఆ పురంబు భస్మీపడము గావించరా. ఆ పాపిష్టి నా పాంచాలి ఎంత రాణి మహాపదముల ముంచెదా. నా మనోవికల్పమునకు కారణమైన ఆ మయసప విధ్వంసమరక్షదా. ఒరి పాపిష్టులారా, పాండవ హతకులారా, సుయోధన సార్వభౌముండు అభిమాన ధనుండనియు బంధుకుండనియు మీదు మిక్కిలి మీయట్టి సామంత మాత్రులకు అనేకులకు శాసకుండననియు నేను తలంపురైతిరి. అప్పుడే మీ దుర్మదాంతత్వము మీదు కన్నులకు ఎగదట్టెనా? అప్పుడే యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనము నశించరా? ఆ

అగును, అల్పపు సిరి కన్నుల కాననిచ్చునా? ఎట్టెట్టులోనొక్క రాజసూయమును నిర్వహించదుమి కదా అని కన్నును మెన్నును కానకున్నారే. ఇంత మాత్యమున ఇంత మిచ్చిపాట. కానిండు, ఈ సుయోధన క్రోధాగ్నికి దూది పొంగలు కాకపోవునా మీ దుర్దౌశ్యములు? ఈ సుయోధనకు ఇష్టాభూతమునకు ఆహుతులు కాకపోవునా మీ హృదయపిండములు? ఈ సుయోధన చక్రవర్తి ఇష్టాగ్రహమునకు పానీయములు కాకపోవునా మీ కవోష్ట రక్త ప్రవాహములు? ఈ శౌర్య రాశి దుర్వార శౌర్య చండ మార్తండ యక్షకరంపులకు కపలము కాకపోవునా మీ ఏమీ కండ క్రోభు భవన్ మనోగత దౌర్యాత్మ వారి వాగ విభంజన సమర్థ ప్రభంజనము కాదా ఈ పురాణమని క్రోధము? భవద్రుదయ సంవృత గర్వ పర్వతోన్మూలన క్షణ వజ్రాయుధము కాదా ఈ చక్రవర్తి క్రోధము? భవచిత్తాపవి సంచరద్దు రూపమత్త మాతంగ వక్ష కవాట విపాట నపాట నోదద్ర సింహ కిశోర కరాచల కాచరములు కావా ఈ కురుముక్కిని అద్భుతోపాయ పరంపరలు? ఒరీ రాజకుల పంచల్లారా, మిమ్ములను ఇంకా ఇంద్రప్రస్థ బ్రహ్ముల నిలువరిచ్చిన నే సుయోధనుడనేరా? కట్టు పుట్టమల సైతం ఊడలాగించి నట్టడవుల గుట్టలు పాలు కావించి చెట్టులను పట్టింపకున్నా నే దుర్యోధనుడనేనా? సకల రాజ సమక్షమున నిండు సభా మధ్యమున పత్తి సమేతముగా మీ మాన మారడివో చేయకుండిన భూమండలమున ఇంకను సుయోధన చక్రవర్తినని పిలిపించుకుందునే. పాండవాంకుర మారణ హోమమునకై హృదయ కుండమున క్రోధాగ్ని ప్రజ్వలిల్లుచున్నది, నలుదెశల ఆక్రమించుచున్నది. మంత్ర పాఠకులు లేరే ఏమి కర్తవ్యము? ఈ అవమాన సంజనిత సంతాపం అవార్యమైనను నన్ను నిలిచిన చోట నిలువనిచ్చుట లేదు. ఏమి చేయదు దుర్వార దర్వీకర నిర్వాంత విష వాక్షి కీలలకైనా తాళి ఉండవచ్చును, కాని ఈ దుర్వ్యతకు తాళి ఉండుట దుర్ఘటము. కాల కంఠ బాల నేత్రాభీల కీలి కీలా కలాపమ్మునకైన వచ్చి ఉండనగురు, కాని ఈ నివారణ దారుణ తోటపమ్ము దుస్సరము. ప్రళయ సమయ సముత్ండ దండసర చండాతి చండ దండ పాతమ్మునకైన చైపనగురు, కాని భీషణాతి భీషణమ్మకు ఈ శోషణమ్మున వచ్చుట దుస్సరము.

దేహ మహా మా పాదమస్తకములు మంటలగిచున్నవి. ఈ పరితాపమునకు అంతమెప్పటికి? ఈ పరితాపమునకు అంతమెప్పటికి? ఔరా ఔరా, దరిద్రుని ఆత్మ సంతృప్తికై నువ్వు మితమును గాని నా ఈ పరితాపమునకు మేర లేకున్నదే. ఏమి కర్తవ్యం? ఇంకా నువ్వు కర్తవ్యాకర్తవ్య విచారణమా? కర్తవ్యాకర్తవ్య విచారణము లేదు, పాప పుణ్య వివక్షత లేదు, కీర్తపు కీర్తులు లేవు, కారణాకారణములు లేవు, బంధుత్వ బంధుత్వములు లేవు, భయము లేదు, భక్తి లేదు, పాండవేయ నిష్ఠుర ప్రకల్పిత త్రిశూలోత్కట్టిత కౌరవ వంశ వక్షణ పరకంఠీరవంబు యథేచ్ఛ విహార వ్యవహారముల నవ్వ మత్త ఉత్తి.

0: ఇంతవరకు మయసభ కట్ట నుంచి సుయోధన ఏకపాత్రాభినయం పద్యాలు విన్నారు. అభినయం శ్రీ డి కాసిం సాహెబ్, హార్మోనియం శ్రీ జీవి నాగార్జున.
1: కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ஜா பப்பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரேயோபிலாஷி சை பால்
3: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: కార్యక్రమంలో ఈ రాత్రి 9:30 మళ్ళీ విందాం. ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం. రాత్రి 7:15 వేసవిలో పాడి పశువులు మరియు కోళ్ళ యాజమాన్యం గురించి బేస్తవారిపేట మండలం పూసలపాటు పశువైద్యులు డాక్టర్ ఏ నాగార్జున రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఇచ్చారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికు దక్షిణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాలలో కొత్త సహకార అవకాశాలను గురించి చర్చించారు. ఈ చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ రుద్రేంద్ర టాండన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనిజులా ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని అన్నారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనిజులా భావిస్తోందని అన్నారు. ఇంధన భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశుసంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమోటివ్ రంగం, ఫార్మాసూటికల్స్తో పాటు మైనింగ్ వంటి రంగాలలో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని పేర్కొన్నారు.
1: Economic partnership to other areas, not just in the energy sector, but also in areas like mining, animal husbandry, transportation, agriculture equipment, automotive sector, and pharmaceuticals, to try and work out ways in which Indian commercial entities can enter the Venezuelan market successfully.
0: Shillonglo ee roju jarigina North Eastern Council ఎన్ఈసి 73వ ప్లీనరీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని అన్నారు. ఒకప్పుడు వివాదాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం అభివృద్ది అవకాశాలకు కేంద్రంగా మారిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించడంలో ఎన్ఈసి కీలకమైన వ్యూహాత్మక సంస్థగా పనిచేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతాలను అభివృద్ది చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఆమోదం తెలిపారు. వైద్య, నిర్మాణ ప్రాజెక్టులతో కూడిన రక్షణ సేవల సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు మార్గదర్శకాలను కూడా ఆయన విడుదల చేశారు. ఈ సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు ద్వారా ప్రస్తుత సంవత్సర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా 1,25,000 కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు సులభతరం అవుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు పలు మంత్రిత్వ శాఖలు, సంస్థల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల పనితీరును తాను సమీక్షించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సౌర ఫలకాల ఏర్పాటులో నిర్దేశించుకున్న లక్ష్యంలో దాదాపు 80% ఇప్పటికే పూర్తయినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 53,000కు పైగా ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లను అమర్చినట్లు, వీటి ద్వారా మొత్తం 855 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించినట్లు ఆయన తెలియజేశారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు న్యూఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రయాణికుల వాహన రంగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని అన్నారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఇథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
2: India's flex fuel journey expands from two-wheelers to four-wheelers, and this transition is significant. Today, India has over 30 crore two-wheelers on the road, but we also have 37 lakh passenger

0: the vehicles representing family mobility and the future of personal transportation. When flex fuel technology enters this segment at scale, the impact multiplies dramatically. This is the beginning of a new chapter in India's energy transition.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల ఒకేసారి బడ్జెట్ మద్దతును అందించాలనే కేంద్ర మంత్రివర్గ నిర్ణయం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రోహిత్ రాజ్ తెలిపారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన అసాధారణ ప్రపంచ ఇంధన ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నుండి ప్రయాణికులను రక్షించడానికి, విమాన సర్వీసుల స్థిరత్వాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని అన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు తగినంత నిల్వలు ఉన్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ఎక్కడా ఎల్పీజీ పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని చెప్పారు.
2: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG, natural gas remain stable and adequate stocks of petrol, diesel, LPG are available in the country. Our refineries are operating at optimum level. As far as domestic cooking LPG gas is concerned, no dry out has been reported on the LPG distributorship. Around 99% of the bookings are now online and 96% of the deliveries are
1: పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి, ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాసే అక్రమాలను నిరోధించడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ధి చేసింది. ఇటీవల జరిగిన సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు 2026లో కమిషన్ ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారం నింపే సమయంలో అప్లోడ్ చేసిన ఫోటో, అడ్మిట్ కార్డుతో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థి ఫోటో ఒక్కటేనని నిర్ధారించడానికి ఈ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ సహాయపడుతుంది. ఈ ఏర్పాటు గురించి యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, అక్రమాలకు తావులేని విధంగా పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ తీసుకున్న సరికొత్త అడుగని చెప్పారు. పాలనను మెరుగుపరచడంలో, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేర్చడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన 12 ఏళ్ల సంస్కరణల వేడుక రిఫార్మ్స్ ఉత్సవ్లో ఆయన ప్రసంగించారు. సాంకేతికతను ఉపయోగించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లబ్దిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడానికి మంత్రిత్వ శాఖలకు సాధ్యపడిందని మంత్రి పేర్కొన్నారు. విమాన ఇంధన ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ విమానయాన సంస్థలు స్వాగతించాయి. ఈ నిర్ణయం భారత విమానయాన రంగానికి ఎంతో అవసరమైన మద్దతును అందిస్తుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రస్తుతం విమాన ఇంధన ధరల్లో విపరీతమైన అస్థిరత నెలకొన్న నేపథ్యంలో విమానయాన సంస్థల దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు స్థిరమైన ధరల్లో ఇంధనాన్ని అందించేందుకు వీలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ విమానయాన సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపాయి. కేరళలో ఈరోజు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. సాధారణంగా కేరళలో ఈ నెల 1వ తేదీనే ఋతుపవనాలు ప్రారంభం కావాల్సి ఉండగా ఈసారి 3 రోజులు ఆలస్యంగా వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 9వ తేదీ వరకు కేరళ, మాహే ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ

0: అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ధి చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో పాడి పశువులు మరియు కోళ్ల యాజమాన్యం గురించి బేస్తవారిపేట మండలం పూసలపాడు పశు వైద్యులు డాక్టర్ ఏ నాగార్జున రెడ్డి గారితో పరిచయం విందాం.
1: రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో వేసవిలో పాడి పశువులు మరియు కోళ్ల యాజమాన్యం గురించి తెలియజేయడానికి బేస్తవారపేట మండలం పూసలపాడు పశు వైద్యాధికారి డాక్టర్ ఏ నాగార్జున రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్. రేడియో వింటున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు.
1: ఓకే సార్, మరి ఇవాల్టి కార్యక్రమంలో వేసవిలో పాడి పశువులు మరియు కోళ్ల యాజమాన్యం అనేటువంటి ఈ ముఖ్యమైన అంశం గురించి మరి రైతు సోదరులకు తెలియజేద్దాం సార్. అంటే ముందుగా ఎండలు మరి ఎక్కువగా ఉన్నాయి, ఈ సమయంలో మూగజీవాలను ఎలా కాపాడుకోవాలో తగిన సలహాలు సూచనలు ఇవ్వడానికి మరి మిమ్మల్ని మా స్టూడియోకు ఆహ్వానించడం జరిగింది సార్. కాబట్టి మరి ఈ యొక్క వేసవిలో పాడి పశువులు మరియు కోళ్ల యాజమాన్యంలో భాగంగా డాక్టర్ గారు, ప్రస్తుతము ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉంది, మరి ముఖ్యంగా మన మార్కాపురం లాంటి మెట్ట ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, గాలిలో కూడా మరి తేమ చాలా తక్కువగా ఉంటుంది, ఈ వాతావరణం పశువులు కోళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాలు ముందుగా తెలియజేయండి సార్.
2: నమస్కారం సార్. మంచి ప్రశ్న అడిగారు. మనలాంటి మెట్ట ప్రాంతమైనటువంటి మార్కాపురం, ఈ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు ప్రతి వేసవి కాలంలో పశువులకు పెద్ద సమస్య లాంటిది. మరియు ముఖ్యంగా కోళ్ళల్లో ఈ తేమ గ్రంథులు అనేటువంటివి అసలు ఉండకపోవడం వల్ల అవి ఈ తీవ్రమైన వేడికి తట్టుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. మిగిలిన పశువులకు కొద్దిగా తేమ తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అవి బాడీలో ఉన్నటువంటి తేమ ద్వారా కొంత వేడిని బయటికి విసర్జించడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా ఈ వేసవి కాలం ఎక్కువగా ఎండలు ఉండడం వల్ల ఈ ఎండ తీవ్రతకి ఎక్కువగా లోనవ్వడం వల్ల కోళ్ళల్లో అయితే మనకి గుడ్ల శాతం తక్కువ అవ్వడము, పశువులలో అయితే గణనీయంగా పాల దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. మనకు మరీ ముఖ్యంగా మనలాంటి మెట్ట ప్రాంతంలో ఈ ఉత్పత్తి తగ్గడం వల్ల జీవన ఉపాధి అనేటువంటిది రైతులు అగ్రికల్చరు వ్యవసాయము వ్యవసాయ అనుబంధ శాఖలైనటువంటి పశువులను పెంచుకునే చాలామంది రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. సో ఈ ఎండ తీవ్రత వడదెబ్బ అనేటువంటిది రైతు సోదరులు ఎలా గుర్తించాలి అంటే, అవి వడదెబ్బకు గురి అయినప్పుడు నోటి నుంచి చొంగ కారడము, ఆయాసపడము, మేత తినకుండా ఉండడము, విపరీతంగా గసబెట్టడం లాంటి లక్షణాలతో తీవ్రంగా అసౌకర్యానికి గురవుతుంది. ఇలాంటి పశువులను వెంటనే వేరు చేసి వాటికి చల్ల నీరు మంచి నీడ ఉన్నటువంటి షెడ్లకు తీసుకెళ్లడం వల్ల మనము కొంత ఉపశమనం పొందవచ్చు.
1: ఓకే సార్, మరి ఈ ఎండ తీవ్రతలో పశువులైతేనేమి ఈ కోళ్ళైతేనేమి వాటి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు రైతు సోదరులకు చెప్పడం జరిగింది. మరి ఇందులోనే పశువులు ఎండ బారిన పడకుండా ఉండాలంటే ముఖ్యంగా పశువుల పాకలు లేదా ఈ షెడ్ల విషయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తక్కువ ఖర్చుతో చేసుకునేటువంటి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాలు తెలియజేయండి సార్.
2: తక్కువ ఖర్చుతో పశువుల పాకల షెడ్లు నిర్మించడం అనేటువంటిది రైతు సోదరులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయము. ఎందుకంటే ఈ ఎండాకాలంలో మనకు ఎండ తీవ్రతను తగ్గించడానికి పాకల షెడ్లు అనేటువంటివి ప్రధానంగా భూమిక పోషిస్తాయి. ఈ పాకల షెడ్ల విషయంలో రైతులు ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా వాళ్లకు ఆ చుట్టుపక్కల అడవి ప్రాంతంలో కానీ లేకుంటే పొలాలలో కానీ వేస్ట్గా ఉన్నటువంటి గుబురు, ఆకులు, టెంకాయ కొమ్మలు ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి పాకల రేకుల చెట్ల మీద 5 నుంచి 6 ఇంచుల మందంలో కప్పి ఉంచడం వలన ఎండ తీవ్రత అన్నటువంటిది గణనీయంగా తగ్గించడంతో పాటు పాల దిగుబడి అలాగే గుడ్ల ఉత్పత్తిని కూడా పెంచవచ్చు. ఇంకొక మరీ ముఖ్యంగా మనలాంటి ఎక్కువ గోడలతో నిర్మించినటువంటి పాకల షెడ్ల విషయంలో రైతులు కొద్దిగా ఖర్చు గీతి పెట్టుకోగలిగితే బయట సైడు

0: ఎక్కువ తెల్ల సున్నము, లోపల సైడు నల్ల రంగులో ఉన్నటువంటి ఈ కోటింగ్ వేయడం వలన ఎండ తీవ్రత అనేటువంటిది దరిదాపుగా 80 నుంచి 90% వరకు తగ్గించవచ్చు. ఎండ తీవ్రత తగ్గించడం వలన వడదెబ్బ నుంచి పశువులను కోళ్లను మనము కాపాడుకోవడంతో పాటు వాటి నుంచి వచ్చేటువంటి సమస్యలను తగ్గించవచ్చు. అలాగే మనకు రైతులకు ఆర్థికంగా కూడా చాలా మేలు చేకూరుతుంది. ఈ పాకల చెట్లు నిర్మాణం అనేటువంటిది ఎండాకాలంలో మనకు మేనేజ్మెంట్ యాక్టివిటీస్లో ముఖ్యమైనది.
1: ఓకే సార్, మరి చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు. మరి ఇందులోనే వేసవిలో నీటి యాజమాన్యము ఎంత ముఖ్యమో మనకు తెలిసిందే. మరి పశువుల త్రాగునీటి విషయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియజేయండి సార్.
0: వేసవి కాలంలో ఎండ తీవ్రతకు చెమట ద్వారా ఎక్కువ నీరు బయటికి వెళ్ళడం వలన పశువులకు శరీరంలో నీటి శాతం అనేటువంటిది చలికాలంతో పోలిస్తే గణనీయంగా తగ్గడం జరుగుతుంది. 10 నుంచి 20% మామూలుగా తాగే మంచినీటి యొక్క సరఫరాలో పెంచవలసి ఉంటుంది. అందాజుగా ఒక్కొక్క పశువుకు రోజు 70 నుంచి 100 లీటర్ల వరకు అవసరమవుతుంది. వాటి యొక్క బరువును ఆధారంగా ఇవి ఇంకా ఎక్కువ కూడా పెరగవచ్చు. సో ప్రతి రైతు వేసవి కాలంలో క్రమం తప్పకుండా వాటికి చల్లటి ఆరోగ్యకరమైనటువంటి నీరు అందించడం వలన వడదెబ్బ నుంచి కాపాడుకోవడంతో పాటు వాటి నుంచి వచ్చేటువంటి పాలు గుడ్ల యొక్క ఉత్పత్తిని కూడా గణనీయంగా పెంచుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఎండాకాలంలో పశువుల యొక్క నీటి తొట్లు అనేటువంటివి వేడికి గురి కాకుండా వాటిని ఎప్పటికప్పుడు చెట్ల కింద కానీ షెడ్ల కింద కానీ పెట్టుకొని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకొని చల్లనీటి ఇవ్వడం వలన కొంతవరకు వేడి తీవ్రత నుంచి పశువులను కాపాడుకోవచ్చు. అలాగే కోళ్ళ విషయాలకు వస్తే కోళ్ళు అనేటువంటివి వాటికి స్వేదగ్రంథులు అసలు ఉండకపోవడం వలన వాటికి ఇంకా వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వాటికి అందించేటువంటి వాటర్ కూడా మనము క్రమం తప్పకుండా మనము చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పైపులో ఉన్నటువంటి వేడి నీళ్ళను ఎప్పటికప్పుడు పంపించుకొని తర్వాత ఆరోగ్యకరమైనటువంటి మంచి చల్లటి నీళ్లను కోళ్ళకు అందించవలసి ఉంటుంది.
1: ఓకే సార్, మరి వేసవిలో నీటి యాజమాన్యం గురించి కూడా రైతు సోదరులకు మరి చక్కగా తెలియజేశారు. మరి ఈ కార్యక్రమంలోనే చాలా చక్కటి సలహాలు ఇస్తున్నారు నీటి తొట్ల గురించి, పశువులను మరి సన్న జీవాలను కూడా ఎలా కాపాడుకోవాలి అనేటువంటి విషయాలు. మరి ఇకపోతే మేత విషయానికి వద్దాం సార్. మరి మేతలో ముఖ్యంగా ఈ ఎండాకాలంలో పశువులకు మేత వేసే విధానంలో ఏమైనా మార్పులు చేయాలా? మరి పచ్చి గడ్డి దొరకని ఈ సమయంలో పోషణ ఎలా ఉండాలి? మరి ఎలాంటి పశు పోషణ చేయాలి అనేటువంటి విషయాలు తెలియజేయండి సార్.
0: మనలాంటి వర్షపాతం తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా వేసవి కాలంలో పచ్చిమేత లభ్యత అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. పచ్చిమేత లభ్యత ఉండడం వలన పశువుల మీద అది తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మనకు ప్రధానంగా పాలు ఇచ్చేటువంటి గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఎక్కువగా పచ్చిమేత ఆధారపడి అవి ఎక్కువ దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. వేసవి కాలం వచ్చేసరికి పచ్చిమేత లభ్యత అనేటువంటిది పొలాలలో బయట అడవిలో తక్కువగా లభ్యత కావడం వలన తీవ్రమైన కొరత అనేటువంటిది రైతు సోదరులు ఎదుర్కోవడం జరుగుతుంది. దీని నుంచి అధిగమించడానికి పచ్చిమేతకు సమానంగా పోషకాలు అందించేటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులను రైతులు అవలంబించడం వల్ల వేసవిలో మేత కొరత అనేటువంటిది తగ్గించుకోవచ్చు. ప్రధానంగా వేసవిలో మనం ఇచ్చేటువంటి మేత ద్వారా వాటికి అరిగే క్రమంలో బాడీలో ఎక్కువ వేడి పుట్టడం వలన బయట ఉన్నటువంటి వాతావరణానికి ఇంకా వేడి ఎక్కువ ఇదయ్యి అవి వడదెబ్బకు గురవుతుంది. మనం ఇచ్చేటువంటి ఆహారంలో అవి అరిగే క్రమంలో వేడి తక్కువగా పుట్టే ఆహారాలు వాటికి సమానంగా మనము మంచినీరు సరఫరా చేయడం వలన కొంతవరకు వడదెబ్బ నుంచి మనము కాపాడుకోవచ్చు. మనకు ఎక్కువ ఎండుమేత లభ్యత వస్తుంది కాబట్టి ఆ ఎండుమేతలో పోషకాలు తక్కువగా ఉండడం వలన మనకు యూరియా, కొన్ని మినరల్స్ ఇలాంటివి ఆ వాటర్ ఆ ఎండుగడ్డి మీద చల్లి ఇవ్వడం వలన వాటికి పోషక లోపాలు అనేటువంటివి నివారించడంతో పాటు పాల దిగుబడిని కూడా మనం పెంచవచ్చు. అలాగే మనకు నీటి తొట్లలో బెల్లము, ఎలక్ట్రోలైట్స్, ఉప్పు ఇలాంటివి క్రమం తప్పకుండా వేయడం వలన అవి బాడీలో పోషక లోపాల నుంచి కాపాడుకోవడంతో పాటు ఎక్కువ వడదెబ్బ నుంచి కూడా ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవడం జరుగుతుంది.
1: ఓకే సార్, బాగుంది. మరి ఈ మేత విషయంలో కూడా ఈ ఎండాకాలానికి సంబంధించి పశువులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు కూడా రైతు సోదరులకు చక్కగా తెలియజేశారు. మరి ముఖ్యంగా సార్, ఈ ఆవులతో పోలిస్తే గేదెలు ఎండను అసలు తట్టుకోలేవు అంటారు. మరి దీని కారణం ఏంటి? వాటిని చల్లబరచడానికి ఏమన్నా ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా?
0: మనకి ప్రధానంగా మన యొక్క ప్రాంతంలో పాలకు గేదెలు ఎక్కువగా రైతు సోదరులు పెంచుకోవడం జరుగుతుంది.

0: గేదెలతో పాటు ఆవులు కూడా పెంచుకోవడం జరుగుతుంది. ఆవుల యొక్క శరీరం మనకు తెల్లగా ఉండడం వలన అవి ఎంతో కొంత ఎండ తీవ్రతను తట్టుకునే శక్తిని అవి పెంపొందించుకుంటాయి. కానీ గేదెల విషయాలకు వచ్చేసరికి వాటి యొక్క శరీరం యొక్క కలరు నల్లగా ఉండడం వలన ఆ యొక్క వేడి అనేటువంటిది వాటి మీద పడినప్పుడు ఎక్కువగా వాటిని ఆ వేడిని గ్రహించడం వలన నల్ల శరీరం కారణంగా అవి ఎక్కువగా వడదెబ్బకు గురవి అవి తీవ్రమైనటువంటి పాల దిగుబడిని తగ్గించడం జరుగుతుంది. సో ప్రధానంగా దీనికి మనకు స్వెట్ గ్లాండ్స్ అంటే స్వేదగ్రంథులు, మన శరీరంలో ఉన్నటువంటి వేడిని తేమ ద్వారా స్వేదగ్రంథుల ద్వారా మనం బయటికి పంపించడం జరుగుతుంది. ఇలాంటి గుణము గేదెలలో తక్కువగా ఉంటుంది, ఆవులలో ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎండకు గేదెలు ఎక్కువగా వడదెబ్బకు గురవ్వడం జరుగుతుంది. దీనిని నివారించడానికి రైతు సోదరులు గేదెలను ఎండాకాలంలో 2 నుంచి 3 సార్లు వాటిని నీటిలో తడపడం లేదా నీటిలలో కొద్దిసేపు వాటిని ముంచడం లాంటివి చేయడం వలన ఈ యొక్క వడదెబ్బ నుంచి వాటిని గణనీయంగా కాపాడుకోవడంతో పాటు మనము దిగుబడిని కూడా తగ్గకుండా జాగ్రత్త పడవచ్చు.
1: ఓకే సార్, మరి ఈ యొక్క ఆవులతో పోలిస్తే అంటే ఆవులు తెల్లగా ఉంటాయి, మరి గేదెలు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి వాటికి తేడాలు, వాటి ఉష్ణోగ్రతల గురించి కూడా చెప్పడం జరిగింది. బాగుంది సార్. మరి డాక్టర్ గారు, ఇప్పుడు కోళ్ళ పెంపకం గురించి మాట్లాడుకుందాం. ఎండాకాలంలో పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాలను చూస్తుంటారు, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల. వేసవిలో కోళ్ల షెడ్లలో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి అలాగే వాటి ఆహారము నీటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు?
0: మనకు ప్రధానంగా కోళ్ళల్లో వేసవికాలంలో వచ్చేటువంటి అతిపెద్ద సమస్య వడదెబ్బకు గురయ్యి అవి ఎక్కువ సంఖ్యలో చనిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన సమస్య వాటికి స్వెట్ గ్లాండ్స్ స్వేదగ్రంథులు అనేవి కంప్లీట్గా ఉండకపోవడం వలన అవి బాడీలో ఉన్నటువంటి ఉష్ణాన్ని మేనేజ్ చేసుకునే కెపాసిటీని కోల్పోతాయి. అందుకు మనం ఆ షెడ్లల్లో వాటిని షెడ్ లోపలే అవి తట్టుకునేటువంటి ఉష్ణోగ్రతను మనము క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం మనము షెడ్లకు పక్కన గోనె చంచులు తడిపి వేలాడితీయడము, అలాగే కింద ఫ్లోరు అనేటువంటిది తేమగా ఉండేటట్టు చూసుకోవడము, అలాగే వాటికి స్ప్రింక్లర్స్ అనేవి రూపు పైన బిగించడం వలన కొంతవరకు ఈ యొక్క ఉష్ణాన్ని మనము కంట్రోల్ చేయగలము. ఈ ఉష్ణం కంట్రోల్ అవ్వడం వలన అవి వడదెబ్బకు గురి కాకుండా వాటి మరణాల సంఖ్యను తగ్గించడంతో పాటు గుడ్ల శాతాన్ని కూడా పెంపొందించవచ్చు. ఇంకోటి ప్రధానంగా మనకు కోళ్ళకి నీళ్లు అందించే క్రమంలో ట్యాంకు నుంచి పైపుల ద్వారా అవి చిన్న చిన్న బొక్కల ద్వారా వాటికి ఒక నీరు అందుతుంది కాబట్టి మనము పగలు ఎక్కువగా ఉష్ణానికి గురి కావడం వల్ల ఆ పైపులలో నీరు వేడెక్కి ఆ వేడి నీళ్లు తాగి కూడా కొన్ని చనిపోవడం జరుగుతుంది. అందుకని మనం కోళ్ళకు నీళ్లు అందించే క్రమంలో ముందుగా పైపులలో నీళ్ళన్నీ బయటికి తీసి అప్పుడు మంచి చల్లటి నీళ్లను వాటికి అందించడం వలన కొంతవరకు ఈ యొక్క వేసవికాలంలో వేడి తీవ్రత నుంచి వాటిని కాపాడుకోగలము. అలాగే ఈ కోళ్ళకి ప్రధానంగా మామూలుగా ఆవులు గేదెలకు ఇచ్చే మేత వీటికి కంప్లీట్గా తేడాగా ఉంటుంది కాబట్టి మనం ఇచ్చేటువంటి మేతలో ఎక్కువగా పోషకాలు అనేటువంటివి ఉండేటట్టు చూసుకోవడంతో పాటు తక్కువ ఉష్ణం ఉత్పత్తి అయ్యేటువంటి దాణా ఇవ్వడం వలన ఈ వేసవి కాలంలో మనకు వడదెబ్బ నుంచి కాపాడుకోవడంతో పాటు ఆర్థికంగా కూడా మనం నష్టపోకుండా జాగ్రత్త పడవచ్చు.
1: ఓకే సార్, మరి పశువులతో పాటుగా మరి ఈ యొక్క కోళ్ళ విషయానికి ఈ పౌల్ట్రీకి సంబంధించిన విషయాలు కూడా మంచి సూచనలు సలహాలు చెప్తున్నారు. అంటే మీరు చెప్పినట్టుగా కోళ్లకు పెట్టేటువంటి నీరు పైపుల ద్వారా ముందుగా పైపులలో ఉన్న వేడి నీరు మొత్తం వదిలేసేయాలి, ఆ తర్వాత వచ్చేటువంటి నీడలో ఉన్నటువంటి చల్లనీళ్ళు మాత్రమే అందిస్తే చాలా వరకు మన మరణాలు తగ్గించుకోవచ్చు అంటారు. బాగుంది సార్, మంచి సలహా. గోనె సంచులు వాటికి సంబంధించి బాగా చల్లగా వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. ఓకే సార్, ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా రైతులు ఆర్థిక పరిస్థితులలో వాటి జీవనోపాధిలో ఎలాంటి మార్పు వస్తుంది, రైతులకు మీరిచ్చే సందేశము అంటే మీరిచ్చే సూచనలు సలహాలు చివరిగా తెలియజేయండి సార్.
0: మరి ముఖ్యంగా వేసవి కాలంలో రైతులు తక్కువ ఖర్చుతో ఈ యొక్క ఎండ తీవ్రతను తగ్గించి వాటిని వాటి యొక్క పాల దిగుబడి కావచ్చు, మాంసం దిగుబడి కావచ్చు, గుడ్ల ఉత్పత్తి కావచ్చు తగ్గకుండా తక్కువ ఖర్చుతో వేసవి కాలంలో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మనము ఇదివరకే చర్చించుకోవడం జరుగుతుంది. వీటిలో ప్రధాన సారాంశంగా మనకు తక్కువ ఖర్చుతో పాకల నిర్మాణం ఎలా చేయించుకోవాలనేది రైతులు ఖచ్చితంగా అమలు చేయాలి. అదేవిధంగా నీటి విషయంలో తాగునీరు సమస్యలు వాటికి సమస్య లేకుండా నిరంతరము చల్లటి ఆరోగ్యకరమైనటువంటి నీరు అందించడంతో వాటికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఎండ వడదెబ్బకు గురి కాకుండా జరుగుతుంది. ప్రధానంగా ఇంకా మేత విషయానికి వచ్చే సమయానికి మనము ఫైబర్ ఎక్కువగా ఫైబర్ ఉన్నటువంటి మేతను ఇవ్వడం వలన

0: అవి అరిగించుకోవడానికి ఎక్కువ శక్తిని ఉపయోగించడం వల్ల వేడి ఎక్కువ పుట్టి వడదెబ్బకు ఇంకా ఎక్కువ గురికావడం జరుగుతుంది. అందుకని వేసవికాలంలో తక్కువ ఫైబర్ ఉండి తక్కువ ఉష్ణం ఉత్పత్తి అయ్యేటువంటి మేతను మనము పాల ఇచ్చేటువంటి గేదెలు కావచ్చు ఆవులకు కావచ్చు మనం ప్రధానంగా అందించాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇచ్చేటువంటి మేతలో సమతుల్యమైనటువంటి మేత వాటికి అందుతుందా లేదనేటువంటిది మనము ఖచ్చితంగా సరిచూసుకోవాలి. అలా అందని పక్షంలో మనకు బయట దొరికేటువంటి కొన్ని లవణాలు, మినరల్స్, విటమిన్స్ కావచ్చు, అలాగే యూరియా, ఎండుగడ్డి యూరియా ట్రీట్మెంట్ ఇలాంటి పద్ధతులను అవలంబించి మేతలో పోషకాలు తగ్గకుండా, పాల దిగుబడిని తగ్గకుండా మనము కాపాడుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పద్ధతులు కావున రైతులు ఇవి తప్పకుండా అమలు చేసి మీ యొక్క గేదెలను, ఆవులను, కోళ్లను ఈ వేసవికాలంలో వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తగా కాపాడుకోగలరని ఆశిస్తున్నాను.
1: ఓకే సార్, మరి వేసవిలో పాడి పశువులు మరియు కోళ్ల యాజమాన్యంలో భాగంగా రైతు సోదరులకు మంచి సూచనలు, సలహాలు చెప్పారు. ముఖ్యంగా మన స్థానిక వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా రైతులు తీసుకోవాల్సిన ఆచరణాత్మకమైనటువంటి సూచనలు అందించినారు. మీకు శ్రోతల తరపున మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం సార్.
0: నమస్కారం.
2: ఇంతవరకు వేసవిలో పాడి పశువులు మరియు కోళ్ళ యాజమాన్యం గురించి బేస్తవారిపేట మండలం పూసలపాడు పశు వైద్యులు డాక్టర్ ఏ నాగార్జున రెడ్డి గారితో పరిచయం విన్నారు.
3: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
4: पुतला बोल रहे
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
4: मतलब
3: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा
4: परंतु सभी डाले
3: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
4: सच है
3: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
4: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
6: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభి

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

0: ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాని నిహారిక గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కె లెనిన్.
1: గిరిజన గూడాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్ పిఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తుంది.

0: ఉంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
1: నమస్తే.
0: ముందుగా మనం పిఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది? దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి? దీని ఉద్దేశాలు ఏమి? వాటి గురించి చెప్పండి.
1: అయితే మన ప్రధానమంత్రి గారు నవంబర్ 15 2023లోనే ఈ ప్రోగ్రాంని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్గా ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకి, గూడల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం, నెట్వర్క్, చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటుంది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరికీ అందించేలా ఈ ప్రోగ్రాంని తీసుకొచ్చారు.
0: అంటే ముఖ్యంగా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రవేశపెట్టి వాళ్ళకి ఈ పథకం ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
1: అయితే ఇప్పుడు మనం 26లో ఉన్నాం, కానీ 23లోనే చాలా పెద్ద ఎత్తున పర్టికులర్ గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా ఎస్సీఆర్పి సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి కేసీసీ మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
0: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా? ఇంకా లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉందా?
1: చాలా వరకు అయితే అందరికీ మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది. క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
0: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారెవరైనా ఉన్నారా? ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
1: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధర్తీ ఆభా దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే అది పీవీటీజీస్ కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
0: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళా దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా, ధర్తీ ఆభా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మరి ఇవి కూడా 2023 నుంచి అమలు అవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనాయి?
1: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024 లో స్టార్ట్ అయింది. ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరిని ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్, 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిఎంటీస్ వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్

0: ప్రిన్సిపల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్
1: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
0: అవునండి. అయితే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకొని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఏంటంటే ఉట్నూర్ ఐటీడీఏలో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్గా, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్. పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, డిఆర్డిఓ, ఆర్డబ్ల్యూఎస్, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీస్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని, ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది. అంటే విలేజ్ లో ANMs కానివ్వండి, ఆశ కానివ్వండి,
1: వాళ్ళకు క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
0: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము. ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్, అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
1: అంటే ముందు వాళ్ళ అవసరాలని గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలని కల్పించడం దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
0: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే May 18th నుండి 25th వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని ముందు, ఇంకా సమస్యలు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే విధంగా సేమ్ 18th నుండి 25th వరకు క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది.
1: ఈ సంవత్సరం మే 15-20
0: అవును. దానికి ఏంటంటే జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో, విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
1: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆభా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
0: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు PVTGs కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
1: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా, ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయి?
0: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం, ఇది ఒక జెనెటికల్ డిసీజ్. అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే, అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు, ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి, మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు, ఇక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా గానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
1: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించింది, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
0: క్షేత్రస్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్.

0: ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు, చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం. అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడి కేంద్రాల్లో కానివ్వండి, అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ. అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటిని కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నట్టు.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఏమైనా సవాళ్ళు లేదా సమస్యలు ఎదురైనాయి?
0: సవాళ్ళు అని అంటే ఇదే, కొంచెం తెలియనితనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం, డాక్యుమెంట్స్
1: కొంత నిరక్షరాస్యత,
0: అలా
1: అమాయకత్వం
0: అలాంటి
1: ఇట్లాంటివి కూడా.
0: వాటి వల్ల ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీని వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియనితనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్ళకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ, మెయిన్ గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్ లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
1: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో గిరిజనులు?
0: వాళ్ళ స్పందన బాగుంది, కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా, తెలియనితనం అంతే, ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది
1: అంటే దాని
0: అన్నట్టు,
1: ప్రాధాన్యత
0: ప్రాధాన్యత
1: గుర్తించలేకపోతున్నారు,
0: తెలియకపోవడం.
1: తెలియక దాని విలువ తెలియక దాటేసే ప్రయత్నం చేశారు. చాలా సంతోషం నిహారిక గారు. ముఖ్యంగా పిఎం జన్మన్, పిఎం జుగ పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో, వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాఅభియాన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇవవాణి.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో భారతదేశ ఎల్లలు సరిహద్దులు సినిమా పాట మునగ అంశాలు ఉంటాయి. కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం విందాం. మితాని హైదరాబాద్లో 43 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. వివరాలు చూద్దాం. హైదరాబాద్లోని మిశ్రమదాత్ నిగమం లిమిటెడ్ మితాని గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 43. ఖాళీల వివరాలు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 23, టెక్నీషియన్ అప్రెంటిస్ 20. అర్హత సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి.

వేతనం నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు 12,300, టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్కు 10,900. ఎంపిక విధానం విద్యార్హతలో మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ 3/6/2026. వెబ్సైట్ https://mithaniindia.in వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు మరికొన్ని వివరాలు తెలుసుకోవచ్చును. కార్యక్రమంలో మరొకటి విందాం. ఎన్ఎండిసి లిమిటెడ్ 180 అప్రెంటీసుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. వివరాలు చూద్దాం. ఛత్తీస్గఢ్లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ఎండిసి వివిధ విభాగాల్లో ట్రేడ్ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 150, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 16, టెక్నీషియన్ అప్రెంటిస్ 14. విభాగాలు డీజిల్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ తదితరాలు. అర్హత సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఐటీఐ డిప్లొమా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం వాకిన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ 1/6/2026 నుంచి 11/6/2026 వరకు. ఇంటర్వ్యూ వేదిక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బిఐఏఎం, బదేలీ కాంప్లెక్స్, బరేలీ, దంతెవాడ జిల్లా, ఛత్తీస్గఢ్. వెబ్సైట్ https://www.nmdc.in వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును. కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో సినిమా పాట విందాం. శ్రీను చిత్రం కోసం హరిహరన్, సుజాత పాడిన పాట, సంగీతం మణిశర్మ, రచన వెన్నెల కంటి.

కార్యక్రమంలో బృందం భారతదేశపు ఎల్లలు మరియు సరిహద్దుల గురించి తెలుసుకుందాం. భారతదేశానికి చైనా, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో భూసరిహద్దులున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండింటిలో భూసరిహద్దులలో పాటు సముద్ర సరిహద్దులు కూడా ఉన్నాయి. శ్రీలంకలో రామసేతు ద్వారా సముద్ర సరిహద్దు మాత్రమే ఉంది. అండమాన్ నికోబార్ దీవుల ద్వారా థాయిలాండ్, మయన్మార్, ఇండోనేషియాలతో భారతదేశానికి సమగ్ర సరిహద్దులు ఉన్నాయి. భారతదేశపు సముద్ర సరిహద్దులు ఐక్యరాజ్య సమితి సముద్రపు చట్టం ద్వారా గుర్తించబడిన సముద్ర సరిహద్దులు. ఇందులో ప్రాదేశిక జలాలు, సమీప మండలాలు, ప్రత్యేక ఆర్థిక మండలాలు సరిహద్దులు ఉంటాయి. భారతదేశానికి 12 నాటికల్ మైళ్ళు అంటే 22 కిలోమీటర్ల 14 మైళ్ళు, ప్రాదేశిక సముద్ర తీరం 200 నాటిక మైళ్ళు, స్వంత ఆర్థిక మండలి 7 దేశాలతో 7000 కిలోమీటర్ల సముద్ర సరిహద్దు ఉంది. వివిధ సరిహద్దు దాటే స్థలాల్లో భారతదేశం పొరుగు దేశాలతో కలిపి ఉమ్మడి వేడుకల్లో నిర్వహిస్తుంది. అమృత్సర్, లాహోర్ సమీపంలోని నాగా వద్ద ప్రజలు ఎక్కువగా హాజరై వేడుకలు చేస్తారు. కింద సరిహద్దు దాటే ప్రదేశాలలో వీటింగ్, రిట్రీట్ జెండా వేడుకలు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు 2 దేశాల సైన్యాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఇవి పర్యాటక అనుమతి లేదా టికెట్ అవసరం లేదు. ఉత్తరం నుండి దక్షిణం వరకు వేడుక స్థలాలు క్రింది విధంగా ఉంటాయి. పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో అటారీ వాఘా సరిహద్దు వేడుక, పంజాబ్లోని ఫిరోజ్పూర్ సమీపంలో ఘండా సింగ్ వాలా హుస్సేనివాలా సరిహద్దు వేడుక, పంజాబ్లోని పజిల్కా సమీపంలో సౌత్కి సులేమారి సరిహద్దు వేడుక, రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో కో కస్రీర్ మనోభావ సరిహద్దు వేడుక. భారతదేశం చైనాల మధ్య 5 సరిహద్దు సిబ్బంది సమావేశ స్థానాలు. ఇక్కడ వారు సైనిక విషయాలను చర్చించడానికి జెండా సమావేశాలు నిర్వహిస్తారు.

తర్వాత భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు, బెనేవాల్ పెట్రోవాల్ సరిహద్దు వేడుక భారత్ పాక్ సరిహద్దు వాఘా వద్ద జరిగే వేడుకల్లాంటిదే కానీ చాలా స్నేహపూర్వకంగా జరిగే వేడుక. భారతదేశ సరిహద్దు భద్రతా దళం బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ను సంయుక్తంగా ప్రతిరోజు సాయంత్రం 4:30 5 గంటల వరకు దీన్ని నిర్వహిస్తారు. ఎటువంటి టికెట్లు అనుమతి లేకుండా పౌరులు దీనిని తిలకించవచ్చు. చైనా బెనాపోల్ పెట్రోవాల్ వేడుకల్లో భారత్ బంగ్లాదేశ్ జెండాలను అవతరణం చేస్తాయి. భారత్ పాకిస్తాన్ మధ్య రాడిక్లిప్ రేఖ ఉంటుంది. భారత్ చైనా మధ్య మెక్మోహన్ రేఖ ఉంటుంది. భారతదేశం ఆసియా ఖండానికి దక్షిణాన 8.4-30.6 ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. మన దేశం మొత్తం విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇది ప్రపంచపు బాహ్య విస్తీర్ణంలో 2.4% సమానం. వైశాల్యపరంగా భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశంగా నిలిచింది. భారతదేశం ప్రధానంగా పడమర నుంచి తూర్పునకు 7 ఆసియా దేశాలతో భూసరిహద్దును కలిగి ఉంది. వీటిలో 16 భారతీయ రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, దాదాపు 15,106.7 కిలోమీటర్లు అంతర్జాతీయ భూసరిహద్దును కలిగి ఉన్నాయి. భారతదేశం బంగ్లాదేశ్తో అత్యంత భూసరిహద్దును, ఆఫ్ఘనిస్తాన్తో అత్యల్ప భూసరిహద్దును కలిగి ఉంది. పాకిస్తాన్ భారతదేశ భూసరిహద్దులు 3,320 కిలోమీటర్లు. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రప్రాంత ప్రాంతాలు కలవు. ఆఫ్ఘనిస్తాన్తో భారతదేశపు భూసరిహద్దులు వచ్చేసి లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతం 106 కిలోమీటర్లు. ఇక చైనాతో భారతదేశ భూసరిహద్దు వచ్చేసి 3,488 కిలోమీటర్లు. లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు కలిగి ఉంటాయి. నేపాల్తో 175 కిలోమీటర్ల భూసరిహద్దును కలిగి ఉంటుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలతో కలిగి ఉంటుంది. ఇక మయన్మార్ దేశం వచ్చేసి 16,443 కిలోమీటర్ల భూసరిహద్దును కలిగి ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. బంగ్లాదేశ్ వచ్చేసరికి 4,096 కిలోమీటర్ల భూసరిహద్దును కలిగి ఉంటుంది. ఇది పశ్చిమ బెంగాల్, అస్సోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. భారతదేశం ఉత్తర దక్షిణంగా 3,214 కిలోమీటర్లు, తూర్పు పడమరగా 2,988 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, బర్మా మొదలైన 7 దేశాలతో భారతదేశానికి భూసరిహద్దులు కలవు. భారతదేశం మొత్తం 15,200 కిలోమీటర్లు భారతదేశంలో అతి తక్కువ భూసరిహద్దు కలిగి ఉంది. శ్రీలంకతో భారతదేశానికి సముద్ర జలాలతో సరిహద్దు కలదు. భారతదేశానికి శ్రీలంకకు మధ్య ఉన్న జలసంధిని పాక్ జలసంధి అంటారు. భారతదేశానికి శ్రీలంకకు మధ్య మన్నార్ సింధు శాఖ కలదు. అయితే ఇది కాకుండా ఈ 2 దేశాల మధ్యన అడంసు బ్రిడ్జి కూడా కలదు. ఇవి ఈనాటి భారతదేశంలోనే ఎల్లలు సరిహద్దులు గురించిన కొన్ని వివరాలు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికి దక్షిణాల్లో 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం విందాం.

ఐదవ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై ది అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

తర్వాత పాట కార్తీక్ హరిణి కారుణ్య మాలతి పాడిన సైనికుడు చిత్రం నుంచి, కులశేఖర్ రచన, హారిస్ జయరాజ్ సంగీతం.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆదిత్య 369 చిత్రం నుంచి ఈ పాట, వేటూరి సుందరరామూర్తి రచన.
3: మనస్సు మాది

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. సమయం 8:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ వెనుజులా దేశాల మధ్య సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్కు ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ధి అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్ వేదికగా మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఈరోజు ప్రారంభమైంది. నైరుతి ఋతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. వార్తల వివరాలు. భారత్ వెనిజులా దేశాల మధ్య సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్కు ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ

0: ప్రక్రియతో ఆయన న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాలలో కొత్త సహకార అవకాశాల గురించి చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఈస్ట్ రుద్రేంద్ర టాండన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనుజులా ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని చెప్పారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనుజులా భావిస్తోందని, భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశుసంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమేటివ్ రంగం, ఫార్మస్యూటికల్స్తో పాటు మైనింగ్ వంటి రంగాల్లో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని ఆయన పేర్కొన్నారు. మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ యోగా ఛాంపియన్షిప్నుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అహ్మదాబాద్ గడ్డపై నుండి ప్రపంచ క్రీడా చరిత్రలో మరో నూతన అధ్యాయం నేడు ప్రారంభమైందన్నారు. యోగా భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడల్లో స్థానాన్ని సంపాదించుకుంటుందన్నారు. ఒలింపిక్స్ మొదలుకొని ఏ క్రీడా పోటీలోనైనా ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు విచ్చేసిన వివిధ దేశాల క్రీడాకారులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేస్తూ,
1: విశ్వకి స్పోర్ట్స్ లెగసీ మే ఏక్ ఔర్ నయా అధ్యాయ జుడా హై. వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ శురూ హో రహీ హై. మే ఇస్ ఛాంపియన్షిప్ మే హిస్సా లేనే ఆయే సభీ దేశో కే అథ్లీట్స్ కా భారత్ మే స్వాగత్ కర్తా హూం. యే ఆయోజన్ పూరే దేశ్ కే లియే గర్వ కీ బాత్ హై. వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ అప్నే ఆప్ మే హెల్త్ ఔర్ వెల్నెస్ కీ డబల్ డోర్ లేకర్ ఆ గయీ హై.
0: 5 రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్కు అమెరికా, జపాన్, నెదర్లాండ్స్, ఒమన్, మారిషస్, ఉగాండా మొదలకు 70కి పైగా దేశాల నుండి 500 మందికి పైగా అథ్లెట్లు పాల్గొనున్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ధి అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. షిలాంగ్లో ఈరోజు జరిగిన ఈశాన్య ప్రాంత జోన్ 73వ ప్లీనరీ సమావేశంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజ వాయువు నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ న్యూఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో తెలిపారు. ఎక్కడా ఎల్పీజీ పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని ఆమె వెల్లడిస్తూ,
2: Around 99% of the bookings are now online and 96% of the deliveries are through delivery authentication code. During the last 3 days, against the booking of 1.5 crore, the delivery, 1.43 crore cylinders were delivered. As far as the commercial LPG is concerned, during the last 3 days, 19,372 ton of commercial LPG has been sold and 649 ton of auto LPG has been sold by the
0: దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, నితిన్ గడ్కరీలు న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రయాణికుల వాహన రంగంలోకి ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని చెప్పారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఎథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. ఇక నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, స్వచ్ఛమైన, స్థిరమైన, స్వయం సమృద్ధి గల రవాణా రంగం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ సాంకేతికతను అభివృద్ధిపరిచామని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సాంకేతికత పాలనను మెరుగుపరచడంలో సంక్షేమ పథకాల అమల్లో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన 12 సంవత్సరాల రిఫార్మ్స్ ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, సాంకేతికతను అవలంబించడం ద్వారా దేశవ్యాప్తంగా లబ్ధిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం మంత్రిత్వ శాఖలకు

0: లభించిందని పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గృహ నిర్మాణం, తాగునీరు, విద్యుత్, ఆహార భద్రత, డిజిటల్ కనెక్టివిటీ, అందుబాటులో ఉన్న భారతదేశాన్ని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని కిరణ్ రిజిజు పేర్కొంటూ,
1: पिछले कई सालों से नरेंद्र मोदी जी का नेतृत्व में जो भी रिफॉर्म्स किए हैं और मेरे मिनिस्ट्री का संबंधित जितना रिफॉर्म्स हुआ है उसको लेकर के रिफॉर्म्स उत्सव मनाया गया है. पीएम विकास में जो ट्रेनिंग करके नए नए जॉब प्राप्त कर रहे हैं, स्किलिंग का जितना हमारा कार्यक्रम चल रहा है उससे बहुत फायदा हो रहा है और दूर दराज से भी लोग आए हैं. मैं मानता हूं कि ये बहुत बड़ा हमारे लिए एक मौका है जब हम अपने अचीवमेंट को लोगों के साथ भी हम साझा कर सकते हैं. इतना व्यापक प्राप्त किया है हमने सफलता.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లో రేపు పర్యటిస్తారు. సూరత్ లో 18,800 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అదేవిధంగా 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా ప్రారంభిస్తారు. ఇక సాయంత్రం డామన్ కు వెళ్లి అక్కడ 970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. డామన్ లో నమో విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనంతో సహా సుమారు 1,340 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కూడా ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. ఈ కొత్త విమానాశ్రయం టెర్మినల్ ప్రాంతీయ విమాన కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరచడంతో పాటు ఆ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని సులభతరం చేస్తుంది. శిలాజరహిత ఇంధన సామర్థ్యం కలిగిన అగ్రశ్రేణి ఉత్పత్తిదారుల్లో భారత్ ప్రపంచంలోనే ఒకటిగా ఎదుగుతోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం విజయవంతం కావడానికి ప్రధాన కారణం దేశ పౌరులు తమ ఇంటి పైకప్పులపై సొంతంగా విద్యుత్ను ఉత్పత్తి చేసుకోగలరని, తద్వారా విద్యుత్ బిల్లు 0 అవుతుందని గ్రహించడమే అన్నారు. పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది దేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్ను అందించే లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పథకమని, దీని కింద గృహాలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందించబడుతుందని చెప్పారు. సోలార్ ప్యానెళ్ల ఖర్చులో 40% వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. అంతకుముందు ఈ పథకానికి సంబంధించిన వాట్సాప్ చాట్బాట్ సంతోష్, పీఎం సూర్యగర్ లోగోను ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. దక్షిణ తమిళనాడులో కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకాయని ఐఎండీ తెలియజేసింది. వీటి ప్రభావంతో కేరళ మాహిలలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త త్రిషాను బణిక్ పేర్కొంటూ,
2: The southwest monsoon has set in over Kerala today on 4th of June. Similarly, the isolated heavy to very heavy rainfall is expected over the Kerala, Karnataka. Isolated heavy rainfall is also expected over the Tamil Nadu during the next 7 days. Heavy to very heavy rainfall is also likely to continue over northeast India during next 5 to 6 days. Moderate to severe thunderstorm activity with wind speed up to 50 to 60 kmph is also likely over many parts of northwest, central and East India.
0: జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారత్ వెనిజులా దేశాల మధ్య సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్ కు ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ధి అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్ వేదికగా మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఈరోజు ప్రారంభమైంది. నైరుతి రుతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా బింబిసారా చిత్రం కోసం మోహన్ భోగరాజ్ సైందవి పీసాపాటి పాడిన పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం కోసం సిద్ శ్రీరామ్ సునీత పాడిన పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత పాట బిచ్చగాడు చిత్రం కోసం విజయ్ ఆంటోనీ పాడిన పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత పాట రాఘవేంద్ర చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర, సునీత పాడిన పాట. సంగీతం మణిశర్మ, రచన సుద్దాల అశోక్ తేజ.

మీరు ఇంతవరకు చిత్రమందిర కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు.

0: So it's like promote South-South cooperation. So from like bilateral relationship focused on high-level engagement in the area of energy sector, trade and economy, pharmaceuticals, health, digital public infrastructure, it is also about international governance, global governance, and promoting multipolarity and multi-aligned.
1: Professor Joshi, one last question as we wrap up our discussion today. Going forward in the India-Venezuela relationship, if you could point out to our listeners three focus areas where you think India and Venezuela should focus on so that this bilateral relationship is further strengthened in the coming days.
0: We have seen that the leaders, delegations from Venezuela have met Indian leaders as well as officials here, and they have agreed to formulate a joint roadmap also for future to expand our partnerships in the area of energy security. So that would definitely be a prioritized area for both the nations. In the sector of mining, wherein critical minerals and cooperation related to the same also remain another focused area, agriculture and then renewable energy. So renewable energy also remains a prioritized area for collaboration between the two nations. And Indian culture is very, very popular in Venezuela, from Ayurveda to yoga to our movies, food and so on. So that's where, because of a trust and good cultural relationship between the two nations, definitely it's going to be translated into a strategic cooperation in these three or four critical areas: energy, mining, agriculture and renewable energy.
1: And we see that the Ministry of External Affairs in a post on X has said that the visit would provide an opportunity for both countries to strengthen cooperation and build on the momentum in their bilateral relationship. And we also see that the acting president of Venezuela has held bilateral discussions with Prime Minister Narendra Modi, other senior Indian leadership, including the External Affairs Minister S. Jaishankar. This visit is on till the 7th of June, and we are expecting more developments to take place. And in the coming days, we will keep up on our discussions on the India-Venezuela relationship and also the developments that take place during the visit of the acting president of Venezuela to India. With these points, we bring today's discussion to an end. Thank you.
0: Thank you so much, Simran.
2: You were listening to a discussion on strengthening India-Venezuela bilateral ties. The participants were Anshu Joshi, international affairs expert, and Simran Sodhi, journalist. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
3: Spotlight.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మళ్ళీ విందాం. ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం విందాం.
5: అదే నవ్వు, కవ్వించే నవ్వు, నవ్వించే నవ్వు, మై మరిపించే నవ్వు, భాషకందని భావాలకు భాష్యం చెప్పే నవ్వు, అశేష ఆంధ్రావనికి సుపరిచితమైన నవ్వు, అదొక సులక్షణ నటుడి విలక్షణ నవ్వు. ఆయనొక సజీవ చరిత్ర, ప్రత్యక్ష ఇతిహాసం, ది లివింగ్ లెజెండ్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు సినిమా చరిత్రలో ఆయనదొక విశిష్ట స్థానం. 50 ఏళ్ళు కథానాయకుడిగా ఆయన పోషించిన పాత్రల వైవిధ్యం అపారమైనది. 73 ఏళ్ల వయస్సులో నిత్య విద్యార్థిగా తన్ని తాను భావించుకునే ఆయన సౌశీల్యం అందరికీ శిరోధార్యం. 11 చిత్రాలకు నంది అవార్డ్స్, 5 చిత్రాలకు జాతీయ అవార్డులు, 2 చిత్రాలకు రాష్ట్రపతి అవార్డ్స్ పొందిన అక్కినేని నట సామ్రాట్గా భారత రాష్ట్రపతి హస్తాల మీదుగా పద్మశ్రీ, పద్మభూషణ్. ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి? దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న ఆయన చరిత్ర అనంతమై, అజేయమై, అనితర సాధ్యమై, మేరు పర్వతమై భాషిల్లుతోంది. శృంగారం చిలికించిన, హాస్యం గుప్పించిన, వీరం మెప్పించిన, తనదైన విలక్షణ బాణీతో, అతి సున్నితమైన హావభావాలతో అలవోకగా పాత్రను పోషించి తన నటనా వైదుష్యంతో ప్రేక్షకులను మైమరిపించి రసానుభూతి

0: శిఖరాలకు తీసుకుపోయే అసమాన కళా కౌశల్యం ఆయనది. డాక్టర్ అక్కినేని నటనా ప్రపంచంలో విస్తరించిన ఒక మహావృక్షం.
1: డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీ బాల్యం విద్యాభ్యాసం గురించి మా శ్రోతలు కొంచెం వివరిస్తారా?
2: నేను 5వ క్లాస్ చదువుతూ మానేశాను. డబ్బులేక మానేశాను అనుకోండి. నాకేదో మా ఊళ్ళో 4-5 ఎకరాల పొలం ఉండేది. అది అమ్మితే 4-5 వేలు రావచ్చు. దాంతో ఒక బిఏ కావచ్చు. అప్పుడు బిఏ చదివే వాళ్ళకి 40 రూపాయలు ఉద్యోగం. మా నాన్న 4వ సంవత్సరంలోనే చనిపోయేవాడు కాబట్టి మా అమ్మ అన్నలు వీళ్ళు చూశారు నన్ను. ఈ 4-5 వేల రూపాయలు ఖర్చు పెట్టి బిఏ చదివితే 40 రూపాయలు ఉద్యోగం వస్తుంది. వస్తుందో రాదో ఆ రోజులను బట్టి చెబుతున్నాను. అందుచేత చదువు మానిపించేద్దామని మా అమ్మ మానిపించేసింది. అందుకని బాల్యం అలా జరిగిపోయింది. నా చదువు 5వ క్లాస్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఊళ్ళో వాళ్ళందరూ రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినప్పుడు ఈ నేషనల్ లాంగ్వేజ్ ఒకటి హిందీ కావాలి అని, హిందీ అనుకుంటే మాధ్యమిక పెద్దవాళ్ళందరితో నేను ఇంకొక నా వయసు కుర్రాడు చేరి మాధ్యమిక పాస్ అయ్యాను హిందీ. అదొకటే నా చదువుని గురించి, బాల్యాన్ని గురించి. ఇక నేను మా అమ్మ కోరిక పైన ఆమె ముచ్చట తీర్చడం కోసం నాటకాల్లో ఆడవేషాలు 1934 అంటే నా 10వ సంవత్సరంలో.
1: మీ 10వ సంవత్సరంలోనే ఈ రంగస్థలం వైపు మీరు ఆకర్షితులయ్యారు. మరి అక్కడ నుంచి ఈ సినిమా రంగంకి వచ్చేటప్పుడు ఈ రంగస్థల అనుభవం మీకు ఏమైనా ఉపయోగపడిందా?
2: నాటకంలో ఒక వేషం వేయాలంటే తెల్లవారుజామున 3 గంటలకు లేచి ఆ పోర్షన్ అంతా ఒకసారి ఒకరికి అప్పచెప్పి మళ్ళీ వెళ్ళి స్నానం చేసిన తర్వాత మళ్ళీ అందరితోనూ యాక్టింగ్ మొదలుపెట్టి సాయంకాలం మొదలుపెట్టి ఇంత దాన్ని నర నరాల్లో ఆ పాత్ర స్వభావాలని, మాటల్ని, భావాలని ఎక్కించేసే స్వభావం నాటకాల్లో ఉంది. అందుచేత పునాది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఒక పెద్ద డైలాగ్, 2-3 పేజీలు డైలాగులు చెప్పాలంటే సినిమాల్లో సడన్గా చెప్పడం చాలా కష్టం. ఇదంతా ప్రాక్టీస్ అక్కడదే. ఎంత పొడుగు డైలాగులు చెప్పాల్సి వచ్చినా, ఎంత భావావేశంతో చెప్పాల్సి వచ్చినా, అంటే ఆ రీటైనింగ్ కెపాసిటీ టు విత్స్టాండ్ ఆల్ ది స్ట్రెయిన్ అక్కడే స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. అంచేత అది నాకు చాలా హెల్ప్ చేసింది. నా 19వ సంవత్సరం వరకు అంటే దాదాపు ఆడపిల్ల గౌను దగ్గర నుంచి 10వ సంవత్సరంలో 19వ హీరోయిన్ చీర కట్టుకుని హీరోయిన్ వేషం వేసే వరకు దాదాపు నేను స్టేజ్ పైనే ఎదిగానని చెబితే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఏమైనా ఇప్పుడు ఒక డైలాగు చెప్పుకునే అదృష్టం నాకు కలుగుతుందంటే అది అక్కడి నుంచి వచ్చింది. నేను నిర్భయంగా చెప్పగలను.
1: అంటే రంగస్థలంలో మీరు ఓనమాలు దిద్దారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఆ నటులకి ఆ రకమైన అవకాశం లేకుండా పోతుంది. అంటే ఇప్పుడు కొన్ని సంస్థాగతమైన సంస్థలు కూడా వచ్చాయి నటులకు శిక్షణ ఇవ్వడానికి. మరి ఈ శిక్షణ సంస్థలు ఎంతవరకు నటుడికి ఒక మంచి నటుడిగా తీర్చిదిద్దడంలో ఉపయోగపడుతున్నాయండి?
2: ఉపయోగపడుతున్నాయి, అందులో ఆశ్చర్యమేమీ లేదు. చాలామంది రైట్ ఫ్రమ్ హాలీవుడ్ టు ఆంధ్రప్రదేశ్ మరి చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనకి అందులో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ లాంటి మంచి ఆర్టిస్టులు ఆ క్రమశిక్షణ సంస్థల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఒక్కరే కాదు, ఇంకా చాలామంది మనకు కూడా ఉన్నారు. మరి అందులో కూడా అది అవసరం, ఫండమెంటల్ నాలెడ్జ్ అవసరం ఉంటుంది. ఈ నాలెడ్జ్ ఏమిటంటే ఒకటి నాటకాలే కాకుండా కెమెరా అంటే ఏమిటి, సౌండ్ అంటే ఏమిటి, ఫోటోజెనిక్ ఫేస్ అంటే ఏమిటి, ఫైట్ అంటే ఏమిటి, శృంగారం అంటే ఏమిటి, ఈ నవరసాలు ఒలికించడం ఎలా, అది ఇవన్నీ కొంత ఎంతో కొంత నేర్పుతారు కదా. అయితే చదువుకున్న వాళ్ళందరూ సమర్థులు ఎలా కాలేరు, ఇట్లా నేర్చుకున్న వాళ్ళందరూ సమర్థులు కాలేరు. అయితే వాళ్ళలో ఈట్ అనేది ఒకటి ఉండాలి, ఆ క్రియేటివిటీ అనేది ఒకటి ఉండాలి. బ్రెయిన్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. కానీ ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే, అనుభవం ఉంటే జనరల్ నాలెడ్జ్తో ముందుకు వెళ్ళడానికి, ఇమాజినేటివ్ శక్తితో, డాషింగ్ నేచర్తో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని అనుకునే వాళ్ళలో నేను ఒకటి.
1: గతంలో చాలా మంచి వైవిధ్యభరితమైన జానపద చిత్రాలు మనకు వచ్చేవి. ఇప్పుడు అలాంటి జానపద చిత్రాలు మనకి రావటం లేదు. వచ్చినా కూడా అవి ప్రేక్షకుల ఆదరణకి నోచుకోవటం లేదు. దీనిపై కారణాలు ఏమైనా మీరు ఒక నటుడిగా విశ్లేషిస్తారు?
2: దాదాపు జానపదాలు, మిథాలజీస్ అన్ని ఎగ్జాస్ట్ చేశారు. జానపదాలు కొత్తవి క్రియేట్ చేయాలి, కొత్తవి నానుడి పాతది. మన తాతమ్మలు చెప్పే జానపదాలన్నీ దాదాపు వచ్చినట్టే. మాయలోకం ఉందండి, కాంబోజిరాజు కథ, మళ్ళీ అదే కదా తీయాలి. అలాగే ముగ్గురు మరాఠీలు ఉంది, జానపదం, మరాఠీ జానపదం, అదే కదా తీయాలి. ఇది జానపదమే కదా. అలాగే జానపదంలో మళ్ళీ కథలు కొత్తవి క్రియేట్ చేస్తే తప్పితే. అది కాకుండా కూడా ఇప్పుడు మన వాళ్ళు ఫ్యాషన్ వైపు మొగ్గుతున్నారు. జానపదాలు తీస్తే, బాగా తీస్తే ఇప్పుడైనా

0: బాగా పోవు, కొత్తదనం ఉంటే ఎప్పుడైనా బాగా పోవుని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో లోపం ఉండి ఉంటుంది. అంతేగాని మరి సోషల్ మోర్ డాన్సెస్ మోర్ వైలెన్స్ మోర్ సెక్స్ ఓపెనింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, బాగా పోతున్నాయి. దానికి వ్యతిరేకంగా ఉన్నాయి కూడా బాగా పోతున్నాయి. బాగా తీయడాన్ని బట్టి ఉంటుంది, సబ్జెక్టులో ఉన్న కంటెంట్ని బట్టి ఉంటుంది, కానీ చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది, కానీ సునిశితమైన హ్యాండిలింగ్ని బట్టి. మనకి నేటివ్ టచ్ అటువంటి పాత్ర, ఒక రియలిస్టిక్ క్యారెక్టర్ మన తండ్రికో మన తాతకో మన ముత్తాతకో ఎవరికో ఉంది అనే ఐడెంటిఫికేషన్ ఇవ్వడం ఒకటి, ప్రతిదానికి చెప్పే విధానాన్ని బట్టి ఉంటుందని అనుకునేవాళ్ళలో నేను ఒకటి.
1: ప్రస్తుతం శృంగారం యొక్క పరిభాష మారిందా లేక దాని అర్థం మారిందా?
0: శృంగారం మీరు ఏమనుకున్నా శృంగారం శృంగారమేనండి. భావం వేరు, భావ ప్రదర్శన వేరు. అందుకని శృంగారం అనేది ఒక పవిత్రమైంది. ప్రేమ ఎంత అనంతమైందో అందులో ఒక ప్రక్రియ శృంగారం. ఇది మన ఎవల్యూషన్కి కారణభూతమైంది కాబట్టి, మనందరం పుట్టడానికి కారణభూతమైంది కాబట్టి, ఇంత తెలివితేటలు అభివృద్ధి చెందడానికి కారణమైంది కాబట్టి, దాన్ని మనం ఆ పూజ్య భావంతో చూసుకున్నప్పుడే దానికి ఆ విలువ ఉంటుంది. దాని బజార్లో ఎప్పుడైతే పెట్టి అమ్మామో అది పలసబడిపోయి మరి దానికి చీపర్ లక్షణాలు వచ్చేసి దాన్ని బజార్లో మనం హేళన చేసే పరిస్థితి వస్తుంది. శృంగార రసం ఒక అద్భుతమైన రసం కదా, అది నలుగురు చూడని రసం, అందుచేతే దానికి విలువ ఎక్కువ ఉంటుంది. ఈ హాస్యం బయటికి కనిపిస్తుంది, శృంగారం బయటికి కనిపించదు. కానీ ఇప్పుడు ఇదివరకు చిత్రాల్లో కనిపించకుండా ఉన్నట్టు ఉండేది శృంగారం, ఇప్పుడు కనిపించేస్తుంది, అందుచేత చీపన అయిపోతుంది. అదే తేడా అప్పటికిప్పటికి. మీరు పరిభాష అనండి, దానికి ఇంకో మాట పెట్టండి, కవిత్వంలో ఏ మాట పెట్టినా ఇప్పుడు ఉన్నది అదే. దానికి విలువ తగ్గించేశారు ఎగ్జిబిషన్లో, ఇదివరకు దానికి విలువ ఉండేది.
1: సినిమా రంగం నాడు నేడు ఈ రెండు దశల గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తారు.
0: ఇదివరకు కథ హీరో, ఇప్పుడు డైరెక్షన్ హీరో అలా ఉంది. కాళిదాస్ శ్లోకం ఒకటి గుర్తుకొస్తుంది, పురాణమిత్యేవ నా సాధు సర్వం నవీనమిత్యేవ నా త్యాగనీయమని. పాతదైనంత మాత్రాన ప్రతిదీ గొప్పది అనుకోవలసిన అవసరం లేదు, కొత్తదైనంత మాత్రాన దీన్ని త్రోసివేయకూడదు, త్యజించకూడదు. అలాగే ఈ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రక్రియ, అది వచ్చింది మనకు, దాన్ని మెచ్చుకోవాలి. అయితే ఇది ఉంది కదా అని మన చేతిలో ఆయుధం ఉంది కదా అని కథల్ని మర్చిపోతున్నాం. ఆ కథలే ఈ రోజున హీరోలు చేసినా హీరోయిన్లు చేసినా డైరెక్టర్లు చేసినా ఆ కథలే చేశాయనేది కూడా మర్చిపోతున్నారేమో అనిపిస్తుంది నాకు. కథ ముఖ్యమైన అంశం, అది ఉండి టెక్నికల్ అడ్వాన్స్మెంట్ దానికి జోడిస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని అనుకునే వాళ్ళలో నేను ఒకండి. అలా జరగడం లేదు, అప్పుడు రేర్గా జరుగుతున్నాయి. మనం అడ్వాన్స్ అవ్వాలి, పాద్దాన్నే పట్టుకు పాకులాడకూడదు, కొత్త పుంతలు తొక్కాలి. అయితే పాతదానిలో ఉన్న స్టెబిలిటీని కొత్తదానిలో ఉన్న అభ్యుదయాన్ని రెండింటిని జోడించి ముందుకు వెళితే బాగుంటుంది అని నాబోటి పాతవాడు అనుకుంటాడు. నేను మధ్యయుగం వాడిని, బిగినింగ్లో నాగయ్య గారు కన్నాంబ గారు వాళ్ళు ఉండేవారు, ఇప్పుడు కొత్త కుర్రాళ్ళు వచ్చారు, అమ్మాయిలు వచ్చారు, నేను మధ్యయుగంలో ఉన్నవాడిని. అది ఇది మోడర్న్ అండ్ ఓల్డ్ బూత్ సమానంగా చూసిన వాడిని. అందుచేత ఈ రెండింటినీ కలిపి వెళితేనే ఎప్పటికైనా జయం కలుగుతుంది అని అనుకుంటాను నేను. ఎప్పటికైనా మళ్ళా కథకే మంచి రోజులు రావాలి, ఆ వచ్చిన రోజుల్లోనే మనకి మంచి చిత్రాలు వస్తాయని అనుకుంటున్నాను నేను.
1: ప్రపంచమే ఒక పద్మవ్యూహం, కవిత్వమే ఒక తీరం దాహం అంటారు మహాకవి శ్రీశ్రీ, మరి నటనలో మీ దాహం తీరింది?
0: 28,000 అడుగుల హిమాలయ శిఖరం ఎక్కితే హయ్యెస్ట్ పీక్ అని అనుకోవచ్చు. భూగర్భం లోతులు తెలిసిన వాళ్ళు, జలగర్భం లోతులు తెలిసిన వాళ్ళు ఇదైతే చేసుకోవచ్చు. ఒక్క చుట్టూ తిరిగి వస్తే విమానంలో వెళ్ళి విమానం ఒకే రౌండ్లో చుట్టూ తిరిగి వస్తే భూమి గుడ్రంగా అంతా తిరిగి వచ్చాము అనుకోవచ్చు. కానీ దీనికి లోతులు ఎక్కడున్నాయండి? ఆకాశం కొలతలు ఎలా లేవో ఈ సముద్రానికి, ఏ సంగీతానికి, ఆర్ట్స్కి, ఎక్కడ ఎవరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యూఆర్ ఎ స్టూడెంట్, యూఆర్ ట్రయింగ్ టు మేక్ యువర్ సెల్ఫ్. ఓ మానవత్వం, మానవతా విలువలకి అంతు ఎలా లేదు, బుద్ధి నేర్చుకోవడానికి అంతు ఎలా లేదు, కళకు కూడా సంగీతానికి కూడా ఆర్ట్స్కి కూడా అంత అలాగే లేదు. ఎవడైనా నేను ఉత్తముణ్ణి ఉత్తమోత్తముణ్ణి అనుకున్నాడు అంటే వాడు మూర్ఖుల్లో నంబర్ వన్. నేను నేర్చుకున్నది చాలా తక్కువ, నేర్చుకోవలసింది చాలా ఎక్కువ అనుకునేవాడే ముందుకు వెళ్ళతగ్గవాడు. లేకపోతే పులిస్టాప్ పెట్టవు తగ్గవాడు.

0: సినిమా అన్నది వ్యాపారమే. మరి ఇలాంటి వ్యాపారమైన సినిమాలో కళాత్మక విలువల కోసం వెతకటం ఎంతవరకు సమ?
1: మంచి పాట ఉండాలి. అది పాట ఏమంటారు కలగదా? మంచి మాటలు ఉండాలి. మనసు గతి ఇంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, ఇది పొయిట్రీ కదా. ముక్కు మీద కోపం, నీ ముఖానికి అందం, పొయిట్రీ కదా. అంటే అన్నీ ఉండాలి. సినిమా అనేక కళల సమన్వయం సినిమా. అందుచేత ఇవన్నీ ఉండాలి. అవన్నీ బాగున్నప్పుడే, కథ బాగున్నప్పుడే సినిమా బాగుంటుంది. మరి కళాత్మకం వేరు, ఆర్ట్ పిక్చర్ అంటారే చాలా బోగస్ మాట. ఐ హేట్ ఇట్ టు హియర్. చెడు పిక్చర్లో కూడా ఆర్ట్ ఉంటుందండి. సంగీత కచేరీ బాగా చేయలేని వాళ్ళు సంగీత కచేరీ కాదంటావా మనం? నింగీత కచేరీ అంటామా దాన్ని? అన్నాం కదా సంగీత కచేరీ, కానీ బాగా పాడలేదు. మంచి పిక్చరు బాగా, అన్నీ బాగా ఉన్నాయి, బాగుంది. అన్నీ బాగాలేవు, బాగాలేదు, దట్స్ ఆల్. అందుకని కళ లేదనడం పొరపాటు మాట. కళాత్మకమైన పిక్చరు, కమర్షియల్ పిక్చరు, అసలు ఏ కామర్స్లో అయినా కళ లేకుండా ఎక్కడ ఉందండి? ఈ కళ లేకుండా లేనే లేదు. నేను ఇట్లా మాట్లాడడం కూడా ఒక కళ, మీరు ప్రశ్న వేయడం కూడా ఒక కళ.
0: బాగా ప్రభావితం చేసిన ఓ సినిమా
1: నాకు మొట్టమొదటి రోజుల్లో అశోక్ కుమార్ అంటే కొంచెం ఇష్టంగా ఉండేది నాకు. అంటే న్యాచురల్గా యాక్ట్ చేస్తాడని. సినిమాకి ఈజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ నటనకి. నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ ఈజ్ ఈజ్ ఈజ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. నేను నటిస్తున్నానని ప్లాన్ చేసుకుని ఈజీగా ఉండాలి, ఈజీగా సహజంగా నటిస్తున్నాడని అనిపించే విధంగా నటించడమే రియల్ యాక్టింగ్.
0: నాగేశ్వరరావు గారంటే నాస్తికులు అనే ఒక అభిప్రాయం ఉంది. మరి ఇలాంటి మీరు భక్తి రస ప్రధానమైన పాత్రలు ధరించి జనాన్ని మెప్పించగలిగారు, ఆ చిత్రాలు ఎంతో విజయవంతంగా ఆడాయి, ఈ వైవిధ్యానికి కారణం ఏంటంటే?
1: తల్లిదండ్రుల్ని గౌరవించడం ఆస్తికత, పెద్దవాళ్ళని గౌరవించడం, టాలెంట్ని గౌరవించడం, ఎవరు పెద్దవాళ్ళు ఎవరు మంచి చెబుతున్నారు అది గ్రహించడం ఆస్తికత్వం అయితే నేను ఆస్తికుడిని. భగవంతుడు అనేవాడు ఉండి ఉంటే నాకు తెలియదు, కానీ భగవంతుడు అనేవాడు ఉండి ఉంటే నన్ను యాక్టింగ్ చేసి నలుగురిని ఆనందపరచమని సృష్టించి ఉంటే, నేను ఆ పని చేయకుండా భగవంతుణ్ణి పూజిస్తా కూర్చుంటే నేను తప్పు చేసిన వాడిని అవుతాను అనేది నా సిద్ధాంతం. నేను చెప్పిన పని ఈ బిడ్డ బాగా చేస్తున్నాడు. నేను యాక్ట్ చేయమని చెప్పాను, ఒక్క నిమిషం, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా అదే పని మీద అదే చేయంతో భక్తితో చేస్తున్నాడు. వీడు నిజమైన నా భక్తుడు అనుకుంటాడు దేవుడు.
0: సినిమాల్లో కూడా వారసత్వం పెరిగింది అంటున్నారు దీనిపై.
1: మా వంశంలో ఏమి లేదంటే నాకు వచ్చింది కదా, నాకు వచ్చింది మా పిల్లలకు వచ్చిందంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ వారసత్వం రాదు. అన్లెస్ యూ హ్యావ్ ఎ టాలెంట్, ఎ క్రియేటివ్ టాలెంట్ ఇన్ యూ, అది వారసత్వం వచ్చినా అది అలా అణగారిపోతుంది అనమాట. ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, కానీ దట్ మేబీ 1% ఇన్ జెనెటిక్స్. బట్ ఒకవేళ వచ్చిన క్రియేటివిటీ, సేవా దృక్పథం, ఇమాజినేషన్, ప్యూరిటీ, ఇవన్నీ లేకపోతే వాళ్ళు రాణించలేరు. అంచేత ఇది 100% ఇది వారసత్వం అనుకోవాల్సిన అవసరం లేదు. జెనెటిక్లో ఎక్కడో కొంచెం జీవాణువుల్లో వచ్చి ఉండొచ్చు కాక, కానీ వాళ్ళు సమర్థులైతే తప్పితే వృద్ధిలోకి రాలేరు. వారసత్వం వచ్చినా దే కాంట్ బికమ్ గుడ్ పీపుల్ అండ్ గుడ్ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా వాళ్ళు తయారు కాలేరు.
0: వర్ధమాన నటులకి, కళాకారులకి ఈ సినీ రంగంలో ఒక విశిష్ట అనుభవం ఉన్న మీరు ఇచ్చే సూచన?
1: గ్లామర్తో మనం బ్రతకలేం, విలువలతో మనం బ్రతకాలి. మానవతా విలువలతో బ్రతకాలి, ఫేస్ వాల్యూతో బ్రతకాలి. ఇతను చేస్తే బాగా చేస్తాడు క్యారెక్టర్, ఇతనే పిక్చరే చూడాలి అనిపించుకుని చేయాలి అంటే కనీసం, నేను ఎప్పుడు అంటుంటాను, సంవత్సరంలో 4 పిక్చర్లు పనిచేస్తే ఒక్క పిక్చర్ అన్నా నటించడానికి మీకు మించిన కథ, మీరు నటించడానికి వీల్లేని కథ, అలా బాటసారి నేను పనికొస్తానా, విప్పర్నాడు నేను పనికొస్తానా, దేవదాస్ నేను పనికొస్తానా అని స్ట్రగులైన రోజులు ఉన్నాయి. 9 సంవత్సరంలో నేను యాక్టర్ని ఒప్పుకున్నారు. రామారావు అని కూడా సీతారామ కళ్యాణం 9వ సంవత్సరంలో వచ్చింది. నాకు దేవదాస్ 9వ సంవత్సరంలో వచ్చింది. అప్పటికి మేము నిలబడ్డాం. అందుచేత ఈ పాత్ర వీడు చేయలేడు అని నలుగురు విమర్శించే కథను టేకప్ చేసి దాని నీలో ఉన్న క్రియేటివిటీ చూపించగలిగితే, ఇది మొహంతో యుద్ధం చేయడం, కళ్ళతో యుద్ధం చేయడం, మాటలతో యుద్ధం చేయడం అంత తేలికైన పని కాదు. అది ప్రాక్టీస్ అవుతుంది. తద్వారా నీ వయసు జారిపోయినా, ఫేస్ గ్లామర్ జారిపోయినా, యాక్టర్గా నీ గ్లామర్ పెరుగుతుంది. మన టాలెంట్ కొదవే లేదండి మన వాళ్ళందరికీ కూడా, దాన్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం లేదని నా అభిప్రాయం.
0: నమస్కారం.
1: నమస్కారం.

0: జానపద గేయం విన్నారు కదా. ఇంతటితో ఈనాటి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా బంగారుబాబు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, సంగీతం కెవి మహాదేవన్, రచన అత్రేయ.
1: చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా దాని

తర్వాత గోపాలుడు భూపాలుడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, సంగీతం ఎస్పి కోదండపాణి, రచన సి నారాయణ రెడ్డి.

తర్వాత పాట మూగ మనసులు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, సంగీతం కెవి మహదేవన్, రచన దాశరథి.

తిరగతి పాట. ఆరాధన చిత్రం కోసం మహమ్మద్ రఫీ ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం.

తర్వాత పాట దేవతా చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. సంగీతం ఎస్పి పోదండపాణి, రచన వేటూరి సుందరరామూర్తి.

తర్వాత పాట సంసారం ఒక చదరంగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సంగీతం చక్రవర్తి, రచన వేటూరి సుందరరామూర్తి.

తర్వాతి పాట దేవదాసు చిత్రం కోసం కేర్ రాణి పాడిన పాట విందాం. సంగీతం సిఆర్ సుబ్రహ్మణ్యం, రచన సముద్రాల.

తర్వాత పాట ప్రేమ్నగర్ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల బృందం పాడిన పాట, సంగీతం కెవి మహాదేవన్, రచన ఆత్రేయ,

తర్వాత పాట పాడి పంటలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం, సంగీతం కెవి మహాదేవన్, రచన కోశరాజు.

మీరింతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు.